ఎన్ని అకృత్యములు చేశాడు, ఎంతమంది రాక్షసుల్ని పెట్టి ఎన్ని మాటలు యాగాగ్నిలో రక్తం పోయించాడు. ఇన్నాళ్ళకి అవకాశం దొరికింది. ఆయన హనుమ యొక్క తండ్రి వాయుదేవుడు. నా కొడుక్కింత బాధ పెడతారా అని వాయువు ఈ అగ్ని ఒక ఇంట్లో పెట్టేటప్పటికి ప్రజల్లో పరిగెడుతోంది. అగ్ని ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. యజ్ఞశత్రోశ్చ భవనం బ్రహ్మశత్రో బ్రహ్మశత్రోస్తథైవచ అని ఆ

ఒక్కొక్కళ్ళ ఇంట్లో యజ్ఞశత్రోశ్చ భవనం బ్రహ్మశత్రోస్తథైవచ నరకాంతకశ్చ కుంభశ్చ నికుంభశ్చ దురాత్మన, ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇంద్రజిత్తు, ఆ తర్వాత కుంభకర్ణుడు, ఆ తర్వాత రావణాసురుడు, ఆ తర్వాత ధూమ్రాక్షుడు, ఇలా విద్యుదిహ్యుడు, విద్యుత్మాలి, వీళ్ళందరి ఇళ్లలో దూకను అగ్నిపెట్టను, దూకను అగ్నిపెట్టను, వెంటనే అగ్నిహోత్రుడు రగులుకొనను. రాక్షసుల యొక్క శరీరాన్ని పట్టుకుంటున్నారు, కొవ్వు పట్టి ఉన్నారేమో, ఒక్కొక్క రాక్షసుడు కాలిపోతున్నాడు. కాలిపోతూ లంకాపట్టణం రావణుని యొక్క అంతఃపురం మేడ ఎక్కడ చూసినా అగ్నిహోత్రమే. క్వచిత్ కింసుక సంకాశాహ, క్వచిత్ చల్మలి సన్నిబాహ, క్వచిత్ కుంకుమ సంకాశాహ, శిఖావస్మిశ్చకాశిరే అంటారు మహర్షి. కొన్ని చోట్ల బురుగు పువ్వుల్లా, కొన్ని కొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లా, కొన్ని కొన్ని చోట్ల కుంకం పువ్వుల్లా పెద్ద అగ్నిహోత్రం. ఒక పక్క వాయువు తోడైంది, వాయువు తోడై అగ్నిహోత్రాన్ని తీసుకెళ్తుంటే విలయం సృష్టింపబడిందా అన్నట్టుగా లంక లంకంతా కాలిపోతోంది. ఇప్పటి వరకు నవ్విన వాళ్ళందరూ బయటికొచ్చి హా తాత హా పుత్రక కాంతమిత్ర హా జీవితం భోగజుతం సుపుణ్యం రక్షోభిరేవా బృహదా బృహద్భి శబ్దం కృతం భీమతరస్సు భీమ. ఓ భార్య అంటే ఓ భర్త, ఓ నాథ, ఓ తండ్రి, ఓ కొడక అని పెద్ద పెద్ద అరుపులు, లంకాపట్టణం అంతా ఆర్తనాదాలు. ఒక్కసారి స్వామి లంకాపట్టణం ఆవలి వైపుకు వెళ్ళి ఒక గోపురం మీద నిలబడి చూశారు, లంక లంకంతా అగ్నిజ్వాలలో దహింపబడిపోతుంది. అప్పుడు అనుకున్నారు, చించిల చిత్తులం కాబట్టి మమ్మల్ని వానరులు అన్నారు, లంకనంతటినీ కాల్చేశాను, సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది, ఇప్పుడు వెనక్కి వెళ్ళి ఏం చెప్పను, వెనక్కి వెళ్ళి ఈ వార్త చెప్తే సీతమ్మ దర్శనం చేసి లంక కాల్చేశాను, సీతమ్మ మంటల్లో పడి చనిపోయిందని నేను చెప్పినటువంటి అశుభవార్త వల్ల రామలక్ష్మణులు ప్రాణం విడిచిపెడతారు, సుగ్రీవుడు ప్రాణం విడిచిపెడతాడు, రుమా తారా ప్రాణం విడిచిపెడతారు, అతల కోసల దేశంలో ఉన్న భరత శత్రుఘ్నులు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, అక్కడ ఉన్నటువంటి నరులు, ఇక్కడ ఉన్న వానరులు, ఇంతమందిని పాడు చేసేటటువంటి ఈ పనిని నేను వెళ్ళి చెబితే ఎంత, చెప్పకపోతే ఎంత, కాబట్టి మళ్ళీ హస్తాదానో ముఖాదానో నిగితో వృక్షమూలిహ వానప్రస్థో గమిష్యామి హృష్ట, మళ్ళీ పెడతాను, సముద్రపుట్టును కూర్చుంటాను, దొరికితే తింటాను, లేకపోతే లేదు, లేకపోతే సముద్రంలో పడిపోతాను, అనేకమైన ఆలోచనలు చేసి ఒక్కసారి మనసులో అనుకుంటారు, ధన్యాస్తే పురుష శ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపముద్ధితం విరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని మివాంభస, క్రుద్ధ పాపం న కురియాత్ కః, క్రుద్ధో హన్యాద్ గురునపి, క్రుద్ధ పరుషయావాస నరం సాధూన దీక్షిపేత్, యస్య ముత్పదితం క్రోధం క్షమయైవ నిరస్యతి. అలా ఉండినటువంటి వాడెవడో వాణ్ణి ధన్యాత్ముడని పిలుస్తారు. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ, ఎవరిని పురుషశ్రేష్ఠుడు ధన్యాత్ముడు అని పిలుస్తారంటే, పాము తన శరీరమునకు పట్టినటువంటి కుబుసాన్ని తానే విడిచిపెట్టినట్టు, తనకొచ్చిన కోపాన్ని పరిశీలించి విడిచిపెట్టిన వాడెవడో వాడు ధన్యాత్ముడు. క్రుద్ధ పాపం న కుర్యాప్యః, క్రుద్ధో హన్యాద్ గురునపి, క్రుద్ధ పరుషయా వాచా నరం సాధూన దీక్షిపేత్, విపరీతమైన కోపానికి వశుడైపోయినటువంటి వాడు అయ్యో మా గురువు గారిని చూడకుండా గురువు గారిని కూడా చంపేస్తాడు, చంపేసి ఏడుస్తాడు, నేను ఇవాళ క్రోధమునకు వశుణ్ణైపోయాను, వశుణ్ణైపోయి లంకనంతటినీ కాల్చేశాను, ఈ మంటల్లో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుందనుకున్నారు, బెంగ పెట్టుకున్నారు, బాధపడ్డారు. యశముత్పదితం క్రోధం క్షమైన నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణాం సవై పురుషముచ్యతే. ఎవరిని పురుషుడని పిలుస్తారు, ఎవరికి కోపం వచ్చిందో ఆ కోపాన్ని పరిశీలనం చేసి ఈ కోపం పనికిరాదని బాగా నిర్ణయించుకుని ఆ కోపాన్ని విడిచిపెట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి వాడిని పురుషుడని పిలుస్తారు. తప్ప క్రోధానికి వశుడై లంక కాల్చిన నన్ను ఎవరు వానరమని ఎవరు పురుషుడని పిలుస్తారు, నేను చాలా తప్పు చేశాననుకున్నారు. అంతలో మళ్ళీ అనుకున్నారు, అథవా చారు సర్వాంగీ రక్షిత శానిలేచన నన శిష్య కళ్యాణి అగ్నిరగ్నౌ ప్రవర్తతే, ఏ తల్లి యొక్క పాతివ్రత్య మహిమ చేత నేను సముద్రాన్ని దాటి వచ్చేటప్పుడు మైనాకుడు లేచి నిలబడ్డాడో, ఏ తల్లిని నేను నమోస్తు రామాయ లక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః అని స్తోత్రం చేస్తే నాకు దర్శనమిచ్చిందో, ఏ తల్లికి నమస్కారం చేస్తే అందరూ ప్రీతి పొందుతారో, ఏ తల్లి ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి ఇల్లాలో అటువంటి తల్లిని అగ్నిహోత్రం కాల్చగలదా, అగ్నిని కాల్చగలిగినటువంటి పాతివ్రత్యం ఉన్న తల్లి నా తల్లి, కాబట్టి నా తల్లిని అగ్నిహోత్రం చెరకదనుకున్నారు. ఈలోగా శుభవార్తలు అందించేటటువంటి చారణలు ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఆశ్చర్యం, లంకాపట్టణాన్నంతటి ఒక్క వానర వీరుడు హనుమ కాల్చేశారు, రావణుని యొక్క మేడ తగలబెట్టారు, కొన్ని వేల మంది యోధుల్ని సంహరించారు, లంక లంక అంతా కాలిపోయింది, కానీ ఒక్క సీతమ్మ కూర్చున్న శిశుపావృక్షం, సీతమ్మ మాత్రం క్షేమంగా ఉన్నారు. ఏమి సంతోషం, ఏమి సంతోషం అనుకున్నారు. ఒక్కసారి సంతోషించారు స్వామి, మళ్ళీ నా తల్లి దర్శనం చేస్తానన్నారు. ఒక్క దూకు దూకారు అశోకవనంలోకి వెళ్ళారు. అమ్మా నేను ఈ లంకాపట్టణాలంతటినీ కాల్చేశానమ్మా, వీళ్ళకందరికీ బుద్ధి వచ్చిందమ్మా, నేను వెళ్ళి రామచంద్రమూర్తిని, లక్ష్మణ సహితుణ్ణి, సుగ్రీవుణ్ణి, కొన్ని కోట్ల వానరములను తీసుకుని

వచ్చేస్తానమ్మా, కొద్ది రోజుల్లోనే ఈ లంకాపట్టణం అంతా నశించిపోయి నిన్ను రామచంద్రమూర్తి తిరిగి తీసుకు వెళ్ళగా నువ్వు మళ్ళీ పట్టాభిషిక్తురాలి అవుతావమ్మా అన్నారు. తల్లి చాలా సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరారు. అరిష్టం అనేటటువంటి పర్వత శిఖరం మీదకి ఎక్కి నిలబడ్డారు. తుంగపద్మ కజుష్టాభి నీలాభి వనరాజుభి అని ఆ మహర్షి ఎంత చమత్కారంతో కూడుకున్నటువంటి ఒక గొప్ప ధర్మాన్ని చెప్తారంటే, సోత్తరీయమివాంబోధై అని ఆ పర్వతం అరిష్టమనే పర్వతం మీద నిలబడితే తుంగభద్మ కజుష్టాభిర్ నీలాభిర్ వనరాజిభి, నల్లటి వనములతో పెరిగినటువంటి కొండటది. ఆ కొండ మీద మేఘాలన్నీ తెల్లటి మేఘాలు కిందకి దిగేట, అవి దిగితే ఎలా ఉందంటే ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకున్నటువంటి వ్యక్తి అన్నట్టుగా ఉంది ఆ పర్వతం. ఎందుకని, ఇంటికి ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు ఎడంభుజం మీద ఉత్తరీయం లేకుండా ఎదురెళ్ళకూడదు. ఏదైనా వస్త్రం పుచ్చుకునేటప్పుడు కూడా ఆయుర్దాయ సూచన కాబట్టి భుజం మీద వస్త్రం లేకుండా పుచ్చుకోకూడదు. కాబట్టి తుంగపద్మక జుష్టాభిర్ నీలాభిర్ వనరాజిభి సోత్తరీయమివాంబోధై శృంగాంతర విలంబిభి, ఆ పర్వత శిఖరముల మీద ఉన్నటువంటి మేఘములు ఎడంభుజం మీద ఉన్న ఉత్తరీయమా అన్నట్టుగా ఉన్నాయిట. చెట్లన్నీ అంతెత్తు పెరిగి చేతులు పైకెత్తి ధ్యానం చేస్తున్న యోగులా అన్నట్టుగా ఉన్నారట. వెదురుకర్రల్లోంచి వస్తున్నటువంటి గాలి అక్కడ చేస్తున్నటువంటి పెద్ద వేణునాదమా అన్నట్టుగా ఉంది. అటువంటి పర్వతం మీద నిలబడి ఒక్కసారి తన పాదములతో గట్టిగా దాన్ని కుంభించి ఆ పైకి లేవడం కోసమని పర్వతాన్ని తొక్కారు. 30 యోజనముల పొడవు 60 యోజనముల వెడల్పు కలిగినటువంటి ఆ అరిష్టం అనేటటువంటి పర్వతం నేలతో సమానం అయిపోయింది ఆయన పాదముల యొక్క తాకిడికి. ఒక్కసారి ఆకాశంలోకి పైకి లేచి పిబర్ని ఉపభౌచాపి సోర్మిమాలం మహర్ణవం పిపాసరివచాకాశం దదృశేష మహాకపి, మళ్ళీ ఆకాశాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా ఒక్కసారి ఆ ఆకాశ మండలం ప్రయాణం చేస్తూ 100 యోజనముల సముద్రాన్ని గడచి ఆమలి ఒడ్డుకి చేరిపోతున్నారు. హనుమ వచ్చేస్తున్నారు. అదిగో పెద్ద ధ్వని, మహానుభావుడు వస్తున్నాడు. ఎర్రటి ముఖం కనపడుతోంది. ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమాభవ్. అక్కడ ఉన్నటువంటి వానరులందరూ ఒక్కసారి లేచి నిలబడ్డారు. మహానాదం ఒకటి చేశారు హనుమ. పెద్దవాడు జాంబవంతుణ్ణి అడిగారు, సీతమ్మని చూసినట్టా చూడనట్టా, ఏమిటా మహానాదం అని అడిగారు. ఎందుకని, ఆయన చూస్తే వీడు బతుకుతారు, లేకపోతే సుగ్రీవుడు చంపేస్తాడు. అంటే జాంబవంతుడు అన్నాడు, సర్వధాకృత కార్యోసా హనుమాన్నత్ర సంచయః నహ్యస్య కృతకార్యస్యానాదయేవం విదో భవేత్. హనుమని ఉద్దేశించి నమస్కరించి ఒక కార్యం అప్పజెప్పిన తరువాత అవకపోవడం అన్నది ఉండదు. మహానుభావుడు అంతటి మహానాదం చేశాడంటే సీతామాత దర్శనం అయిపోయింది, అందుకే అంత నాదం చేశాడన్నారు. ఒక్కసారి వాళ్ళకి దగ్గరగా వచ్చారు. దృష్ట్వాసీతేతి విక్రాంత సంక్షేపేణ నివేదయత్ నిషసాజత హస్తేన గృహీత్వా వలిన సుఖం. ఒక్కసారి కిందకి దిగి చూడబడేను సీతమ్మ అన్నారు. సీతమ్మ అని ముందన్నారనుకోండి, చూశాను అంటారో చూడలేదు అంటారో అని విపరీతమైన రక్తపోటుతో ఉన్నాయి ఆ వానరాలు. అందుకని చూడబడేను సీతమ్మ అన్నారట. అంతే, ఆ వానరాలన్నింటికి సంతోషం వచ్చేసింది. ఒక్కసారి లేచిపోయారు అందరూ, ఎగిరిశారు, చెట్లు ఎక్కేశారు, తోకలన్నింటినీ కర్రల్లా నిలబెట్టేశారు, చేత్తో పట్టుకున్నారు, పళ్ళట్టుకొచ్చారు, కాయలట్టుకొచ్చారు, ఆకులట్టుకొచ్చారు, కొమ్మలట్టుకొచ్చారు, అక్కడ వేసేశారు, దీని మీద కూర్చోమన్నారు. హనుమ ముక్కట్టుకునేవాళ్ళు, మూచట్టుకునేవారు, కాళ్ళట్టుకునేవాళ్ళు, చేతులట్టుకునేవాళ్ళు, నమస్కారం చేసేవాళ్ళు, స్తోత్రం చేసేవాళ్ళు, పళ్ళెట్టేవాళ్ళు పొంగిపోయారు ఆయన్ని చూసి. మహానుభావ, నువ్వు పుట్టడం వల్ల వానర జాతిలో వానర జాతి పరువు ప్రతిష్టలు ఇనుమడించాయి, రామకార్యంలో సీతాదర్శనమైంది వానరులకే అన్న ఖ్యాతి మనకి దక్కిందన్నారు. అంగదుడు అన్నాడు, ఇంత దూరము వెళ్ళి సీతమ్మని చూసొచ్చిన తర్వాత ఆ నీ బలంతో చాలా మంది వానరుల్ని అక్కడ ఉన్నటువంటి రాక్షసుల్ని సంహరించిన తర్వాత మనం తిరిగి వెళ్ళి రామచంద్రమూర్తికి చెప్పడం ఎందుకు, అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి రావణ సంహారం చేసి సీతమ్మని తీసుకొచ్చి రామచంద్రమూర్తికి అప్పజెప్పేద్దాం అన్నారు. అంటే పెద్దవాడు జాంబవంతుడు అన్నాడు, తప్పునైనా మనకి రామచంద్రమూర్తి కానీ సుగ్రీవుడు కానీ ఏం చెప్పారు, వెళ్ళి సీతమ్మ దాడ కనిపెట్టమని చెప్పారు అక్కడ వరకే. అంతే తప్ప మనం అక్కరలేని విషయానికి ఎదిగి మనం ఆ ప్రయత్నం చెయ్యకూడదు. ప్రభు కార్యం ఎంతవరకు శాసింపబడిందో అంతవరకే చెయ్యాలి. కాబట్టి మనం బయలుదేరి మళ్ళీ ఋష్యమూక పర్వతం మీదకి వెళ్ళి ఈ విషయాన్ని ప్రశ్రవణ పర్వతం మీద కూర్చున్నటువంటి రామచంద్రమూర్తికి, లక్ష్మణమూర్తికి, సుగ్రీవుడికి నివేదిద్దాం. అయితే సరేనన్నారు. స్వామి హనుమ తాను బయలుదేరిన దగ్గర నుంచి మధ్యలో వచ్చినటువంటి మైనాకుడు, సురస, సింహిక, లంకిణి, రాక్షసులు, త్రిజట, అక్కడ ఉన్న విశేషాలు, 80 మంది కింకరుల మూక, జంబుమాలి, రావణాసురుడు, 7 మంత్రిసతులు, 5 సేనాగ్రనాయకులు, అక్షకుమారుడు, ఇంద్రజిత్తు, లంకాదహనం, తన పౌరుషం, తన పరాక్రమం అన్నీ చెప్తారు. రామచంద్రమూర్తి దగ్గరికి వెళితే ఇవేవీ చెప్పరు, వినయంతో మాట్లాడతారు. పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు తన గొప్పతనం చెప్పుకోరు.
వానరుల దగ్గర మాత్రమే తాను చేసినటువంటివన్నీ చెప్పి సీతమ్మ తల్లి శిశుపా వృక్షం కింద ఇలా కూర్చుంది, భర్త కోసం ఇలా ఏడుస్తోంది అని చెప్పారు. వాళ్ళందరూ వాళ్లే సీతమ్మని చూసినంత సంతోషపడిపోయారు.

0: పదండి అయితే అందరం కలిసి వెళ్ళిపోదాం అన్నారు.
1: అంత మహాపతివ్రత సీతమ్మని ముట్టుకుని రావణాసురుడు కాలిపోలేదా అన్నారు.
0: నా తదగ్ని శిఖా కుర్యాత్ సంస్పృష్ట పాణినా సతి జనక శాత్మజా కుర్యాత్ యత్క్రోధ కలుషీకృత అన్నారు హనుమ.
1: సీతమ్మ తల్లి కోపంతో ఎవరి మీదన్నా చెయ్యి వేసిందో బూడిదైపోలిసింది. సీతమ్మ తల్లిని ముట్టుకుని కూడా వాడు కాలిపోలేదంటే వాడి తపశ్శక్తి అటువంటిది. కానీ ఇవాళ సీతమ్మ తల్లిని అనకూడని మాటలన్నీ 10 నెలల నుంచి అన్న కారణం చేత వాడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. సీతమ్మ తల్లే చంపేయగలదు, ఎందుకు చంపలేదు అంటే ప్రతిజ్ఞ చేసింది. రాముడి చేత నీవు చంపబడాలి అని రాముడు ప్రతిజ్ఞ చేశాడు, నేను చంపుతాను అని. కాబట్టి మనము చంపకూడదు, సీతమ్మ చంపకూడదు, రాముడు వచ్చి చంపాలి. కాబట్టి పదండి రాముడికి చెప్దామన్నారు. అందరూ ఆకాశంలో పెద్ద మబ్బులు విడుతున్నాయా అన్నట్టుగా ఎగిరిపోయారు. ఎగిరిపోతే పెద్ద గాలి లేచిందా అన్నట్టుగా, వాతావరణం మారిపోయిందా అన్నట్టుగా మారింది. అందరూ లేచారు, ఋషిమూఖ పర్వతాన్ని చేరారు. అక్కడ మధువనం కనబడింది. అందులోకి ఎవరు వెళ్లరు, తేనె తాగరు. సుగ్రీవుడి యొక్క మేనమామ దదిముఖుడు అనేటటువంటి ఆయన ఎప్పుడు ఆ వనాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. అంగదుడు యువరాజు, ప్రభు తర్వాత ప్రభు అంతటి వాడు. హనుమ ఇంత గొప్ప కార్యాన్ని సాధించుకుని వచ్చారు, సీతామాత దర్శనం చేశారు, కాబట్టి ఇవాళ మనం అందరం ఈ వనంలోకి వెళ్ళి బాగా మధువు తాగుదామన్నారు. అంటే ఆ రోజుల్లోనే ఏదైనా కార్యాన్ని సాధిస్తే పార్టీలు చేసుకునే సంస్కృతి రామాయణం నాటికే ఉందిలా ఉంది. కాబట్టి ఇప్పుడు అంగదుడు అన్నాడు సంతోషంతో, ఓ మనం యథేచ్ఛగా వెళ్ళి మధువు తాగుదామన్నారు. వీళ్ళందరూ ఆ చెట్ల మీద పడ్డారు, శుభ్రంగా తేనె పట్లు పిండేశారు, ఆ తేనె అంతా తాగేశారు. విపరీతంగా తేనె తాగేయడంలో మత్తెక్కిపోయింది. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్ ప్రళంతి కేచిత్ ప్రలపంతి కేచిత్. చిన్నప్పుడు ఈ శ్లోకం చదివితే కానీ మా అమ్మాయి అన్నం తినేది కాదు, అందుకు నవ్వుతున్నా. గాయంతి కేచిత్ ప్రణమంతి కేచిత్ నృత్యంతి కేచిత్ ప్రహసంతి కేచిత్ పతంతి కేచిత్ విచరంతి కేచిత్. మహర్షి ఏమి వర్ణన చేస్తారో, ఆ విపరీతంగా తేనె తాగేసిన మీదట మత్తెక్కిపోయి కొంతమంది నాట్యం చేస్తున్నారు, కొంతమంది పాట పాడుతున్నారు, కొంతమంది పైనుంచి కింద పడిపోతున్నారు, కొంతమంది అనవసరంగా ఇంకోటి కొడుతున్నారు, కొంతమంది తపస్సు చేసిన వాళ్ళే కూర్చుంటున్నారు, కొంతమంది కింద పడిపోయారు, కొంతమంది ఏడుస్తున్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఎవడు ఏది ఎందుకు చేస్తున్నాడో వాళ్ళకే తెలియదు. ఆ దదిముకుడన్న ఆయన వచ్చి వీళ్ళందరినీ నిగ్రహించే ప్రయత్నం చేస్తే అందరూ కలిసి ఆయన మీద పడి రక్తం కారేటట్టుగా కొట్టి తమ గోళ్లతో చీలిస్తే సాక్షాత్తు తాతగారి వరసవుతాడని కూడా చూడకుండా అంగదుడు తన మోకాళ్లతో కుమ్మేస్తే నెత్తురు కక్కుకుని ఆ దదిముకుడు బాధపడి ఆ అక్కడ ఉన్నటువంటి పర్వత శిఖరం మీద రామలక్ష్మణులు కూర్చునుంటే అక్కడ ఉన్నాడు సుగ్రీవుడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీవు వాలి కాలంలో కూడా నేను ఈ మధువనాన్ని కాపలా కాస్తూ వచ్చాను, వాలి కూడా ఎప్పుడు ఈ వనంలోకి వచ్చి తేనె తాగలేదు. అటువంటి వనంలోకి ఇవాళ హనుమతో కూడినటువంటి అంగదుడు ఇతర వానరులు ప్రవేశించి మధువునంతటినీ తాగేశారని వానర భాషలో బాధతో నేల మీద పడి సుగ్రీవుడి కాళ్ల మీద పడి ఏడుస్తూ చెప్తున్నాడు. మధ్య మధ్యలో హనుమంటాడు, మధ్య మధ్యలో అంగదుడు అంటాడు, మధ్య మధ్యలో జామవంతుడు అంటాడు. మాట్లాడే మాట అర్థం కాదు. ఒక పక్క నుంచేమో ఏడుస్తున్నాడు, దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు ఒక్కళ్ళే రాలేదు, హనుమ సీతమ్మ తల్లి దర్శనం చేసి వస్తారని ఆశ పెట్టుకున్నారు. వీడు ఏడుస్తాడు, వానర భాషలో మాట్లాడతాడు, మధ్యలో హనుమంటాడు. ఏమిటో అర్థం కాదు రాముడికి లక్ష్మణుడికి, వాళ్ళకి వానర భాష రాదు. చూశాడు చూశాడు, రాముడు ఓర్చుకుంటాడు కానీ లక్ష్మణుడు ఓర్చుకోలేడు. వీడు ఏడుపేమిటి హనుమంటాడు, అసలు ఏమిటి వీడు అల్లరి, ఎందుకంటున్నాడు, ఎందుకు ఏడుస్తున్నాడని అడిగారు. అడిగితే సుగ్రీవుడు అన్నాడు, ఏమీ లేదు, దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరములు మధువనంలో ప్రవేశించి మధువు తాగేట దదిముకుణ్ణి హింసించారట. హనుమ వెళ్ళినటువంటి దక్షిణ దిక్కుకు వెళ్ళిన వానరములు తప్ప ఎవరు సీతమ్మ దర్శనం చెయ్యగలరు, వాళ్లలో కూడా హనుమయే దర్శనం చేసి ఉంటారు. నాకు పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ప్రభు ఆజ్ఞ అని చెప్పండి, వెంటనే వానరులందరినీ రమ్మన్నానని చెప్పండి అన్నారు. వెళ్ళి దదిముకుడు, నేను వెళ్ళి మీ మీద ఫిర్యాదు చేశాను, సుగ్రీవుడు సంతోషించి మిమ్మల్ని రమ్మన్నాడన్నారు. ఒక్కసారి అందరూ అప్పటిదాకా పుచ్చుకున్నదంతా ప్రభువు పిలిచాడనేటప్పటికీ కిందకి దిగిపోయింది. ఒక్కసారి సంతోషంగా స్పృహొచ్చింది, మళ్ళీ అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత హనుమ ప్రణిపాతం చేసి రామచంద్రమూర్తికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనతో చెప్పారు, నీతాం అక్షతాం రఘవాజన్యవేదయత్, నా తల్లి నియమమును పాటిస్తూ ఆరోగ్యముగా లంకాపట్టణములో ఉన్నది అన్నారు. అంతే, హనుమని వెనక్కి తోసేశారు. ఈ వానరులందరూ ముందుకు వచ్చేశారు. వచ్చేసి అక్కడ సీతమ్మ ఎలా ఉందో ఈయన చెప్పారుగా, అందుకని వీళ్ళే చూసొచ్చినట్టు అందరూ వెళ్ళినట్టు చెప్పేశారు. అన్నీ విని రామచంద్రమూర్తి అన్నారు, నాయందు సీతమ్మ ఎట్లున్నది అన్నారు. చక్కగా తప్పుకుని, హనుమ నువ్వు రాయిదేదో నువ్వు చెప్పి ప్రశ్నకి జవాబన్నారు. ఆయనకి తెలియదు చూసొచ్చిన వాడు ఎవరో ఎలా బయటికి తీసుకురావాలో. అప్పుడు హనుమని ముందుకు పంపించారు.
0: ఆయన వచ్చి శ్రుత్వాతు వచనం తేషాం హనుమాన్ మారుతత్మజః ప్రణమ్య శిరసా దేవ్యై సీత

తాం దిశం ప్రతి అంటారు మహర్షి. ఎంతటి బుద్ధిమతాం వరిష్టమండి మా తండ్రి, ఒక్కసారి ఏమీ మాట్లాడలేదు. సీతమ్మ తల్లి ఎటువైపు ఉందో అటువైపుకి తిరిగి నమస్కారం చేశారు. అంటే నా చేత నమస్కరింపబడవలసిన స్థితిలో నా తల్లి ఉంది అని ఒక మాట చెప్పారు. ఏమి చెప్పమంటావు మహానుభావ, ఇదిగో నేను ఇక్కడ బయలుదేరాను, మధ్యలో తన పరాక్రమం వైభవం ఏం చెప్పరు, లంకాపట్టణాన్ని చేరాను, సీతమ్మ తల్లి శిశుపావృక్షం కింద బందీకృతురాలై ఉంది, అక్కడ ఉన్నటువంటి తల్లిని ప్రలోభ పెట్టాలని రావణాసురుడు ఎంతో ప్రయత్నం చేశాడు, కానీ నా తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది, ఏకవేణి ఒంటి జడతో ఉంది, ఆ తల్లి దీనహ పరమదీనురాలయ్యుంది, భూమౌచశయ్యా భూమి మీద పడుకునుంది, ఆ తల్లి నీయందే మనసు పెట్టుకుని ఉంది, నువ్వే కావాలనుకుంటోంది. 2 నెలల గడువు ఇచ్చాడు రావణుడు, 1 నెల మాత్రమే తాను జీవించి ఉంటానంది, ఇదిగో ఈ అభిజ్ఞానములను ఇచ్చింది అని కాకాసుర వృత్తాంతము, మనశ్శిల వృత్తాంతము, ఆ తరువాత ఆ తల్లి ఇచ్చినటువంటి కేశభూషణము రామచంద్రమూర్తికి ఇచ్చారు. అది చూడగానే రామచంద్రమూర్తికి దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు, జనక మహారాజు గారి యొక్క భార్య అయిన సునయన, ఆ తర్వాత తన తండ్రి అయిన దశరథుడు జ్ఞాపకానికి వచ్చి గుండెల మీద పెట్టుకుని సీతమ్మ తల్లే లభించినంతగా విలపించి, సీతమ్మ తల్లి నెల్లాళ్ళు బతికుండగలనంది కానీ నేను ఒక్క రోజు కూడా ఉండలేను, హనుమానన్ను ఒక్కసారి ఇక్కడి నుంచి లంకాపట్టణానికి తీసుకెళ్లి నా సీత దర్శనం చేయించవా అని అడిగారు. రామచంద్రమూర్తి అంటే అంతటి సౌజన్యమూర్తి. అప్పుడు మహానుభావుడు హనుమన్నారు, బాధపడకు రామచంద్ర, ఈయన ఇప్పుడు తల్లి శోకించట్లేదు, ఆవిడ శోకమంతా పోయింది. తతోమయా వగ్విద దీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ తవాపి శోకేన తథాపి పీడిత. తత్తుతో మొదలైనటువంటి సుందరకాండ తత్తుతో పూర్తయిపోతుంది. తతోమయా వగ్విద దీన భాషిత శివాభిరిష్టాభిరభిప్రసాదిత జగామ శాంతిం మమ మైథిలాత్మజ మమ మైథిలాత్మజ. ఆ తల్లి ఇంతక పూర్వం శోకిస్తున్నటువంటి సీతమ్మకి నేను వెళ్ళి నా వాక్కుల చేత సీతమ్మని ఊరడిల్లేటట్టుగా చేసి ఆవిడికి స్వాంతన వచనములు పలికి, నెల లోపలే నువ్వు లక్ష్మణ సహితుడవై సుగ్రీవు సహితుడవై వానర సహితుడవై వచ్చి రావణాది రాక్షసులను తెగతార్చి సీతమ్మ తల్లిని రక్షించి వెనక్కి తీసుకొస్తావని నేను ఇచ్చిన మాటకి నా తల్లి ఊరట చెంది ఉంది. ఇప్పుడు ఇంతమంది వానరులు అక్కడికి రాగలరని విశ్వసించిన తల్లి విశ్రాంతి పొంది ఆనందంగా ఉంది. రామా, నా వాక్కుల చేత సీతమ్మ తల్లిని మళ్ళీ సంతోషం పొందేటట్టుగా చేశాను, నువ్వు కనపట్టలేదని శోకించడం తప్ప ఇప్పుడు తల్లికి శోకం లేదు అని హనుమ చెప్పిన మాట ఏది ఉందో, జగామ శాంతిం మమ మైథిలాత్మజ, నేను సీతమ్మకి మనశ్శాంతినిచ్చాను అన్న మాటతో సుందరకాండ పూర్తయింది. కాబట్టి ఎవరు సుందరకాండ వింటారో వాళ్ళందరికీ మనశ్శాంతి కలుగుతుందని ఆనాటి నుంచి ఈనాటి వరకు సుందరకాండ పారాయణ చేయడం, సుందరకాండ వినడం మనకి సనాతన ధర్మంలో అంతర్భాగంగా అందరూ సుందరకాండని అనుష్ఠించడం, ఆచరించడం, పారాయణ చేయడం, ప్రవచనం వినడం ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సదాచారం. కాబట్టి ఇవాల్టితో సుందరకాండ మీద ప్రసంగాలు పూర్తయ్యాయి. మీరు ఇందులో ఒక్క విషయాన్ని గుర్తించాలి, తచోమయా వద్భిదధీన భాషిత, నా మాటతో ఆవిడ యొక్క దుఃఖాన్ని పోగొట్టాను. ఈశ్వరుడు సమస్త భూతములలో వాక్కు ఇచ్చినది ఒక్క మనుష్యునికి, మనకిచ్చినటువంటి వాక్కు ఇతరుల యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి పనికి రావాలి తప్ప ఇతరులని దుఃఖ పెట్టడానికి మన మాట పనికొస్తే మనం కూడా రావణాసురులం అయిపోయినట్లు గుర్తు. కాబట్టి మన వాక్కుని సద్వినియోగం చేసుకుని 10 మంది యొక్క మనశ్శాంతికి అది కారకమయ్యేటట్టుగా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఆ హనుమత్ సమేత శ్రీ సీతారామచంద్ర ప్రభువు యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత మనందరికీ లభించాలి అని ఆ భగవంతుని యొక్క పాదారవిందములకు సాంజలి బంధకముగా శిరసు తాటించి నమస్కరించి ప్రార్థన చేస్తూ సుందరకాండ ఇవాళ పూర్తి చేయకపోతే ఓ ఇబ్బంది ఉంది, 7వ రోజుతో పూర్తి చేయకపోతే మళ్ళీ 9వ రోజున పూర్తి చేయాలి, బేసి సంఖ్యలోనే పూర్తి చేయాలి తప్ప రేపు చేయకూడదు. కాబట్టి ఇవాళ సుందరకాండ ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తేనే నేను యుద్ధకాండ మొదలెట్టగలను, యుద్ధకాండ మొదలెడితే తప్ప వచ్చే వారం ఈ పాటికి పట్టాభిషేకం అయిపోయి రామచంద్రమూర్తికి రాజలాంఛనాల సమర్పణం జరుగుతుంటుంది, అత్యద్భుతమైన కార్యక్రమం. కాబట్టి ఇవాళ సుందరకాండ పూర్తి చేసి తీరాలి, అందుకని ఎక్కడైనా ఉండిపోతానేమోనని ఒళ్ళు దగ్గర పెట్టుకుని సుందరకాండ పూర్తి చేశాను. దానికి సహకరించిన మీ అందరికీ నా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ ఒక్క 11 మాటలు మనం పెట్టుకున్న సదాచారాన్ని అనుసరించి రామనామం చెప్పుకుని అందులో సుందరకాండ పూర్తి చేశాం. కాబట్టి అందరూ చెప్పండి, జానకీ హృత్కమల మందున అలరుచున్నది రామనామము.

0: రామనామము.
1: మేము రామనామం చెప్తుంటాం, హరిప్రసాద్ గారు మీరు ఏం చేస్తారంటే సభా మర్యాదను అనుసరించి నిన్న నేను మాట ఇచ్చాను కాబట్టి నేను ఒక్కరిని నామినేట్ చేస్తాను, మిగిలిన వాళ్ళల్లో మీరేం చేస్తారంటే ఒక ఐదుగురిని మగవాళ్ళని మీరు నామినేట్ చేయండి. వాళ్లతో పాటుగా ఇంటికి ఇప్పుడు కాస్త దగ్గర ఇళ్ళు భర్తగారు కూడా ఉండి తీసుకెళ్లేటట్టుగా, ఎందుకంటే ఆలస్యంగా ఆడవాళ్ళకి ఇబ్బంది కలిగితే వాళ్ళని ఉంచద్దు, వాళ్ళు చేసినట్టే తప్ప వాళ్ళు ఒక్కళ్ళు ఉండి తర్వాత ఇబ్బంది పడి అలా జరగడానికి వీల్లేదు. ఇల్లు దగ్గరగా ఉన్న ఆడవాళ్ళైతే ఉంచండి, లేకపోతే మగవాళ్ళని ఒక ఆరుగురిని మీరు వెళ్ళి కాస్త సమర్థుల్ని లెక్కించగలిగిన వాళ్ళని ఎంచి తీసుకురండి. ఈలోగా మేము రామనామని చెప్తుంటాం. ఆ హుండీ అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళు ఈలోగా ఇంకా వినియోగించుకొని వాళ్ళు ఉంటే వినియోగించుకుంటారు. ఈలోగా మీరు వెళ్ళి ఒక ఆరుగురిని తీసుకురండి, తీసుకొస్తే వాళ్ళని ఇక్కడి నుంచో పెడదాం. ఈలోగా మేము నామం చెప్తుంటాం, ఆ అధికారం మీది, మీరు వెళ్ళి తీసుకురండి పరకామణి లెక్కింపుకి. తత్వశిఖరము నందు వెలిగే నిత్య సత్యము రామనామము, జపతపంబుల కర్హమైనది జగతిలో శ్రీరామనామము. పండు వెన్నెల కాంతి కలిగిన బ్రహ్మనాదము రామనామము, శివుడు గౌరికి బోధ చేసిన చిన్న

దుడడిగిన వరము నొసగెను రామనామము. ఆ స్టేట్ బ్యాంక్ శ్రీనివాస్ గారు ఉంటే ఆయన కూడా వీడిని బ్యాంకు వాళ్ళు అయితే బాగా టకటకాలు ఎక్కెడతారు.

0: పొలాల్లో పొలం సరిహద్దుల మీద పూల మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కల వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. తరచుగా పక్కపక్క పొలాల మధ్య సరిహద్దును గుర్తించడానికి మొక్కలే జీవమున్న కంచెలుగా పనిచేస్తాయి.
1: ఉదాహరణకు, మేము తయారు చేసే చిల్కో కంచె వల్ల గాలి పంట మీదకి నేరుగా వీచదు. ఇది గాలిని ఆపుతుంది, మట్టిలో తేమ నిలవడానికి సహాయపడుతుంది.
0: తరతరాలుగా వస్తున్న పరిజ్ఞానంతో మందులుగా పనికొచ్చే మొక్కలను కూడా రైతులు పొలాల సరిహద్దుల నుంచి సేకరిస్తారు. పొలం అంచుల వెంబడి పెరిగే అనేక మొక్కలు గినీ పందులు, కుందేళ్లు, గొర్రెలు, లామాలు, ఆవులు, పందుల వంటి వాటికి ఆహారంగా పనికొస్తాయి.
1: అండియన్ చెర్రీ చెట్లు మనకు పండ్లనిస్తాయి. అది మన ఆహారం. వాటి ఆకులని మా పశువులకు మేపుతాం. వాటి కట్టెలను వంట చెరుకుగా వాడుకుంటాం.
0: కానీ పొలాల్లోనూ వాటి చుట్టుపక్కల మొలిచిన పూల మొక్కలను తొలగిస్తే పంటల దిగుబడి తగ్గిపోవడం కద్దు అని, హాని చేసే పురుగుల దాడి పెరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియోలో మన పొలాల్లోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కలు మంచి దిగుబడి రావడానికి ఎలా సాయపడతాయో తెలుసుకుందాం. మనకు సాయపడే కీటకాలు ముఖ్యంగా రెండు విధాలుగా పనిచేస్తాయి. మన పంటలను పరాగ సంపర్కం చేస్తాయి, క్రిమి తెగుళ్లను చంపుతాయి. పువ్వుల రంగులు, ఆకారాలు, పరిమాణాలతో కీటకాలు ఆకర్షితమవుతాయి. పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేసి కీటకాలు మొక్కలను పరాగ సంపర్కం చేస్తాయి. తేనెటీగలు, బంబుల్ తేనెటీగలకి పరాగ సంపర్క కీటకాలుగా మంచి పేరుంది.
2: అన్ని మొక్కల పరాగ సంకర్పంలోనూ మనకు సాయపడతాయి, కాబట్టి అవి ప్రయోజకరమైనవి. దానివల్ల మనకు మంచి దిగుబడి వస్తుంది.
0: తేనెటీగల నుంచి మనకు తేనె, మైనం, తేనెపట్టు వస్తాయి. పూల మొక్కల మీద హోవర్ ఫ్లైస్ వంటి కీటకాలు కూడా వాలుతాయి. ఇవి కూడా తేనెటీగల్లానే కనిపిస్తాయి, కానీ వాటికి రెండే రెక్కలుంటాయి. కందిరీగలు, రకరకాల ఈగల వంటివి పువ్వులని పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు. పళ్ళ చెట్లు, టొమాటోలు, స్క్వాష్ వంటి అనేక కూరగాయల పంటలు, బీన్స్, బ్రాడ్ బీన్స్, సోయాబీన్స్, బఠానీల వంటి పప్పులకి కీటకాల ద్వారా పరాగ సంపర్కం తప్పకుండా జరగాలి. లేకపోతే పంట నుంచి ఏమీ దక్కదు.
1: పండ్లు పెరగాలంటే పరాగ సంపర్కాలు జరిపేవి కావాలి. కూరగాయల్లో సొర, గుమ్మడి వంటి వాటికి పరాగ సంపర్కం అవసరం. ఇక పళ్ళ విషయానికి వస్తే బెర్రీ, ఆపిల్, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. పరాగ సంపర్కాలు జరిపే కీటకాలు లేకపోతే మార్కెట్ కోసమే కాదు, మన కోసమైనా మనం ఏ పళ్ళని పండించలేము, పుట్టించలేము.
0: పరాగ సంపర్కానికే కాక రకరకాల కీటకాలు మన పంటలను కాపాడడంలో కూడా సాయపడతాయి. సాలెపురుగులు, కందిరీగలు, చీమలు, లేడీబర్డ్ బీటిల్స్ మన మొక్కజొన్నలకి పట్టే ఫాల్ ఆర్మీ వామ్స్ల వంటి పురుగులను వేటాడి తింటాయి. హోవర్ ఫ్లైస్ లార్వాలు ఆఫిడ్స్ను తింటాయి. ఎదిగిన హోవర్ ఫ్లైస్ తేనె కోసం పువ్వుల మీద వాల్తాయి. వేటాడే పురుగులు వాటి పదునైన మౌత్ పార్ట్ను పురుగు తెగుళ్ల శరీరంలోకి గుచ్చి ద్రవాలను పీల్చుకుని వాటిని చంపేస్తాయి. ఈ ప్రయోజనకరమైన కీటకాలన్నీ పొలాల అంచుల్లో మొలిచే పూల మొక్కల్లో నివసిస్తాయి. అవి ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్లి అక్కడి తెగుళ్లను తింటాయి. బొచ్చు ఈగలు గొంగళి పురుగుల్లో గుడ్లు పెడతాయి. పిల్ల ఈగలు పెరిగే కొద్దీ తెగుళ్లను తింటాయి. ఆ విధంగా బంగాళదుంప చిమ్మటలు ఇతర తెగుళ్లను బొచ్చు ఈగలు చంపుతాయి. గొంగళి పురుగులు ఇతర తెగుళ్ల లోపల గానీ లేదా వాటి మీద గానీ గుడ్లు పెట్టి చివరికి వాటిని చంపే చిన్న కందిరీగలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున అనేక రకాల కీటకాలు ఉన్న పొలంలో తెగుళ్లు దాదాపు ఉండవు. తెగుళ్లను చంపే కీటకాలు కూడా పుప్పొడిని తినాలి. పువ్వుల్లో తయారయ్యే తీయటి తేనెను త్రాగాలి. పువ్వులతో కూడిన చెట్లు, పొదలు, మూలికలు ఈ ఉపయోగకరమైన కీటకాలకు తేనెని అందిస్తాయి, వాటికి ఆశ్రయాన్ని ఇస్తాయి.
1: కొన్ని మొక్కలకి పసుపు రంగు పువ్వులు పూస్తాయి. ఇవి ఎక్కువగా గుర్తించబడేవి. మరి కొన్నిటికి తెల్ల పువ్వులు వస్తాయి. ఏ మొక్కలు మంచివో, వాటి మీద ఎక్కువ కీటకాలున్నాయో మేము గమనించి వాటిని మా పొలాల చుట్టూ నాటుతాం.
0: పొద్దుతిరుగుడు, చేమమిలే, లావెండర్, ఫెన్నెల్ వంటి మొక్కలు, ఓరెగానో, రోజ్మెరీ మరియు సేజ్ వంటి సుగంధ మొక్కలు మనకు సాయపడే కీటకాలకు ఆహారమవుతాయి. మీ పొలంలోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కల మీద పుప్పొడి తేనె బాగా దొరుకుతుంది. మనకు సాయపడే ఎన్నో కీటకాలను అవి ఆకర్షిస్తాయి.
1: మొక్క ఎంత వాసన వెదజల్లితే ప్రయోజనకరమైన కీటకాలను అంతగా ఆకర్షిస్తుంది.
0: కీటకాలు

0: పూల మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్లోని యాప్లను చూడవచ్చు. యాప్ ద్వారా మొక్కలని కీటకాలని గుర్తుపట్టడానికి కీటకాలు, పూల మొక్కలు, ఆకులు, పూలు, పళ్ళ స్పష్టమైన ఫోటోలు మీ దగ్గరుండాలి. మీ కీటకాలను సేకరించి వాటి గురించి మీ ఎక్స్టెన్షనిస్ట్తో చర్చించి కూడా వాటిని గుర్తుపట్టడం నేర్చుకోవచ్చు.
1: అన్నిటికంటే రైతులు దర్యాప్తు చేయటం ముఖ్యమని నేను నమ్ముతాను. మీ పొలం అంచుల మీద పూల మొక్కలను పెంచి ఏం జరుగుతుందో గమనించండి. ఒక మొక్క సాయపడటం లేదు అని మీకు అనిపిస్తే దాన్ని తీసేసి మీకు పనికొచ్చేదాన్ని నాటండి.
0: పూల మొక్కల గురించి, సాయపడే కీటకాల గురించి మీ ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడండి. మీ అందరూ మీ అనుభవాలని గాని, మీ తాతల నుంచి అందుతూ వస్తున్న జ్ఞానాన్ని గాని పంచుకోవచ్చు. ఈ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
1: మీరు ఏ రకమైన మొక్కను నాటబోతున్నారని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని, దాన్ని కత్తిరిస్తూ ఎంతో కొంత గట్టి కంచెని బిగిస్తామని, అందుచేత అది పక్క పొలాల మీద దాడి చేయదనే విషయాలని మీరు మీ చుట్టుపక్కల వాళ్లతో ముందుగా మాట్లాడాలి. అప్పుడు వాళ్లు నిశ్చింతగా ఉంటారు. ఆ తర్వాత మనం అన్ని రకాల కీటకాలు రావడానికి రకరకాల మొక్కలను నాటవచ్చు. అవి ఈ పర్యావరణ వ్యవస్థను, మనకి దక్కిన ఈ అందమైన ప్రకృతిని సంరక్షించడానికి ఈ మంచి కీటకాలు, పక్షులు ఉన్నాయి మనం పిల్లలకి నేర్పడానికి సాయపడతాయి.
0: మంచి దిగుబడి రావడానికి రకరకాల కీటకాలు మనకు ఎలా సాయపడతాయో, ఈ కీటకాలకు పూల మొక్కలు ఎంత అవసరమో తెలుసుకున్నాము. కనుక మన పొలాల్లోనూ చుట్టుపక్కల పూల మొక్కల సంఖ్యని ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని పొదలు చెట్లు కలిస్తే రెట్టింపు అవుతాయి. వాటి కొమ్మలను తీసుకుని మీ పొలమంచుల్లో మెత్తని మట్టిలో నాటితే అవి పాతుకుని మొలుస్తాయి. ప్రత్యేకంగా నీళ్లు పెట్టనక్కర్లేదు, కాబట్టి వర్షాకాలంలో నాటడం మంచిది.
2: అప్పటికప్పుడు పెరిగే మొక్కలను కత్తిరించకుండా వదిలేస్తాను. పైగా ఎక్కువ పూలు పూసే మొక్కలను నాటను. ఇవి కీటకాలకి, మన పంటలకి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతగా పనికిరాని మొక్కలను కూడా నాటుతాను.
0: అంచుల్లో పాతిన మొక్కలను సంరక్షించండి, అడవి మొక్కలను పెరగనీయండి. మీరు స్థానిక మొక్కలను కత్తిరిస్తే అవి మళ్లీ పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం మొత్తం కీటకాలు తినడానికి పూలు ఉండవు, మీ పశువులకు తగినంత మేత ఉండదు.
2: స్థానిక మొక్కలను పెరిగేయకుండా వదిలితే పూలు నిరంతరం పూస్తూనే ఉంటాయి. ప్రకృతి నిజంగా తెలివైంది. కొన్ని ఒకసారి, మరికొన్ని మరోసారి పూలు పూస్తాయి. కాబట్టి తేనె తాగే ప్రయోజనకరమైన కీటకాలకు అన్ని కాలాల్లోనూ ఆహారం ఉంటుంది.
0: మీ ఇంటి తోటలో పూల మొక్కలను ఎక్కువ పెంచుకోండి. సామూహిక ప్రాంతాల్లో పూల మొక్కల గురించి మీ సంఘాల్లో మాట్లాడండి. మీకు అందుబాటులో ఉన్న స్థలాలన్నిటి నుంచి ప్రయోజనాన్ని పొందండి. మీరు తృణధాన్యాల పంటల వరుసల మధ్య కూడా పూల మొక్కల వరుసలను నాటవచ్చు.
1: మేం మొక్కజొన్న మొక్కలు మధ్య బ్రాడ్ బీన్స్ నాటడం అనే ప్రయోగాన్ని చేస్తున్నాం. ఎందుకంటే బ్రాడ్ బీన్స్ మొక్కల వేళ్లు నత్రజనాన్ని ఉత్పత్తి చేసి మట్టికి ఇస్తాయి. ఇక బ్రాడ్ బీన్స్ కి పూలు వచ్చినప్పుడు పుప్పొడి ఉంటుంది. పూలన్నిటికీ పుప్పొడి ఉంటుంది, కాబట్టి ఇది మంచి కీటకాలను ఆకర్షిస్తుంది, మొక్కలను సారవంతం చేస్తుంది, అవి తెగుళ్లని కూడా తింటాయి.
0: పురుగు మందులేవి వాడవద్దని మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఒప్పించండి. ఇవన్నీ విషయాలు మనకు సాయపడే కీటకాలను కూడా చంపేస్తాయి.
1: కొందరు తమ పొలంలో స్ప్రే చేస్తారు. చనిపోయిన కీటకాలు చాలా దూరం నుంచి మీకు కనిపిస్తాయి. కొన్నిసార్లు కీటకాలు ఇటు వైపుకు వచ్చి ఇక్కడ నా పొలంలో చనిపోవడాన్ని మీరు చూడొచ్చు. పక్క వాళ్ళు స్ప్రే చేసినందువల్లే ఇలా జరిగింది.
0: ఎట్టి పరిస్థితుల్లోనూ హెర్బిసైడ్స్ ను పిచికారీ చేయవద్దు. పూల మొక్కలు చనిపోతాయి. అప్పుడు కూడా బతికే కలుపు మొక్కలను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. పక్క పొలం వాళ్ళు తమ సరిహద్దుల్లో కలుపు సంహారక మందులను పిచికారీ చేసినప్పుడు ఏమైందో లుక్రేసియా సివింటా వివరిస్తారు.
1: పొలం సరిహద్దుల్లో కందిరీగలు నివసిస్తాయి, కాబట్టి తినడానికి ఏమీ లేదు, కాబట్టి అవి చనిపోతాయని ఊహించాను.
0: ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏమిటి? మన పంటలను పరాగ సంపర్కం చేసి హానికరమైన కీటకాలను చంపడం ద్వారా మనకు సహాయపడే కీటకాలు ఎన్నో ఉన్నాయి. మనకు సహాయపడే ఈ కీటకాలు బతకాలంటే పుప్పడి, దేనితో పాటు వాటికి ఆశ్రయం ఇచ్చే చోటు కూడా కావాలి. రకరకాల పూల చెట్లు, పొదలు, మూలికలను మీ పొలం చుట్టూ పెంచుకోండి. వాటి వల్ల కీటకాలకి ఏడాది పొడవునా రకరకాల ఆహారపు వనరులు అందుబాటులో ఉంటాయి. గమనించండి, తోటి రైతులు ఎక్స్టెన్షన్ నిపుణులతో ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మొబైల్ యాప్ ద్వారా ఏ ఏ మొక్కలు కీటకాలు పనికొస్తాయో తెలుసు.

0: తెచ్చుకోవచ్చు. పురుగు మందులని, కలుపు సంహారకాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పిచికారి చేయవద్దని మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ఒప్పించండి.
1: ఇతర మహిళలకు, సమాజానికి మీ పంటల చుట్టూ కంచెలుగా మరిన్ని మొక్కలని నాటమని ఆహ్వానిస్తున్నాను. ఈ మొక్కలు మనకు ఆహారం, అవి మన పంటను రక్షిస్తాయి. చాలా మంచి కీటకాలు కూడా ఆకర్షిస్తాయి, కాబట్టి మీ కంచెల్లో మొక్కలు ఉండటం చాలా ముఖ్యం. అవి చాలా ఉపయోగకరమైనవి.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8866558773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి నిన్న ప్రసారమైన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె జబ్బుల గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆ గుండె జబ్బులకు కారణాలేంటో తెలుసుకుందాం. చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ప్రధానంగా పొగ తాగటం అలాగే గుట్కా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి పూర్తిగా నివారించుకోవాలంటే చాలా ముప్పులున్నాయండి. అంతేకాదు, ఒకప్పుడు మనం ఆందోళన, ఆగ్రహం వంటివి ఎక్కువగా ఉండే టైప్ ఏ తరహా స్వభావాలకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సగటు గుండె జబ్బు బాధితులను చూస్తుంటే కొత్త రకం వ్యక్తిత్వం కనబడుతోంది. వీళ్ళు చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రకరకాల షిఫ్ట్లలో పనిచేస్తుంటారు, పొగ తాగుతుంటారు, తరచూ ప్రయాణాలు, విదేశాలు కూడా వెళ్తుంటారు, వ్యాయామమేమో ఉండదు, కేఫెటేరియాలో దొరికే ఏదో ఒకటి తినేసి పూట గడిపేస్తుంటారు, ఎప్పుడూ టార్గెట్లతో పరుగులు పెడుతూ ఉంటారు, మళ్లీ అంతా పెద్ద పెద్ద కంపెనీల్లోనే పనిచేస్తుంటారు. ఇప్పుడు గుండె జబ్బులు ఆ మాటకొస్తే అసలు జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటున్నది వీళ్ళకే. ఇప్పుడు చిన్న వయసులో గుండె జబ్బుతో వస్తున్న సర్వసాధారణ వ్యక్తి ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాత్రి షిఫ్ట్ అనేది ఒక పెద్ద ముప్పు. వీళ్లకు జీవితంలో ఉన్నత స్థానాలు, ఆర్థిక విజయాలు చాలా త్వరగా చేకూరుతున్న మాట నిజమే. దాంతోపాటే చాలా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండి. విజయాలనే కాదు, సాఫ్ట్వేర్ పరిశ్రమ ఈ అంశాన్ని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. మనం వ్యాయామం విషయంలో కూడా చాలా తప్పులు చేస్తున్నాం. చాలామంది పొద్దున్నే లేవలేదనో, కుదరటం లేదనో సాకులు వెతుక్కుంటూ మొత్తం వ్యాయామమే మానేస్తుంటారు. నిజానికి వ్యాయామం అనేది పొద్దున్నే అక్కర్లేదు, రోజులో పగలు రాత్రి ఎప్పుడైనా చెయ్యొచ్చు. ఇది అన్ని వయసుల వారికి, స్త్రీ పురుషులందరికీ అవసరం. వారానికి 3 సార్లైనా 30 నిమిషాల పాటు కఠినంగా చేయగలిగితే మంచిది. ఒక దశ తర్వాత అతిగా చేయటం కూడా మంచిది కాదు. ఇలా చేయలేకపోతున్నారనుకోండి, రోజుకి 10 నుండి 15 నిమిషాలు ఎప్పుడు ఖాళీ దొరికినా చెయ్యొచ్చు. ఇంట్లో, ఆఫీసులో, దారిలో ఎక్కడైనా చెయ్యొచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే వ్యాయామం అనేది ఎంతో కొంత మన రోజువారీ పనుల్లో భాగమైపోయేలా చూసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు మనది కూర్చుని చేసే ఉద్యోగం అనుకోండి, ఎప్పుడూ కూర్చునే ఉండద్దు. పక్క వాళ్ళతో ఏదైనా పని ఉంది, ఇంటర్కామ్ తీయొద్దు, లేచి అక్కడ వరకు వెళ్ళిరండి, అప్పుడప్పుడు 4 అడుగులు వేస్తుండండి, మెట్లు ఎక్కి వెళ్ళండి, లిఫ్ట్ వాడద్దు. ఇలా రోజులో చాలా భాగం నడుస్తూ ఉంటే మనం ఒక మోస్తరుగా వ్యాయామం చేసినట్టే అండి. సాధారణ ఆరోగ్యవంతుడు రోజు మొత్తం మీద సుమారు 10,000 అడుగులు వేస్తారు. వెయ్యాలన్నది లెక్క. ఇందుకోసం ఇప్పుడు ఫోటోమీటర్ వంటి పరికరాలు కూడా ఉన్నాయి. దాన్ని జేబులో పెట్టుకుని నడుస్తుంటే మనం ఎన్ని అడుగులు వేశామో అది చెబుతుంది. ఇదొక రకంగా మనకు కొంత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి. రోజంతా కూర్చీలో కదలకుండా కూర్చునే వారికంటే కూడా ఎప్పుడూ కాస్త అటూ ఇటూ నడిచేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు కొన్ని అధ్యాయాల్లో తేలింది. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. యోగా చేయడం కూడా చాలా మంచిదండి. యోగా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. యోగా మంచిది, కానీ యోగా అనగానే కొందరు ఏవేవో క్లిష్టమైన భంగిమలు వంటివి

అని చూస్తుంటారు. అవి చూసి చాలామంది మాకంత టైము లేదు, ఓపిక లేదు, మంచి గురువు లేరు, ఇలా సాకులు చెబుతుంటారు. కానీ యోగా చేయటానికి అవన్నీ అక్కర్లేదండి. అంత క్లిష్టమైన భంగిమలు అక్కర్లేదు, తేలికగా నేర్చుకుని చేయవచ్చు. యోగా అంటే ఏదేదో కొన్ని ఆసనాలే అన్న భావన సరికాదు, అది వ్యాయామమే. వ్యాయామాల్లో ఐసోమెట్రిక్, ఐసోటోనిక్ అని రెండు రకాలున్నాయి. యోగా ఐసోమెట్రిక్ వ్యాయామం కిందికి వస్తుంది. యోగా చేయడం ద్వారా మనం చాలా క్యాలరీలను ఖర్చు చేస్తాం. ఒక భంగిమను నిలబెట్టడానికి కూడా ఎక్కువ శక్తినే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా నడక, పరుగు వంటి వ్యాయామాలకేం తీసిపోదు. ముఖ్యంగా ఇది కేవలం శారీరక వ్యాయామమే కాదు, మానసిక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి దాదాపు 5000 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇది కేవలం కండలు పెంచడం, ఒళ్ళు కరిగించడం, సిక్స్ ప్యాక్ సాధించడం వంటిది కాదు. యోగా ఒక రకంగా సమగ్రమైన స్వస్థ భావన, ఆరోగ్యకరమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం జిమ్కు వెళ్తే కేవలం శరీరానికి సంబంధించిన అంశమే పరిగణంలోకి వస్తుంది, కానీ యోగా అలా కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. తెలిసి చేసినా తెలియక చేసినా మొత్తానికి మనం యోగా ధ్యానం ద్వారా మనకు మనం అలాగే సమాజానికి కూడా మంచి చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి యోగా చేద్దామన్న సంకల్పం తీసుకున్నాడు అనుకుందాం, దానికి అర్థం అప్పటికే తను కొంత స్వస్థత కోసం సంసిద్ధమవుతున్నాడని. సాధారణంగా ఇలాంటి వారు ఇతరత్రా కూడా మంచి అలవాట్లు వైపు నడుస్తుంటారు. సాధారణంగా వీళ్ళు పొగ తాగరు, ఏది అతిగా చేయరు, ఆవేశం కూడా తగ్గించుకుంటారు. వీరి ప్రవర్తనలోకి క్రమేపీ ఇలాంటి క్రమశిక్షణ వచ్చి చేరుతుంటుంది. అలాగే ధ్యానం కూడా గంటో అరగంటో కూర్చుని చేయాల్సిన పని లేదు. నేర్చుకుంటే 10 నిమిషాలు చేసినా మంచి ఫలితాలుంటాయండి. చాలామంది ధ్యానం అంటే అదేదో మతపరమైన వ్యవహారం అనుకుంటారు, కానీ అది మతపరమైన వ్యవహారం కానే కాదండి. ధ్యానం అంటే మనస్సును నియంత్రించుకోవటం. మనం శరీరాన్ని ఎలా నియంత్రించుకుంటామో, ఆ నైపుణ్యం ఎలా నేర్చుకుంటామో, మనసుకు ధ్యానం కూడా అంతే. ధ్యానం అనేది మనసు కోసం చేసే వ్యాయామం. మన అలవాట్లు ఎలా మారుతాయి? ఉదాహరణకు మనం స్వీట్స్ తినాలో వద్దో చెప్పేది ఎవరు? చెయ్యి నోరు కాదండి, మన మనసే. మనం దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మనస్సును నియంత్రించాలంటే మనం బరువులు ఎత్తటానికంటే ఎక్కువ సామర్థ్యాన్ని వెచ్చిస్తుంటాం. మనం లగ్నం చేయాలి కాబట్టి ధ్యానంలో భాగంగా ఏదో మంత్రం చెబుతుంటారు, కానీ నిజానికి అక్కడ మంత్రానికి ఏం పెద్ద విలువ ఉండదు. మనం మనస్సును దేనిమీదైనా, చివరికి ముక్కు మీద, శ్వాస మీద లగ్నం చేసుకున్నా చాలు. ఏకాగ్రతతో లగ్నం చేయటం ముఖ్యం. పట్టణ ప్రజలకు యోగా అనేది ఎంతో విలువైన ప్రత్యామ్నాయం. దీనికోసం జిమ్ అక్కర్లేదు, ఖాళీ రోడ్లు, పార్కులు ఉండక్కర్లేదు. కావలసిందల్లా గట్టిగా ఇంట్లో 6 అడుగుల చోటు. వర్షం కురిసినా ఇబ్బంది ఉండదు, దుమ్ము ధూళి ట్రాఫిక్ బెడద ఉండదు. మరీ ముఖ్యంగా కీళ్ల నొప్పులు వంటి సమస్యలున్న పెద్దవారికి, నడవలేని వారికి యోగా మరింత ఉపయోగకరం. యోగా కీళ్లను బాధించదు, సరిగ్గా నేర్చుకుని పద్ధతి ప్రకారం చేయటం ముఖ్యం. చాలామంది యోగా అనేది ఏదో సనాతన వైద్యమని, దీన్ని ఆయుర్వేద వైద్యులే సిఫార్సు చేస్తారని, ఆసుపత్రిలో వైద్యులు వ్యతిరేకిస్తుంటారని నమ్ముతారు. ఇది నిజం కాదు. నిజానికి అందరికంటే దీన్ని గట్టిగా సమర్థించేదే ఆసుపత్రి వారు. కానీ చెయ్యాలని చెబుతుంటే కొన్నిసార్లు రోగులే మా మాట వినటం లేదు. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు మనం ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మనం చాలా తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుతుంటాం, కాకపోతే అదేదో రోగులకు, ఇప్పటికే జబ్బులున్న వాళ్లకు అవసరమని భావిస్తుంటాం. ఇది చాలా తప్పు.

ఉదాహరణకు గుండె జబ్బు ఉన్నవాళ్లకు ఉప్పు స్వీట్లు తక్కువ తినండి, నూనెలు తగ్గించండి, పండ్లు కూరలు ఎక్కువ తినండి అని చెప్తారు. దానికి అర్థం కుటుంబంలో అతనొక్కడే ఆ ఆహారం తీసుకోవాలని కాదు, మిగతా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు తినేయొచ్చని కాదు, అతను ఆ కుటుంబమే కాదు సమాజంలో అందరూ తినాల్సింది అదే. కాబట్టి ఈ మార్పు ఇళ్లల్లోనే కాదు, కంపెనీ కేఫెటేరియాల్లో అలాగే ప్రభుత్వ క్యాంటీన్లలో

గురించి ఎక్కువగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అవే కాదు, బాగా పాలిష్ చేసిన ధాన్యం, శుద్ధి చేసిన పిండి వంటివి తగ్గించాలని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడంతా టీ, కాఫీలు, స్వీట్లు, పాలిష్ పట్టిన బియ్యమే ఎక్కువగా తింటున్నారు. మన దక్షిణాదిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పాలు పంచదార కలిపిన ఒక కప్పు కాఫీ తాగామంటే అది దాదాపు 30 నిమిషాల నడకకు ఖర్చయ్యే శక్తికి సమానం. తెల్లబియ్యం బదులు ముడి ధాన్యం తేలికగా జీర్ణమయ్యే వాటికంటే పీచు ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు విషయంలో మన ధరని బాగా మారాలి. మా వద్దకు వచ్చిన రోగులకు పచ్చళ్ళు బాగా తింటారా అని అడిగామంటే చాలు, నవ్వుతూ నిలబడిపోతారు. అవంటే చాలా ఇష్టం అంటారు. నిజానికి మధుమేహం, కొలెస్ట్రాల్ విషయంలో పిండి పదార్థాలు ఎలా సమస్యగా తయారయ్యాయో, హై బీపీ గుండె జబ్బుల విషయంలో ఉప్పు పాత్ర అంత పెద్దది. ఉప్పును నియంత్రిస్తే సమాజంలో గుండె జబ్బును చాలా వరకు నియంత్రించే వీలుంటుంది. ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో అసలు ఉప్పు తినరు, అక్కడ హై బీపీ అన్నదే లేదు. అలాగే చెరుకు ఎక్కువగా పండించే పసిఫిక్ ద్వీపాల్లో ఊబకాయం, మధుమేహం విపరీతంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద శాస్త్ర చర్చలేం అక్కర్లేదు. ఈ ద్వీపాలను చూస్తే ఏది మంచిదో అనేది మనకే అర్థమైపోతుంది. మన చుట్టూ ఉన్న జీవజాలాన్ని చూసినా కూడా మనిషి తప్పించి ఏ ఒక్క జంతువు ఉప్పు తినదు. ఆకులు, అలములు, పండ్లు, అలాగే చివరికి సింహం వేటాడి తిన్నా కూడా పచ్చిగానే తింటాయి. ఉప్పు అనేది మన జీవ పరిణామంలోనే లేదు, ఇది మధ్యలో వచ్చింది. రేపటి కోసం తిండి నిల్వ చేసుకోవాలనే ఆలోచన నుంచి వచ్చింది. అందుకే గతంలో ఉప్పు మీద పన్ను కూడా వేసేవాళ్ళు. ఉప్పు అనేది మధ్యలో మనం అలవాటు పడిన రుచి. అందుకే అన్ని సమాజాల్లోనూ ఉప్పు వాడకం ఒకే తీరులో ఉండదు. ఈ అలవాటు మీద జపాన్లో ఇంటర్సాల్ట్ స్టడీ పేరుతో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్న కొద్దీ ఉప్పు వాడకం పెరుగుతోంది. అదే క్రమంలో పక్షవాదం వ్యాధులు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే వ్యాధులు అంత ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని తేలికగా తీసుకోవద్దు, ఉప్పును వాడడం చాలా వరకు తగ్గించాలండి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
4: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD, DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd floor, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి శుద్ధ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
2: నదీవా

0: ருத்ரமச்சதி நான் ருஷி குருதே காவ்யம் நா விஷ்ணு பிருதிவீபதி.
1: దేవతాంశ లేని ఎడల అన్నదాత కాజాలడు, రుద్రాంశ లేనిచో రుద్రుణ్ణి అర్చించడు, ఋషి కానిచో కావ్యమును రచించలేడు, విష్ణు అంశ లేనివాడు రాజ్యపాలకుడు కాలేడు.

వినయము నేర్పుట, రక్షించుట, పోషించుట మొదలగు ప్రజాహిత కార్యములను చేయడం వల్ల రఘువంశపు రాజులే జనులకు తల్లిదండ్రులుగా నుండిరి. కావున తల్లిదండ్రులు కేవలం జన్మకారుణులు అయినంతవరకే తల్లిదండ్రులు కాని యథార్థమునకు రఘుకులులే పితృదేవతలు.

దొంగలను, స్వేచ్ఛాచారులకు ఇతర పాపులను దండించుట రాజుల విధి. దండనము లేనిదే అట్టి పాపబుద్ధులు, దుష్టకర్మలు నిగ్రహించబడరు.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: శ్రోతలు వింటున్నారు సూక్తి సుధ కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

ఏ కార్యము చక్కగా పర్యాలోచించి ప్రారంభించినా సఫలము కాదో అక్కడ పురుషకారము కంటే దైవము బలవత్తరంగా ఉన్నదని భావించాలి. అట్టి సందర్భంలో కర్త ఎంత మాత్రమూ నించుడు కాడు.

0: సరోవరము పద్మముల చేతను, రాత్రి చంద్రుని చేతను, స్త్రీ యవ్వనము చేతను, ఐశ్వర్యము నీతి చేతను మరింతగా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: ఉత్సవే వ్యసనే చైవ

0: శుభకార్యావసరం వచ్చినప్పుడు, కష్టాలు చుట్టుముట్టినప్పుడు, దేశంలో తిరుగుబాట్లు జరిగినప్పుడు, అధికారుల సమక్షమునందు మరణాది దుఃఖములు తటస్థించినప్పుడు మొగము తప్పించక వెంట నుండి సహాయము చేయవాడే నిజమైన బంధువు.
1: శ్రోతలు, ఇంతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమం విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. నమస్కారం.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್ ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್ ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್ ಡಾಕ್ಟರ್ ಮಾಚವರಪು ಮಹೇಶ್ ಎಂಬಿಬಿಎಸ್ ಡಿಎನ್ಬಿ ಎಂಎಸ್ ಯೂರೋ ಸರ್ಜರಿ ಬ್ರೈನ್ ಅಂಡ್ ಸ್ಪೈನ್ ಸರ್ಜನ್ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಮಾಧುರಿ ಎಂಬಿಬಿಎಸ್ ಎಂಎಸ್ ಎಂಸಿಎಚ್ ಸರ್ಜಿಕಲ್ ಆಂಕಾಲಜಿ ಎಫ್ಐ ಎಂಎಎಸ್ ಕ್ಯಾನ್ಸರ್ ಸರ್ಜನ್
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಜೆಪಿ ರೋಡ್ ಭೀಮವರಂ
2: ಚಿಗುಳ್ಳ ಸಮಸ್ಯೆತೋ ಬಾಧಪಡೇ ವಾರಿಕೆ ವಿಷ್ಣು ದಂತ ವೈದ್ಯ ಕಳಾಸೆಲ ಚಿಗುಳ್ಳ ವ್ಯಾಧುಲ ವಿಭಾಗಂ అందిస్తున్న గొప్ప శుభవార్త చిగుళ్ళ నుండి రక్తం కారణమనే ఇబ్బందితో బాధపడుతున్నారా మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా మీ చిగుళ్ళ రంగు మారిందా ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ళ వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్ డీప్ క్లీనింగ్ చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి చిగుళ్ళ వ్యాధుల నుండి ఉపశమనం పొందండి మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం

0: ఈరోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: विष्णु FM 90.4
1: రేడియో విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పంచభూతాలు పాఠం వింటారు.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణకుంభం, రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ, రాష్ట్ర మృగం కృష్ణ జింక, రాష్ట్ర పక్షి పాలపిట్ట, పూర్ణకుంభం మా తెలుగు తల్లి కృష్ణ జింక పాలపిట్ట.
3: శోభ, శోభ,
2: ఏంటమ్మా?
3: నువ్వింకా చదువుకుంటున్నావా? బాగా పొద్దుపోయింది, పడుకోమ్మా, పొద్దునే లేచి చదువుకోవచ్చు.
2: నేను ఇంకా కాసేపు చదువుకుని పడుకుంటానమ్మా. రేపు మా బడిలో వక్తృత్వ పోటీ ఉంది, నేను మన రాష్ట్రం గురించి మాట్లాడాలి.
3: ఏంటి, రేపు నువ్వు బడికి వెళ్తావా? రేపు ఊళ్ళో మీ పిన్ని పెళ్లి కదమ్మా, ఊరు వెళ్ళొద్దు?
2: అమ్మో, బడికి వెళ్లకుండా పెళ్లికి రావాలా? నేను రాను, మీరే వెళ్ళి రండి.
3: ఏమండి, ఏమండి, ఓసారి ఇలా రండి, పాప పెళ్లికి రానంటుంది.
4: ఏమ్మా, పిన్ని పెళ్లికి రావా? రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా.
2: లేదు నాన్న, రేపు బడిలో నేను వక్తృత్వ పోటీలో పాల్గొనాలి. మా క్లాసు నుండి నేను ఒక్కదాన్నే, పైగా పరీక్షలు కూడా దగ్గర పడ్డాయి, నేను రాను నాన్న.
4: సరేలే, నీ ఇష్టం, చదువు పాటు చేసుకుని పెళ్లికి రావడం ఎందుకు?
3: ఒక్కతే ఎలా ఉంటుందండి మీరు మరీను?
4: ఒక్కతే ఎందుకు ఉంటుంది, నాన్నగారు ఇక్కడే ఉంటానంటున్నారు కదా. నాన్నా, నాన్నా.
5: ఏమిట్రా, రేపు పొద్దున ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకున్నారా, మళ్ళీ హడావిడి పడతారా?
4: అన్నీ సిద్ధం చేసుకున్నాం, కానీ మీరు?
5: నేను రాను అని ముందే చెప్పాను కదరా, మీరు వెళ్ళరండి.
2: అయితే ఇంకేం, నేను తాతయ్య ఇక్కడే ఉంటాం.
5: ఏమిటి, నా ముద్దుల మనవరాలు పెళ్లికి వెళతా?
4: పరీక్షలు దగ్గర పడుతున్నాయి, చదువుకుంటానంటుంది.
5: సరే, నాకు తోడుగా ఉంటుంది, మీ ఇద్దరు వెళ్ళరండి రా.
2: మా మంచి తాతయ్య.

0: తాతయ్య తాతయ్య
1: ఏమిటమ్మా
0: తొందరగా రావాలి.
1: వస్తున్నా. ఏమిటమ్మా
0: కళ్ళు మూసుకో.
1: కళ్ళు మూసుకోవాలా? ఎందుకేమిటి? సరే కళ్ళు మూసుకున్నాను చెప్పు.
0: ఇప్పుడు తెరు.
1: అరే అరే భలేగా ఉంది కప్పు. ఎక్కడదమ్మా ఇంత చక్కటి కప్పు?
0: నేను మా బడిలో వక్తృత్వ పోటీలో పాల్గొన్నాను కదా, ఆ పోటీలో ఫస్ట్ ప్రైజ్ నాకే.
1: మా బంగారు తల్లి, నువ్వెప్పుడు ఇలాగే అన్నింట్లోనూ ఫస్ట్ రావాలి, పెద్ద పెద్ద చదువులు చదవాలి, మీ నాన్నకంటే పెద్ద ఉద్యోగం చేయాలి.
0: అలాగే తాతయ్య. తాతయ్య తాతయ్య.
1: ఏమా?
0: నేను మా స్నేహితులతో కాసేపు ఆడుకుని వస్తాను తాతయ్య.
1: అలాగేనమ్మా, తొందరగా వచ్చేయే, వర్షం పడేలా ఉంది.
0: అలాగే తాతయ్యా.

0: శోభ, ఏమిటమ్మా అలా వణికిపోతున్నావు? భయపడ్డావా? మరి ఎందుకు అలా ఉన్నావు? ఇలారా, ఈ నిప్పుతో కాచుకో, వెచ్చగా ఉంటుంది.
1: ఈ వర్షం గాలి దుమారం అంటే నాకు మహా అసహ్యం. అసలు ఇవి ఎందుకు వస్తాయో?
0: గాలి నీరు మనకు చాలా అవసరం కదమ్మా.
1: ఏమో కానీ ఈ గాలి దుమారం, వర్షం వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తోంది. మా స్నేహితుల దగ్గరకు వెళ్ళి ఆడుకోవడానికి వీలు కాదు.
0: నా చిట్టి మనవరాలా, ఈ గాలి వీచడానికి, వర్షం రావడానికి కారణాలు ఉన్నాయి. ఆ విషయం తెలుసా?
1: ఏమైనా ఉండని, నాకు ఈ నిప్పు అంటేనే ఇష్టం. హాయిగా చలి కాచుకోవచ్చు. తాతయ్య, అమ్మా నాన్న ఎప్పుడు వస్తారు?
0: ఇవాళ బయలుదేరి రేపు పొద్దుటికి వచ్చేయాలి. కానీ ముసురు పట్టి వర్షం పడుతోందిగా, ఇవాళ బయలుదేరరు.
2: చూసావా తాతయ్య, అందుకే ఈ గాలి నీరు అంటే నాకు కోపం.
0: నీకు కోపమే ఉండొచ్చు, కానీ శోభ, వర్షం పడటం వల్ల నీరు వస్తుంది. ఆ నీరుని జీవజలం అంటారు. అంటే ప్రాణి బతకటానికి నీరు కావాలి. సముద్రాలు, నదులు, చెరువులు, కాలువలు, బావుల్లో నీరు నిలవ ఉంటుంది. వాతావరణంలో తేమ ఉంటుంది.
1: వాతావరణంలో తేమ ఉంటుంది అంటున్నావు, అంటే తేమ గాలిలో కలిసిపోయి ఉంటుందా?
0: అవునమ్మా, గాలిలాగే గాలిలో కలిసిపోయి తేమ, గాలితో పాటుగా వెలుతురు, ఇవన్నీ పంచభూతాల్లోనివేగా. అలాంటప్పుడు అవి మనకు ఎంతో అవసరం కదా.
1: పంచభూతాలు అంటున్నావేంటి తాతయ్య? ఈ భూతాలు దయ్యాలు అంటే నాకు మహాభయం.
0: పంచభూతాలంటే దయ్యాలు భూతాలు కావు తల్లి. భూమిని ఆవరించి ఉండి మనిషి మనుగడకు అవసరమయ్యే నిత్యావసరాలే ఈ పంచభూతాలు. తెలిసిందా?
1: అలాగా అంటే గాలి నీరు ఇవన్నీనా?
0: గాలి, నీరు, ఆకాశం, నేల, నిప్పు, ఇవి ఐదు పంచభూతాలు. పంచ అంటే ఐదు. ఇవి లేనిదే ప్రాణికోటి జీవించలేదు.
1: అలాగా, అది సరే గాని తాతయ్య.
0: ఏమిటమ్మా?
1: నీరు నిలు ఉండే సముద్రాలు, నదులు అంటున్నావు, మరి వర్షం ఆకాశం నుండి పడుతుందేమిటి?
0: సముద్రాలు, నదుల్లో ఉన్న నీరు ఎండవేడికి ఆవిరిగా మారి ఆకాశంలో మబ్బుల రూపంలో ఉండిపోతాయి. చల్లని గాలి వీచినప్పుడు మనకు వర్షంగా ఆ మబ్బుల నీరు పడుతుంది.
1: అంటే మనకు ఆకాశం కూడా అవసరమేనన్నమాట.
0: అవునవును, మరి ఏమనుకుంటున్నావు? ఆకాశం ఉండబట్టే నీకు పొద్దున్నే లేత కిరణాలతో ఉదయించే సూర్యుడు, రాత్రిళ్ళు చల్లని వెన్నెల వెలుగులు అందించే చంద్రుడు, ఇంకా మిణుకు మిణుకుమంటూ మెరిసే చుక్కలు, తోక చుక్కలు, వర్షాన్నిచ్చే మబ్బులు అన్నీ ఉన్నాయి.
1: నిజమే తాతయ్య, ఇవన్నీ ఆకాశంలోనే ఉంటాయి.
0: ఆకాశం అందించే వర్షం వల్ల మనకు ఎన్ని లాభాలున్నాయో తెలుసా? బియ్యం, గోధుమల లాంటి తిండి గింజలు పండించడానికి, కూరలు, పప్పులు పండించడానికి నీరు కావాలి. ఆ నీరు ఈ వర్షం వల్ల లభిస్తుంది.
1: సరే, ఆకాశం కావాలి, నీరు కావాలి, నిప్పంటే వెచ్చగా కాచుకోవడానికి, ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి, వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మరి గాలి?
0: శోభ, నీ ముక్కేది?
1: ఇదిగో.
0: నీ ముక్కును ఒక్కసారి గట్టిగా నొక్కి పట్టుకుంటాను. ఏమిటలా ముక్కును మూయగానే తబ్బిబ్బైపోయావు?
1: మరి ముక్కును మూసేస్తే గాలి ఎలా పీల్చుకుంటాను? గాలిని పీల్చుకోకపోతే అవి చచ్చిపోతారట, తెలుసా?
0: అంటే మనం బతకటానికి గాలి కావాలి, అవునా? అందుకే ఈ గాలిని ప్రాణవాయువు అంటారు. ఇప్పుడు చెప్పు, గాలి కావాలా వద్దా?
1: కావాలి.
0: మరి భూమి?
1: భూమి కూడా కావాలి.
0: కావాలా? ఎందుకు?
1: ఎందుకేమిటి? మన ఇల్లు, బడి, గుడి అన్నీ భూమి మీదనేగా ఉన్నాయి. ఈ భూమి లేకపోతే అవన్నీ ఎలా ఉంటాయి?
0: నిజమేనమ్మా, మనం తినే తిండి గింజలు, కూరగాయలు అన్నీ భూమి మీదనే పండుతాయి. అయితే మనం బతకటానికి భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు అన్నీ కావాలి కదూ. ఈ ఐదింటిని
1: పంచభూతాలు అంటాం. ఈ పంచభూతాలు ఐదు మనకు స్నేహితులే.
0: భయపడకమ్మా, అవి స్నేహితులేగా. మన స్నేహితులు అప్పుడప్పుడు మనతో గొడవ పడ్డట్టే ఇవి అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాయి. నువ్వు ఇలా హాయిగా పడుకో, తెల్లవారితే అంతా ప్రశాంతంగా అయిపోతుంది.
1: తాతయ్య, నన్ను ఒక్కదాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళకు.
0: ఎక్కడికి వెళ్ళదమ్మా?

0: ఎవరు? మీరా? ఎరా అబ్బాయి, పెళ్లి బాగా జరిగిందా? మీ ప్రయాణం ఎలా సాగింది?
1: బాగానే జరిగింది నాన్న.
2: శోభ ఏది మావయ్య?
0: నా గదిలో పడుకుందమ్మా. రాత్రంతా వర్షం కదా, భయపడిందేమో, నాతోనే పడుకుంది.
2: అలాగా. శోభ, శోభ,
3: ఎప్పుడొచ్చారు?
1: ఇప్పుడే వచ్చాం. ఏమిటి, రాత్రి భయపడ్డావట?
3: అవును నాన్న, మన స్నేహితులు పంచభూతాల్లో గాలి నీరు ఉన్నాయి చూడు, అవి రాత్రంతా ఎంత గొడవ చేశాయో.
2: పంచభూతాలా? ఇవేమిటి మావయ్య?
0: కంగారు పడకమ్మా. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ ఐదింటిని పంచభూతాలంటాం కదా. రాత్రి వర్షం పడ్డప్పుడు నేను శోభకి ఈ ఐదింటి గురించి చెప్పాను.
1: అరే రే, ఈ కప్పు ఎక్కడదమ్మా, భలే ఉంది.
3: నాదే, నేను మా బడిలో వక్తృత్వ పోటీలో పాల్గొన్నాను, నాకే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు.
2: నా చిట్టి తల్లి అన్నిట్లోనూ ఫస్టే.
3: అమ్మా, ఈసారి మా బడిలో పంచభూతాలపైన వక్తృత్వ పోటీ కనుక పెడితే అప్పుడు కూడా నాదే ఫస్ట్ ప్రైజ్. భూమి, ఆకాశం, గాలి, నీరు, నిప్పు, ఈ ఐదు మనకు ఎలా ఉపయోగపడుతున్నాయో అంతా వివరించి మాట్లాడతాను.
0: శభాష్ మనోరాలా, శభాష్. ఇక నీదే విజయం.
4: మీరింతవరకు ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పంచభూతాలు పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని భూమి, ఆకారం పాఠం వింటారు.
5: ఓ రవణయ్యా, నేను ఇతను మాట్లాడను పో.
3: ఎందుకు?
5: అమ్మ, నీకు నాకు ఒకేసారి పెన్సిల్లు పెన్ను కొని పెడితే నీది ముందే పోగొట్టుకొని నాది కూడా కుట్టేశావుగా.
3: సారీ అన్నయ్యా.
5: పోని, నీ పెన్ను నీకు ఇస్తానులే. నాకేం వద్దు, దాని రీఫిల్ అంతా అయిపోగొట్టేశావుగా. అమ్మని అడిగి మరి కొత్త పెన్ను కొనుక్కుంటాను.
6: ఏమిడు బాబు రవి, మళ్ళీ కొత్త పెన్ను కొనుక్కుంటున్నావా? మొన్ననే కదా నాయన నువ్వు పల్లవి కొన్నారు.
5: అది కాదు నాన్న, తన పెన్ను ఎక్కడో పోగొట్టుకుంది, పైగా నా పెన్ను కూడా బ్యాగులో నుంచి కొట్టేసింది.
3: నాన్న, నాన్న, నీ చేతిలో అట్ట పెట్టేమిటి, అందులో ఏముంది నాన్న?
6: అది తర్వాత చెప్తాను గాని ముందు చెప్పు, అన్నయ్య పెన్ను ఎవరిని అడిగి తీసుకున్నావు నువ్వు?
3: సారీ నాన్న, ఇంకెప్పుడు అలా చేయను.
6: సరేలే
5: నాన్న, ఇంతకీ అట్ట పెట్టలో ఏముంది?
6: ఇదే మీకోసం అని గ్లోబ్ తెచ్చానర్రా, ఎలా ఉంది?
3: భలే బాగుంది నాన్న. ఏది ఒకసారి చూడని. ఇదిగో ఆసియా ఖండం, ఇందులో మంగోలియా, మంచూరియా, చైనా కింద హాంకాంగ్, తైవాన్, ఫిలిప్పీన్స్, ఆ పక్కన జపాన్.
5: పల్లవి, ఈ గ్లోబ్లో మహాసముద్రాలు ఎక్కడున్నాయో ఓసారి చూడని.
3: ఇదిగో ఇక్కడన్నయ్యా, కింద హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, పైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు.
5: అవును పల్లవి, గ్లోబ్ గుండ్రంగా బంతిలాగా ఎందుకుంటుంది?
6: నీ చెబుతానర్రా, గ్లోబ్ భూమి నమూనా కదా, పైగా భూమి కూడా గుండ్రంగా ఉంటుంది అందుకని.
3: భలే చెప్పా నాన్న, గ్లోబ్ గుండ్రంగా ఎందుకుంటుందంటే భూమి గుండ్రంగా ఉందన్నారు, భూమి గుండ్రంగా ఎందుకుంటుందంటే గ్లోబ్ గుండ్రంగా ఉంది కాబట్టి అన్నారు కదా.
6: గడుసు పిల్లవే అమ్మా నువ్వు, ఏది ఎలా ఉన్నా భూమి మాత్రం గుండ్రంగా ఉంటుంది.
5: అయితే నాన్న, భూమి ఆకారం గురించి కాస్త చెప్పండి, వింటాం.
6: ఎక్కడి నుంచి మొదలెడదాం? ఒక్క షరతు చూడు, నీ చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకోవాలి, నిద్రలోంచి లేపడిగినా చెప్పేలా ఉండాలి. ఏ
3: అలాగే నాన్న.
6: వెరీ గుడ్, వెరీ గుడ్. వినండి, భూమి గుండ్రంగా ఉందని మన శాస్త్రజ్ఞులు తిరుగులేని సాక్ష్యాలతో నిరూపించారు. సమస్తమైన భూగోళం మీద ఏ ఏ దేశాలు, ఖండాలు, సముద్రాలు, పర్వతాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీ బోటి పిల్లలు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా రేఖాచిత్రాలు గీసి పేర్ల ద్వారా రూపొందించిన భూమి యొక్క నమూనాయే ఈ గ్లోబు. తెలిసిందా మీకు?
3: తెలిసిందన్నా.
6: గ్లోబుని చూశారుగా, ఈ పాటికి మీరు గ్రహించే ఉంటారు ఏమని, భూమి గుండ్రంగా ఉంటుంది అని అన్నట్లు మర్చిపోయాను.

0: అర్రా, మొన్న మన గోవర్ధన్ అంకులు భూమి ఆకారం గురించి చెబుతూ ఉంటే రికార్డ్ చేసుంచాను. ఆ క్యాసెట్ పెడతాను, వినండి.
1: పిల్లలు, మీకు తెలుసుగా, మనం భూమి మీద నివసిస్తున్నాం. భూమి మనల్ని అందరినీ మోస్తున్నది కాబట్టి భూమాత అని పిలుచుకుంటున్నాం. భూమి మీద మనుషులతో పాటు అడవులు, నదులు, మహాసముద్రాలు, గొప్ప గొప్ప పర్వత శ్రేణులు ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద భూమిని ఎక్కువ భాగం నీరు ఆక్రమించుకొని ఉండగా భూభాగం అంతకన్నా తక్కువ భాగం. క్లుప్తంగా చెప్పాలంటే ఈ భూగోళంపై 3 వంతులు నీరు, 1 వంతు భూమి ఉంది.
2: అంకుల్, మరి మనకు పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయో చెప్పండి.
0: పల్లవి, నువ్వెంత అమాయకురాలివమ్మా. ఇది టేప్ రికార్డరు, గోవర్ధన్ అంకుల్ ఉండడం మా చెప్పడానికి. కాబట్టి క్యాసెట్ అంతా విన్న తర్వాత అప్పటికీ మీకు ఏమైనా సందేహాలుంటే తీర్చడానికి నేను ప్రయత్నిస్తాను. మరి నాకు కూడా తెలియని విషయాలంటూ ఉంటే
2: అప్పుడు మనం అంకుల్ దగ్గరికే వెళ్ళడుగుదాం. పరిచేద్దాం.
0: ఓహో, వెరీ గుడ్ ఐడియా. మరి ఆలస్యం ఎందుకు? మనం అంకుల్ దగ్గరికే వెళదాం, పదండి. హలో గోవర్ధన్.
1: హలో హలో.
2: నమస్కారం అంకుల్.
1: నమస్కారం నమస్కారం. ఏంటి అంత కట్టగట్టుకొని దండయాత్రకు వచ్చారు?
0: ఏం లేదు గోవర్ధన్, మొన్న నువ్వు రేడియోలో భూమి ఆకారంపై ఇచ్చిన ప్రసంగం వీళ్ళకి వినిపించారు. తర్వాత వీళ్ళేమో మరిన్ని విషయాలు అడిగారు. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటేను మీరే అడగండి అంకుల్ అని తీసుకొచ్చారు. ఎవరా పిల్లలు, అంకుల్ అడగండి.
2: అంకుల్, మనకు పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి?
1: చెప్తాను గాని దానికన్నా ముందు మీకు సూర్య కుటుంబం గురించి చెప్పాలి. అదేంటంటే సూర్య కుటుంబంలో కొన్ని గ్రహాలున్నాయి. అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారక, గురు, శని, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. ఇవి సూర్యుని చుట్టూ తిరుగుతున్న 9 గ్రహాలు. సూర్యుడు సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు కలిపి సూర్య కుటుంబం లేదా సౌర కుటుంబం అంటారు. భూమి సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న 3వ గ్రహం. ఈ భూగ్రహం తన చుట్టూ తాను తిరుగుతూనే సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. ఇలా తిరగడం వల్లనే రాత్రి పగలు ఏర్పడుతున్నాయి.
2: అంకుల్, భూమికి సూర్యునికి మధ్య ఎంత దూరం ఉంది?
1: మంచి ప్రశ్నే వేశావు. భూమికి సూర్యునికి మధ్య దూరం సుమారు 15,20,00,000 కిలోమీటర్లు.
2: అమ్మో, అంత దూరమే?
1: అవును మరి. ఇకపోతే చంద్రునికి భూమికి మధ్య దూరం 380,000 కిలోమీటర్లు. భూమి గుండ్రంగా ఉందని కొన్ని అంశాలను బట్టి తెలుసుకోవచ్చు. ఉదాహరణకి రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కిటికీలోంచి చూస్తే రైలు గుండ్రంగా పోతున్నట్లు అనిపిస్తుంది.
2: అవునవును,
0: కరెక్టే. ఎవరా పిల్లలు, మొన్న మనం వైజాగ్ వెళ్ళినప్పుడు చూడలేదు? ఓడరేవు దగ్గర నిలబడి దూరంగా సముద్రంలోంచి వచ్చే ఓడను గమనిస్తే మనకేం కనిపించింది? మొదట పొగ, తర్వాత పొగ గొట్టం, ఆ పైన ఓడ పైభాగం, ఓడ మధ్య భాగం, చివరికి ఓడ మొత్తం అంతా కనిపించింది. అవునా కాదా?
1: అవునా. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోని పైథాగరస్ అనే గ్రీకు శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉన్నదని తెలియజేశాడు. ఆ తర్వాత చాలా కాలానికి మేజిలాన్ అనే పోర్చుగీస్ నావికుడు భూప్రదక్షిణం చేసి ఆ సంగతి నిరూపించాడు. భూమి గుండ్రంగా ఉండడం వల్ల సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగం పైన సూర్యకిరణాలు పడి వెలుగుగా ఉంటుంది. ఆ వెలుగునే మనం పగలు అంటాం. వెనుకనున్న భూభాగం పైన సూర్యకిరణాల వెలుగు పడకపోవడం చేత చీకటిగా ఉంటుంది. దీన్నే మనం రాత్రి అంటాం. ఇప్పుడు తెలిసిందా మీకు రాత్రి పగలు ఎలా ఏర్పడుతున్నాయో?
0: ఇంకొక విషయం ఏమిటంటే శాటిలైట్స్. ఏమిటి
2: శాటిలైట్లా? అవేం లైట్లు కానా?
0: లైట్లు కాదమ్మా, శాటిలైట్లు అంటే కృత్రిమ ఉపగ్రహాలు అని అర్థం. ఈ కృత్రిమ ఉపగ్రహాల ద్వారా భూమిని కొన్ని వేల కిలోమీటర్ల ఎత్తు నుండి ఫోటోలు తీ

0: చేసి భూమి గోళాకారంగా ఉంది అంటే గుండ్రంగా ఉందని నిరూపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఏమంటావు గోవర్ధన్?
1: తప్పకుండా. కొలంబస్ అమెరికాను కనుగొనక పూర్వమే అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త భూమి గుండ్రంగా ఉందని ప్రకటించాడు. ఆ తర్వాత ఎందరో భూగోళ ఖగోళ శాస్త్రజ్ఞులు భూమి గుండ్రంగా ఉన్న ఒక గ్రహ

0: అది రోదసి యుగ ప్రారంభం. మానవ నిర్మితమైన ఉపగ్రహాలు రోదసిలోకి వెళ్ళి భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ అనేక విషయాలను వెలికి తీయడం ప్రారంభించాయి. ఉపగ్రహాలు తీసే ఛాయాచిత్రాలు అంటే ఫోటోల వల్ల కూడా ఇతర విషయాలతో పాటు భూమి ఆకారం గుండ్రంగా ఉందని నిరూపించబడింది.
1: అంకుల్, అంకుల్, మేం కూడా ఉపగ్రహంలో ప్రయాణం చేసి ఫోటోలు తీసి భూమి గుండ్రంగా ఉందని నిరూపిస్తాం.
2: అవునంకుల్.
0: మై డియర్ చిల్డ్రన్, మీరు చెప్పేది బాగానే ఉంది గాని మీరు ఈ విషయాలన్నీ బాగా చదివి ప్రయోగాలు చెయ్యాలమ్మా. భూమి గుండ్రంగా ఉందని ఇదివరకే శాస్త్రవేత్తలు నిరూపించారు కదా, మళ్ళీ కొత్తగా మీరు నిరూపించవలసిన అవసరం ఏముంది చెప్పు. కావాలంటే మీరు మరిన్ని కొత్త విషయాలు నిరూపించాలి, అందుకోసం మీరు బాగా కృషి చెయ్యాలి. ఏ
2: అలాగే అంకుల్.
0: మీకు అన్ని విషయాలు అర్థమైనట్లేనా?
3: అర్థమైంది అంకుల్. అలా తల ఊపగానే సరిపోదు, నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను, వాటికి మీరు సరిగ్గా సమాధానాలు చెప్పినప్పుడే మీకు అర్థమైనట్టు తెలిసిందే. అంతేకాదర్రా, మీరు కరెక్ట్గా సమాధానాలు చెబితే మంచి బహుమతులు కూడా కొనిస్తాను. ఏ భూమి గుండ్రంగా ఉందని చెప్పిన మొదటి శాస్త్రవేత్త ఎవరు?
2: పైథాగరస్.
3: ఓహో, ఏ శతాబ్దంలో?
1: క్రీస్తు శకం 6వ శతాబ్దంలో.
3: వెరీ గుడ్. మనకు పగలు రాత్రి ఎలా ఏర్పడుతున్నాయి?
1: భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు సూర్యునికి ఎదురుగా ఉన్న భూభాగం పైన సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల వెలుగు అంటే పగలు, వెనుకనున్న భూభాగం పైన సూర్యకిరణాలు పడకపోవడం వల్ల చీకటి అంటే రాత్రి ఏర్పడుతున్నాయి.
3: కరెక్ట్, కరెక్ట్గా చెప్పావు నాన్న. అంటే దీనివల్ల మనకు అర్థమైంది ఏమిటి? కొన్ని దేశాల్లో రాత్రి అయినప్పుడు కొన్ని దేశాల్లో పగలుగా ఉంటుంది. ఎవర్రా, ఇది ఆఖరి ప్రశ్న, ఇది చెబితే నిజంగా బహుమతే. ఆగండి, ఆగండి, అలా కాదు, బహుమతి ఇద్దరికి ఇస్తాను సరేనా, కానీ ప్రశ్న అడుగుతాను, ఎవరో ఒకరే సమాధానం చెప్పాలి. ఎవరు చెప్తారు?
2: నేను చెప్తాను.
3: ఓకే, అలాగే. భూమి గుండ్రంగా ఉందని మన అందరికీ ఎట్లా తెలిసింది?
1: రోదసి నుంచి ఉపగ్రహాలు తీసిన ఫోటోల వల్ల భూమి గుండ్రంగా ఉందని తెలిసింది.
3: శభాష్, మీరు గెలిచారర్రా. మీ బహుమతులు ఏమిటో తెలుసా మీకు? రవికేమో మంచి డిక్షనరీ కొనిస్తాను, పల్లవికేమో వరల్డ్ మ్యాప్ ప్రపంచ పటం కొనిస్తాను.
4: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల కోసం పరిసరాల విజ్ఞానంలోని పంచభూతాలు మరియు భూమి ఆకారం అనే పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సీను, నువ్వు కొంచెం క్రాఫ్ట్ మార్చి ఆ షర్ట్ మీద టీషర్ట్ వేసావు అనుకో, అద్దిరిపోద్ది. అచ్చు మహేష్ బాబులా ఉంటావు తెలుసా.
1: ఇంకేం చేస్తాం, అడ్జస్ట్ అవుదాం.
2: మరి నువ్వు ముక్కు పోగెట్టేసి పొట్టిగా ఉన్నేసుకున్నావు అనుకో, దడదళ్ళు ఆడిపోద్ది. టిట్టో సారీ అభిరుసలో ఉంటావు తెలుసా.

0: FM 90.4 రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. లిజినెస్ మరి ఈ రోజు

0: కాలచక్ర ప్రయాణంలో ఆగస్టు 14వ తేదీ ముంగిటొచ్చి నిలిచాం. ప్రపంచ చరిత్ర పుటల్లో నమోదైన అత్యంత కీలకమైన ఘట్టాలను, జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన విశేషాలని ఈ రోజు మన కార్యక్రమంలో తెలుసుకుందాం. భారత ఉపఖండ చరిత్రలో ఆగస్టు 14వ తేదీ అత్యంత రక్తాస్త్రములతో కూడిన చారిత్రక ఘట్టానికి చిహ్నంగా నిలిచింది. 1947లో భారత స్వాతంత్ర్య సమయాన జరిగిన దేశ విభజన వల్ల మిలియన్ల కొద్దీ ప్రజలు అనుభవించిన ప్రాణ నష్టం, నిర్వాసిత వేదన మరియు భయంకరమైన హింసను స్మరించుకుంటూ భారత ప్రభుత్వం ప్రతి ఏటా ఆగస్టు 14ను విభజన బీభత్స స్మృతిగా నిర్వహిస్తోంది.
1: లక్షలాది కుటుంబాల త్యాగాల్ని, వారు ఎదుర్కొన్న అపారమైన కష్టాలని స్మరించుకోవడానికి ఈ దినోత్సవం చరిత్ర పుటల్లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంది. ఇక మన పొరుగు దేశమైన పాకిస్తాన్ 1947 ఆగస్టు 14వ తేదీన బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొంది ప్రత్యేక దేశంగా ఆవిర్భవించింది. అందుకే ప్రతి ఏటా ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ దేశం తన అధికారిక స్వాతంత్ర్య దినోత్సవంగా ఎంతో వేడుగ్గా జరుపుకుంటుంది.
0: ఇక భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా దేశ సేవలో పాల్గొని తెలుగు సాహిత్యంలో సంస్కృతికి రూపునిచ్చిన గొప్ప మేధావి మాగంటి బాపినీడు గారు 1895 ఆగస్టు 14న జన్మించారు. ఆయన స్వాతంత్ర్య పోరాటంలో జైలు శిక్ష అనుభవించడమే కాకుండా తెలుగు ప్రజల విజ్ఞాన దాహాన్ని తీర్చడానికి ఆంధ్ర సర్వస్వం అనే బృహత్తర విజ్ఞాన సర్వస్వాన్ని ప్రచురించి తెలుగు భాష వికాసానికి అపారమైన కృషి చేశారు. రాజకీయ నాయకుడిగా, ఆంధ్రపత్రిక సంపాదకుడిగా, విజ్ఞాన ప్రచారకుడిగా నాటి తెలుగు నేలపై ఎనలేని చైతన్యాన్ని రగిలించిన మహోన్నత క్విట్ ఇండియా ఉద్యమకారుడు ఆయన.
1: ఇక భారతీయ జర్నలిజం రంగంలో నిష్పాక్షికమైన వ్యాసాలతో, మానవ హక్కుల పోరాటాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ పత్రికాధిపతి రచయిత కులదీప్ నయ్యర్ గారు 1923 ఆగస్టు 14న జన్మించారు. ఆయన ద ఇండియన్ ఎక్స్ప్రెస్, ద స్టేట్స్ మ్యాన్ వంటి పత్రికల్లో సుదీర్ఘకాలం కాలమిస్టుగా ఉంటూ ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వేచ్ఛ కోసం రాజీ లేని పోరాటం చేశారు. మానవ హక్కుల పరిరక్షణకి, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య శాంతి స్థాపనకి, బ్రిటన్ హై కమిషనర్ గా దౌత్యపరమైన సంబంధాల బలోపేతానికి తన జీవితాన్ని అంకితం చేసిన ధీర జర్నలిస్ట్ ఆయన.
0: ఇక అలానే భారతీయ ప్రసార రంగ చరిత్రలో ముఖ్యంగా ఆకాశవాణి మరియు దూరదర్శన్ ప్రేక్షకులకు తనదైన గంభీరమైన గాత్రంతో ఆత్మీయ వ్యాఖ్యానాన్ని అందించిన ప్రముఖ వ్యాఖ్యాత మానప్రగడ శేషసాయి గారు 1927 ఆగస్టు 14న జన్మించారు. ఆయన నాటి ఆకాశవాణి రేడియో ప్రసంగాల ద్వారా, తదనంతర కాలంలో దూరదర్శన్ వార్తా ప్రసారాల ద్వారా కోట్లాది మంది తెలుగు శ్రోతలను, ప్రేక్షకులను మైమర్పించారు. తన స్పష్టమైన ఉచ్చారణ విజ్ఞానదాయకమైన సంభాషణ శైలితో నాటి తెలుగు ప్రసార మాధ్యమాలలో వ్యాఖ్యాతగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రసార ప్రముఖుడు ఆయన.
1: అలాగే పత్రికా రంగంలోనూ, నాటక రంగంలోనూ సమాజ హితమే ధ్యేయంగా కృషి చేసిన ప్రముఖ విలేఖరి జానా నాగేశ్వరరావు గారు 1930 ఆగస్టు 14న జన్మించారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా ప్రజల సమస్యలను వెలుగుతీస్తూ జనవాక్యం అనే పత్రికను విజయవంతంగా నిర్వహించి ప్రజా చైతన్యానికి శ్రీకారం చుట్టారు. సమాజంలోని అన్యాయాల్ని ప్రశ్నిస్తూ హేతువాద ఆలోచనలతో స్థానిక సమస్యలపై పత్రికా రంగాన్ని ఆయుధంగా మలుచుకున్న శ్రమజీవి ఆయన.
0: ఇక తెలంగాణ రాజకీయాల్లో, ప్రత్యేకించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు జాతీయ రాజకీయాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న మాజీ పార్లమెంట్ సభ్యుడు పివి రాజేశ్వరరావు గారు 1946 ఆగస్టు 14న జన్మించారు. ఆయన భారత మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహరావు గారి కుమారుడిగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి ప్రజాసేవ చేశారు. సంగీతం, సాహిత్యం, సాంస్కృతిక రంగాలపై మక్కువతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ సదా ప్రజల మధ్య నిలిచిన మృదు స్వభావి అయిన రాజకీయ నాయకుడు ఆయన.
1: అలాగే భారతీయ చలనచిత్ర రంగాన, ముఖ్యంగా బాలీవుడ్ వెండితెరపై తనదైన శైలి, బాడీ లాంగ్వేజ్, విలక్షణమైన ముఖ కవళికలతో కోట్లాది మందిని నవ్వించిన సుప్రసిద్ధ హాస్య నటుడు జానీ లివర్ 1957 ఆగస్టు 14న జన్మించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో జన్మించి ముంబైలో మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రయాణం ప్రారంభించి బాజీగర్, రాజా హిందుస్థానీ, దుల్హే రాజా వంటి వందలాది చిత్రాల్లో నటించారు. నటి బాలీవుడ్ చిత్రాలలో కామెడీ టైమింగ్ కు కొత్త అర్థాన్ని చెప్పి 6 సార్లు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుని నవ్వుల రేడుగా నిలిచిన అరుదైన హాస్యనటుడు ఆయన.
0: ఇక హాలీవుడ్ చలనచిత్ర ప్రపంచంలో తనదైన అసమానమైన నటనతో ఆస్కార్ పురస్కారాన్ని అందుకుని చరిత్ర సృష్టించిన ప్రముఖ అమెరికన్ నటి

0: హాలీబెర్రీ 1966 ఆగస్టు 14న జన్మించారు. ఆమె మాన్స్టర్స్ బాల్ చిత్రంలో అద్భుతమైన అభినయానికి గాను ఉత్తమ నటిగా అకాడమీ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తొలి అమెరికన్ మహిళగా నిలిచారు. ఎక్స్మెన్ సిరీస్, జేమ్స్ బాండ్ చిత్రాల్లో విభిన్నమైన యాక్షన్ పాత్రలు పోషించి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన అంతర్జాతీయ నటి ఆమె.
1: అలాగే భారతీయ క్రికెట్ చరిత్రలో టెస్ట్ అరంగేట్రంలో విదేశీ గడ్డపై సెంచరీ బాది సంచలనం సృష్టించిన మాజీ క్రికెటర్ ప్రవీణ్ ఆమ్రే 1968 ఆగస్టు 14న జన్మించారు. ఆయన 1992 డర్బన్లో దక్షిణాఫ్రికాపై తన తొలి టెస్టులోనే 103 పరుగులు చేసి సత్తా చాటడమే కాకుండా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్గా భారత జట్టుకు ఎన్నో విజయాల్ని అందించారు. ఆటగాడుగానే కాకుండా ముంబై రంజీ జట్టుకు కోచ్గా, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టాలెంట్ స్కౌట్గా అనేక మంది యువ క్రికెటర్లను తీర్చిదిద్దిన శ్రమజీవి ఆయన.
0: ఇక అలానే దక్షిణాది సంగీత ప్రపంచంలో రేడియో రంగంలో తనదైన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్న సుప్రసిద్ధ నేపథ్య గాయని రేడియో జాకీ సుచిత్ర గారు 1982 ఆగస్టు 14న జన్మించారు. ఆమె మిర్చి సుచిత్రగా ఆర్జేగా ప్రజాదరణ పొంది ఆ తర్వాత పోకిరిలో డోలే డోలే, బిజిస్మల్లు, సారుస్తారు వంటి బ్లాక్ బస్టర్ చార్ట్ బస్టర్ పాటలను పాడి శ్రోతలను అలరించారు. ఇక గాయనిగానే కాకుండా తెలుగు తమిళ చిత్రాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా, నటిగా తనదైన శైలిలో రాణించిన బహుముఖ కళాకారిణి ఆమె.
1: ఇక భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ముఖ్యంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో తనదైన హైపిచ్ గాత్రంతో సంచలనం సృష్టించిన సుప్రసిద్ధ ప్లేబ్యాక్ సింగర్ సునిధి చౌహాన్ 1983 ఆగస్టు 14న జన్మించారు. ఆమె చిన్నతనంలోనే పాటల పోటీల ద్వారా వెలుగులోకొచ్చి తెలుగులో యమదొంగ, జల్సా వంటి వందలాది పవర్ఫుల్ పాటలను పాడారు. తనదైన వెరైటీ వాయిస్ టెక్చర్స్తో, అపారమైన ఎనర్జీతో పాప్ మరియు సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న మహోన్నత గాయని ఆమె.
0: ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వేలాది మధురమైన పాటలు మాటలు అందించి సువర్ణ సుందరి వంటి క్లాసిక్స్తో అలరించిన సుప్రసిద్ధ సినీ పాటల రచయిత రాజశ్రీ గారు 1994 ఆగస్టు 14న భౌతికంగా దూరమయ్యారు. ఆయన అసలు పేరు ఇందుకూరి రామకృష్ణరాజు అయినప్పటికీ రాజశ్రీ పేరుతో అమరదీపం, ముత్యాల ముగ్గు వంటి ఎన్నో చిత్రాలకు మరపురాని పాటలు మరియు అనువాద చిత్రాలకు అద్భుతమైన సంభాషణలు రాశారు. తనదైన సరళమైన భావగర్భితమైన సాహిత్యంతో తెలుగు సినీ శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత గీత రచయిత ఆయన.
1: ఇక భారతీయ వ్యవసాయ రంగాన ముఖ్యంగా వరి సాగు పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి రైతు శ్రేయస్సుకు కృషి చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఈడ్పుగంటి వెంకట సుబ్బారావు గారు 2010 ఆగస్టు 14న కాలం చేశారు. ఆయన ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉపాధ్యక్షుడిగా సేవలందిస్తూ అధిక దిగుబడినిచ్చే వరి బంగాళాల ఉత్పత్తిపై ఎన్నో కీలక పరిశోధనలు చేశారు. తనదైన శాస్త్రీయ పరిజ్ఞానంతో గ్రామీణ రైతులకి ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తూ భారతీయ వ్యవసాయ వికాసానికి అపారమైన కృషి చేసిన శాస్త్రవేత్త ఆయన.
0: ఇకలనే బాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో తనదైన ఎనర్జెటిక్ డాన్స్ స్టైల్తో, విలక్షణమైన అభినయంతో ఎల్విఎస్ ప్రెస్లీ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన ప్రముఖ భారతీయ సినీ నటుడు, దర్శకుడు షమ్మీ కపూర్ గారు 2011 ఆగస్టు 14న భౌతికంగా దూరమయ్యారు. ఆయన జంగ్లీ, తీసరీ మంజిల్, యాహూ నినాదంతో 1950-60 కాలంలో హిందీ వెండితెరపై రొమాంటిక్ హీరోగా ఒక కొత్త శకానికి నాంది పలికారు. నటుడిగానే కాకుండా ఇంటర్నెట్ ప్రారంభ రోజుల్లోనే భారతదేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ప్రోత్సహించిన తొలి బాలీవుడ్ డిజిటల్ ప్రియుడు ఆయన.
1: లిజనర్స్, ఆగస్టు 14వ తేదీకి సంబంధించిన ఎన్నో అత్యంత కీలకమైన ఘట్టాలు, జాతీయ అంతర్జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు, ఎంతమంది మహామహుల జనన మరణాల గురించి తెలుసుకున్నాం కదండి. సో మరి ఈ రోజు టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు ఒక మంచి పాట వినొద్దాం అమ్మా.
0: తప్పకుండా. లిజనర్స్, మరి ఇంకెందుకు ఆలస్యం, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
0: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఎంతో మంది ఫేస్ చేస్తున్న ఒక పెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం అమ్మా.

0: తప్పకుండానయ్యా.
1: మనం ఆఫీసులో పనిచేస్తున్నా, లేదంటే ఇంట్లో ఉన్నా, లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా, ఎవరి నుంచో ఒక నెగిటివ్ కామెంటో లేదంటే ఒక విమర్శో వినాల్సి వస్తుంది. ఆ చిన్న విమర్శ మన మనసుని ఎంతగా గాయపరుస్తోంది అంటే రోజంతా దాని గురించే ఆలోచిస్తూ ప్రశాంతత కోల్పోతూ ఉన్నాం. అసలు ఇతరుల విమర్శల్ని మన మనసుకి తీసుకోకుండా ఎలా స్వీకరించాలి, మన ప్రశాంతతని ఎలా కాపాడుకోవాలి అనేది ఈరోజు మనం ఈరోజు ముచ్చట్లో మాట్లాడుకుందాం.
0: తప్పకుండా. అక్షరాల నేటి తరం గుండెల్లో నలుగుతున్న నిజమైన సమస్య మరి రోజుల్లో ఎదుటివారు పొగిడితే పొంగిపోవడం. ఒక చిన్న మాట అన్నారంటే చాలు కుంగిపోవడం చాలా మందికి అలవాటైపోయింది. కానీ మనం గ్రహించాల్సిన మొదటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో అందరినీ మెప్పించడం ఎవరి వల్ల కాదు. మన జీవితం అనే విమానానికి పైలట్ మనం అయినప్పుడు పక్కన కూర్చుని కామెంట్లు చేసే ప్రతి ప్రయాణికుడి మాట వింటూ పోతే విమానం గమ్యం చేరదు. విమర్శలు అనేవి మన ప్రయాణంలో ఎదురయ్యే చిన్న చిన్న గాలి దుమారాలాంటివి. వాటిని చూసి భయపడి ఆగిపోకూడదు.
1: చాలా మంచి పోలిక చెప్పావమ్మా. అయితే మనకి ఎదురయ్యే విమర్శల్లో రెండు రకాలుంటాయని అందరూ ముందు గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటంటే నిర్మాణాత్మక విమర్శ, అంటే మన మంచి కోరి మన తప్పుల్ని సరిదిద్దడానికి శ్రేయోభిలాషులు చెప్పేది. దీన్ని మనం స్వీకరించి మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. రెండోది ద్వేషంతో చేసే విమర్శ, కేవలం మనల్ని తక్కువ చేసి మాట్లాడడానికి, మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడానికి మాత్రమే చేసేది. ఈ రెండో రకం కామెంట్లని మనం డస్ట్బిన్ లో పడేసే చెత్తలా భావించి అస్సలు పట్టించుకోకుండా వదిలేయాలి.
0: అవునన్నయ్య, ఒకవేళ ఎవరైనా మనల్ని కావాలని మాటలతో గాయపరిచినప్పుడు వెంటనే ఆవేశపడి వారికి తిరిగి సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతి విమర్శకు సమాధానం ఇస్తూ పోతే మన శక్తి వృధా అవుతుంది. ఎవరో ఇచ్చే నెగటివ్ కామెంట్ ని బహుమతి లాంటిది అనుకుంటే ఆ బహుమతిని మనం స్వీకరించినంత వరకు అది ఇచ్చిన వారి వద్దే ఉండిపోతుంది అనే నిజాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఎదుటివారి మాటలకు మన మనశ్శాంతిని బలివ్వకూడదు. మన ఆత్మవిశ్వాసమే మనకు అతిపెద్ద శ్రీరామ రక్ష.
1: అవునమ్మా, విమర్శల్ని ఒక చదరంగం ఆటలా కాకుండా ఒక పాఠంలో చూడడం అలవాటు చేసుకోవాలి. విమర్శించిన వాళ్ల మీద పగ పెంచుకోకుండా ప్రశాంతంగా చిరునవ్వు నవ్వి ముందుకి సాగిపోవడమే మనం వాళ్ళకిచ్చే అతిపెద్ద సమాధానం. మన శ్రమ మన విజయం మాత్రమే రేపు వారి నోళ్లను మోయిస్తూ ఉంటాయి. ఇతరుల నెగిటివ్ మాటల్ని మన మనస్సు అనే కోటలోకి రానివ్వకుండా ఉంచుకుందాం. ఆత్మవిశ్వాసంతో ఆనందమైన జీవితాన్ని గడుపుదాం.
0: తప్పకుండా అన్నయ్య. మరి విమర్శల్లో రకాలు, వాటిని ఎలా స్వీకరించాలో చెప్పుకున్నాం. కానీ ప్రతి ఒక్కరూ తమ గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరో ఏదో అన్నారని మన జీవితానికి ఉన్న విలువను, మన సంతోషాన్ని మనం ఎందుకు తగ్గించుకుంటున్నాం? రోడ్డు మీద వెళ్తుంటే మన పక్కు నుంచి ఎన్నో వాహనాలు పొగ వదులుతూ వెళ్తాయి. ఆ పొగని మనం పీల్చుకుంటూ కూర్చోం కదా, వెంటనే ముక్కు మూసుకుని ముందుకు వెళ్ళిపోతాం. మరి ఎవరో వదిలిన నెగటివ్ కామెంట్లు, కుళ్ళు మాటలు అనే పొగని మన మనసులోకి పీల్చుకుని రోజంతా ఎందుకు బాధపడుతున్నాం?
1: శాంతిని మన ప్రశాంతతని ఎవరో ఒకరి చేతికి రిమోట్ కంట్రోల్లో ఇచ్చేస్తూ ఉన్నాం. వాళ్ళు పొగిడితే నవ్వుతాం, వాళ్ళు తిడితే ఏడుస్తాం. మన సంతోషం ఎదటి వాళ్ల నోటి మాట మీద ఆధారపడి ఉంది అంటే ఇక మన జీవితానికి యజమానులం మనం ఎలా అవుతాం? మన తప్పుంటే సరిదిద్దుకోవడానికి వెనకడక్కర్లేదు. కానీ మనం సరైన దారిలోనే వెళ్తున్నప్పుడు ఎవరో అసూయతోనో మనల్ని వెనక్కి లాగాలనో చేసే విమర్శల్ని చెత్త కాగితంలో నలిపి పక్కన పడేయాలి.
0: చరిత్రలో నిలిచిపోయిన ఏ గొప్ప వ్యక్తి జీవితాన్ని చూసినా వారు పూలబాటలో పయనించలేదు. గాంధీజీని విమర్శించారు, అబ్దుల్ కలాం గారిని హేళం చేశారు, సచిన్ టెండూల్కర్ ఆటను ఎంతో మంది తక్కువ చేసి మాట్లాడారు. కానీ వారు ఆ విమర్శకుల మాటలు వింటూ కూర్చుంటే ఈనాడు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేవారా? తమపై విసిరిన రాళ్లని తమ విజయానికి పునాది రాళ్లుగా మార్చుకున్నారు. విమర్శించేవారు ఎప్పుడూ వెనుకే ఉంటారు, ఎందుకంటే వారు వేరే వారి జీవితాలను చూడటంలోనే బిజీగా ఉంటారు. కానీ సాధించేవారు ముందుకు దూసుకుపోతారు.
1: అవునమ్మా, చెట్టుకు పళ్ళున్నప్పుడే కదా రాళ్ల దెబ్బలు పడుతూ ఉంటాయంటారు. మనలో ఏదో ఒక ప్రతిభ ఉంది కాబట్టే, మనం ఎదుగుతున్నాం కాబట్టే 10 మంది మన గురించి మాట్లాడుకుంటూ ఉన్నారని భావించాలి. ప్రతి చిన్న నెగిటివ్ కామెంట్కి కుంగిపోతే మనలో సృజనాత్మకత, మన ఆత్మవిశ్వాసం చచ్చిపోతాయి. విమర్శకులకి మనం ఇచ్చే అతిపెద్ద శిక్ష వారి మాటల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మనం అనుకున్న లక్ష్యం వైపు మరింత ఉత్సాహంతో అడుగులు వేయడమే.
0: మన మనసు ఒక పవిత్రమైన దేవాలయం లాంటిది. అందులోకి ఇతరుల కుళ్ళు ఆలోచనలను, నెగటివ్ మాటలను రానివ్వకూడదు. మనల్ని మనం నమ్ముకుందాం, మన శ్రమను నమ్ముకుందాం. ఇతరుల మాటల కోసం కాకుండా మన సంతోషం కోసం, మన కుటుంబం కోసం, సమాజ శ్రేయస్సు కోసం జీవిద్దాం. విమర్శల గాలివానలు దాటుకుందాం.

0: ఆత్మవిశ్వాసపు దివ్యలతో మన జీవితాలను వెలిగించుకుందాం.
1: నిజంగా ఆలోచిస్తే ఒక మనిషి గెలుపులో ఉన్నప్పుడు చుట్టూ చేరి జేజలు కొట్టే ఈ సమాజం ఒక చిన్న ఓటమి ఎదురవ్వగానే విమర్శల బాణాలు విసరడానికి సిద్ధంగా ఉంటుంది. కానీ ఆ విమర్శలకు భయపడి ఇంట్లో కూర్చుంటే జీవితంలో సాధించేదేముంటుంది? హీరో హీరోయిన్లు వాళ్ళ ఒక్క సినిమా ఫ్లాప్ అవగానే జనాలు చేసే దారుణమైన విమర్శల్ని మనస్సుకు తీసుకుని కుంగిపోతే వారు మళ్ళీ ఇంకో సినిమా చేయగలరా? అస్సలు చేయలేరు. ఆ సమస్యల్ని పట్టించుకోకుండా తమ పని మీద మాత్రమే దృష్టి పెడతారు, కాబట్టే వారు స్టార్లుగా నిలబడగలుగుతున్నారు.
0: సినిమా రంగంలో ప్రతి శుక్రవారం ఒకరి జాతకం మారిపోతుంది. ఎంతటి అగ్ర కథానాయకుడికైనా గ్లామర్ తరకైనా ప్లాప్లనేవి తప్పు. ఒక సినిమా రాంగ్ కాంబినేషన్ వల్ల లేదా కథ సరిగ్గా కుదరక ప్లాప్ అయితే వీరి పని అయిపోయింది. నటన్ రాదు, ఇండస్ట్రీకి పనికిరారు అని జనాలు సోషల్ మీడియా ట్రాఫిక్ ఎంత ఘోరంగా విమర్శిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. మరి ఆ విమర్శల్ని చూసి వారు నటన వదిలేస్తున్నారా? లేదే ఆ విమర్శల్లో ఏవైనా నేర్చుకోవాల్సిన తప్పులుంటే సరిదిద్దుకుంటారు, లేదా ఆ నెగిటివిటీని పూర్తిగా పక్కన పెట్టి మరింత కష్టపడి తర్వాత ప్రాజెక్టుతో తమ పవర్ ఏంటో చూపిస్తారు.
1: కేవలం సినిమా ప్రపంచంలోనే కాదమ్మా, ప్రతి సామాన్యుడి జీవితంలోనూ ఇది పక్కాగా వర్తిస్తుంది. మనం చదువులోనూ ఉద్యోగంలోనూ లేదంటే చేసే బిజినెస్లోనూ ఒకసారి అనుకున్న ఫలితం రాకపోతే ఇరుగు పొరుగు సొంత మనుషులే రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు చేసే విమర్శలు మన భవిష్యత్తుని నిర్ణయించకూడదు. ఎదుటివారి మాటలు మనల్ని ఆపే కంచెలు కాకూడదు కూడా. మనల్ని ముందుకు నడిపే చోదక ఫ్యూయల్ మాత్రమే అవ్వాలి. మన పైన వచ్చే విమర్శల్నే పదునైన ఆయుధంగా మలుచుకుని మన శ్రమతో సమాధానం చెప్పినప్పుడే ఆ విజయంలో వచ్చే ఆనందం వేరు.
0: అవునన్నయ్య, పడే ప్రతి దెబ్బ దారిని పోయే రాయిని కూడా ఒక సుందరమైన శిల్పంగా మారుస్తుంది అంటారు. మనకెదురయ్యే అపజయాలు విమర్శలు కూడా మనలోని లోపాలను చెక్కి మనల్ని ఒక గొప్ప విజేతగా నిలబెట్టడానికి వచ్చే అవకాశాలు మాత్రమే. ఇతరుల మాటలకు భయపడి కలల్ని చంపుకోవడం కంటే పెద్ద ఓటమి మరొకటుండదు. ఓటమికి నవ్వడం, విమర్శలను జయించి ముందుకు సాగడమే నిజమైన జీవితం. అపజయాలు ఎదురైనప్పుడొచ్చే విమర్శలను తట్టుకోవడం, సినిమా నటులైనా సామాన్యులైనా ఆ నెగిటివిటీని దాటుకుని ఎలా ముందుకు వెళ్తున్నారో చెప్పుకున్నాం. కానీ ఈ అంశంపై కేవలం అనుభవాలు మాత్రమే కాదు, మానసిక శాస్త్రవేత్తలు కూడా లోతైన పరిశోధనలు చేశారు. అసలు మనిషి మనస్సు విమర్శలకు ఎలా స్పందిస్తుంది? విమర్శల వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని, నెగిటివిటీని అధిగమించడానికి శాస్త్రవేత్తలు ఎలాంటి అద్భుతమైన సూత్రాలు చెప్పారు? ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఎలాంటి గొప్ప పుస్తకాలు రాశారో తెలుసుకోవడం చాలా అవసరం.
1: లిజనర్స్, ఈరోజు మనం మాట్లాడుకుంటున్న టాపిక్, అసలు విమర్శలు అనేవి మన జీవితంలో వచ్చినప్పుడు మనం వాటిని ఏ విధంగా స్వీకరించాలి, దాన్ని ఏ విధంగా చూడాలి అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. సో మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఆనందించండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులకి లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడును.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపి రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్.

0: అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
1: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
1: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
4: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
5: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
6: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. ఇందాక నువ్వు చెప్పావు కదమ్మా, నిజంగా అక్షరాల ఒక సైంటిఫిక్ మైండ్ సెట్ తో చెప్పిన పాయింట్లా అనిపించింది. నిజంగా మానసిక శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడుకి ఒక సహజమైన బలహీనత ఉంటుంది. దీన్ని సైకాలజీలో నెగిటివిటీ బయాస్ అని అంటూ ఉంటారట. అంటే 10 మంది మనల్ని పొగిడినా మన మెదడు దాన్ని పెద్దగా గుర్తించుకోదు, కానీ ఒక్కరు మనల్ని విమర్శించినా ఆ ఒక్క నెగిటివ్ మాటే రోజంతా పదే పదే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఈ బలహీనతని జయించడానికి ప్రసిద్ధ మానసిక శాస్త్రవేత్తలు, రచయితలు ప్రపంచానికి ఎన్నో మార్గదర్శక సూత్రాలు అందించారు. ముఖ్యంగా విశ్వవిఖ్యాత రచయిత డెల్ కార్నెగీ రాసిన హౌ టు స్టాప్ వరీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే అద్భుతమైన పుస్తకంలో విమర్శల గురించి ఒక మాట చెప్పారు. అన్యాయమైన విమర్శలు తరచుగా దాగి ఉన్న ప్రశంసలే, ఎందుకంటే ఎవరు చనిపోయిన కుక్కని తన్నరు కదా, అంటే మనం ఎదుగుతున్నప్పుడే అవతల వాళ్ళు మనల్ని విమర్శిస్తారు కాబట్టి దాన్ని మన ఎదుగుదలకి సంకేతంగా భావించాలి తప్ప బాధపడకూడదు అనేది కార్నెగీ స్పష్టం చేశారు.
0: చాలా అద్భుతమైన విశ్లేషణ అన్నయ్య. ఇకలని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రముఖ సైకాలజిస్ట్ క్యారల్ డ్వెక్ తన ప్రపంచ ప్రసిద్ధ పుస్తకం మైండ్ సెట్ లో మానసిక ధోరణిని 2 రకాలుగా వర్గీకరించారు. ఫిక్స్డ్ మైండ్ సెట్, వీరు విమర్శల్ని, అపజయాల్ని తమ అసమర్థతగా భావించి భయపడి ఆగిపోతారు. ఇక గ్రోత్ మైండ్ సెట్, వీరు విమర్శల్ని, ఓటమల్ని తమని తాము సరిదిద్దుకుని ఎదగడానికి లభించిన గొప్ప అవకాశంగా చూస్తారు. మనం ఈ గ్రోత్ మైండ్ సెట్ ను అలవర్చుకున్నప్పుడే విమర్శలే మన గెలుపుకు ఇంధనంగా మారతాయని క్యారల్ గ్యాన్ నిరూపించారు.
6: అలాగే మానసిక చికిత్సలో విప్లవం తెచ్చిన కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ విధానంలో శాస్త్రవేత్తలు చెప్పిన ప్రధాన సూత్రం ఏంటంటే, ఎదుటివారి మాటలు మనల్ని బాధ పెట్టవు, ఆ మాటల్ని మనం మనసులోకి తీసుకునే విధానమే మనల్ని బాధ పెడుతూ ఉంటుంది అని. కాబట్టి విమర్శ వచ్చినప్పుడు భావోద్వేగానికి గురికాకుండా ప్రశాంతంగా విశ్లేషించుకోవాలి, మన తప్పుంటే సరిదిద్దుకోవాలి, లేదంటే ఒక చిన్న స్మైల్ ఇచ్చి వదిలేయాలి.
0: సైకాలజిస్టుల పరిశోధనలు, వారు రాసిన దివ్యమైన పుస్తకాలు మనకు నేర్పే పరమసత్యం ఒక్కటే, ఇతరుల నోటి మాటలను మనం ఆపలేం, కానీ మన మనస్సును రక్షించుకునే తాళం చెవి మాత్రం మన చేతిలోనే ఉంటుంది. మానసిక దృఢత్వంతో విమర్శల్ని జయించి ముందుకు సాగుదాం. నేటి ఆధునిక ప్రపంచపు ఆలోచనల్లోనూ విమర్శల గురించి మాట్లాడుకున్నాం, కానీ అసలు మన భారతీయులకు, ప్రత్యేకించి మన తెలుగు నేలకు విమర్శల్ని తట్టుకునే ఈ మానసిక దృఢత్వం అనేది కొత్తగా వెస్ట్రన్ సైకాలజీ నేర్పించింది కానే కాదు. మన పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, వేమన, బద్దెన వంటి ప్రసిద్ధ తెలుగు కవులు ఎన్నో యుగాల క్రితమే ఈ విమర్శల తత్వాన్ని, వాటిని జయించే మార్గాల్ని ఎంతో అద్భుతంగా చెప్పున్నారు.
6: అవునమ్మా, మన భగవద్గీతను తీసుకుంటే కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన స్థిత ప్రజ్ఞత భావన దీనికి సరిగ్గా సరిపోతుంది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అంటాడు, తన్ను పొగిడినా, తక్కువ చేసి విమర్శించినా సమభావంతో స్వీకరించేవాడే నిజమైన స్థితప్రజ్ఞుడు అని. ఇతరులు పొగిడినప్పుడు పొంగిపోవడం, నిందించినప్పుడు కుంగిపోవడం చెంచల మనస్కుడి లక్షణం అని. విమర్శకులకు కలగని మనసే ఎంతో ప్రశాంతతకి నిలయమని గీతాచార్యుడు ఎప్పుడో చెప్పాడు.

0: ఇక మన పురాణ ఇతిహాసాలు గమనిస్తే శ్రీరాముడు సకల గుణాభిరాముడని తెలిసి కూడా సమాజంలోని కొందరు చేసిన విమర్శలకు అపవాదులకు గురి కావలసి వచ్చింది. అలానే పాండవులు ధర్మబద్ధంగా జీవించిన దుర్యోధనాదుల నిందలు భరించాల్సి వచ్చింది. కాని వారా విమర్శల్ని చూసి ధర్మాన్ని తమ కర్తవ్యాన్ని వదిలిపెట్టలేదు. మన పెద్దలు ఊరికే అనలేదు, నిందలు విమర్శలు పడే చెట్టుకే పండ్లు కాస్తాయి అని. లోకంలో ఏమీ చేయని మూలకూర్చున్న వాడిని ఎవరు విమర్శించరు. సమాజంలో చురుగ్గా ఉంటూ ఏదో ఒక మంచి కార్యం సాధించేవాడిపై ఈ విమర్శల వర్షం కురుస్తుంది.
1: అవునమ్మా, ఇక మన తెలుగు సాహిత్యానికి నీతి శతకాలకి వస్తే మన యోగి వేమన నిందల గురించి ఎంత సహజంగా పామరుడికి కూడా అర్థమయ్యేలా చెప్పారో కదా. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండు పలుకు చల్లగాను. అంటే జ్ఞానహీనులైన అల్పులు ఎప్పుడు ఇతరుల్ని తక్కువ చేస్తూ పెద్దగా ఆడంబరంగా మాట్లాడతారు అని, కానీ సజ్జనులు ప్రశాంతంగా ఉంటారు అని. అలాగే సుమతే శతకర్త బద్దన గారు అంటారు, ఎప్పుడు సంపద కలిగినప్పుడు బంధువులు ఒత్తురు అని. అంటే మన కష్టాల్లో అపజయాల్లో ఉన్నప్పుడు లోకం చేసే విమర్శలు, మన చుట్టూ ఉన్న నిజమైన శ్రేయోభిలాషులు ఎవరు, నకిలీ మనుషులు ఎవరు, తారతమ్యాన్ని తేట తెల్లం చేసే కంటి అద్దంలా పనిచేస్తాయి.
0: గురజాడ అప్పారావు గారు అన్నట్లు, మంచి గతమున కొంచెమేనోయ్, మనుషులంతా మంచి గావలి అనే భావనతో ఎదుటివారు విమర్శించినా మనం వారిపై ద్వేషం పెంచుకోకూడదు. మన పెదవులు చిరునవ్వును, మన మనస్సు ప్రశాంతతను వీడకుండా ముందుకు సాగడమే మన పురాణాలు, మన కవులు మనకిచ్చిన అసలైన ఆత్మవిశ్వాస కవచం. మన సనాతన ధర్మం, మన తెలుగు సాహిత్యం నేర్పిన ఈ జీవన సూత్రాలను పాటించి విమర్శలను జయిద్దాం.
1: అవునమ్మా, ఈ శాస్త్ర జ్ఞానాన్ని, పురాణ విశేషాల్ని కేవలం గ్రంథాలకే పరిమితం చేయకుండా ప్రతిరోజు తమ ప్రవచనాల ద్వారా సామాన్య ప్రజలకు చేరువ చేస్తూ సమాజంలో మహోన్నతమైన చైతన్యాన్ని తెస్తున్న శతావధాని గరికపాటి నరసింహారావు గారు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి మహనీయుల పాత్రని మనం ఇక్కడ తప్పకుండా స్మరించుకోవాలి.
0: ఈనాడు కోట్లాది మంది తెలుగు ప్రజల ఇళ్లలో, టీవీల్లో, సోషల్ మీడియాలో నిత్యం మోగే పేర్లవి. చాగంటి కోటేశ్వరరావు గారు తమ అమృత వాక్కులతో రామాయణ భారత భాగవత ఘట్టాలను వివరిస్తూ మనిషి అంతరంగంలో ఉండే కోపం, అసూయ, ద్వేషం వంటి దుర్గుణాలను ఎలా తొలగించుకోవాలో ఎంతో లోతుగా చెప్తారు. మరి ఇతరులు నిందించినా విమర్శించినా మన మనస్సు చలించకుండా ప్రశాంతంగా ఎలా ఉంచుకోవాలో రామాయణంలో శ్రీరాముడి ప్రవర్తనను ఉదాహరణగా చూపిస్తూ గుండెలకు హత్తుకునేలా బోధిస్తారు.
1: ఇక పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి ప్రవచనాలు చూస్తే ఆయన అత్యంత సమకాలీనకంగా, సూటిగా, గలగలపారే నదిలా నిజాన్ని నిర్భయంగా ముఖం ముందే చెప్తారు. సమాజంలో ఉన్న మూఢ నమ్మకాల్ని, ఆడంబరాల్ని, ఎదుటివారిపై కుళ్ళు విమర్శలు చేసే మనస్తత్వాల్ని ఆయన ధ్వజమెత్తుతూ ఉంటారు. ఎవరో ఏదో అన్నారని నీ ధర్మాన్ని, నీ కర్తవ్యాన్ని వదిలేస్తే నువ్వు జీవితంలో సాధించేది శూన్యం అని ఎంతో చమత్కారంతో పదునైన మాటలతో ప్రజలకి నూరి పోస్తూ ఉంటారు.
0: మరి వీరిద్దరూ కేవలం ప్రవచనాలు చెప్పడమే కాదు, తమ సొంత జీవితంలో కూడా ఎంతో మంది చేసే అనవసర విమర్శల్ని, సోషల్ మీడియా నెగటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా తమ జ్ఞాన యజ్ఞాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ సమాజానికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. విమర్శకు భయపడి సత్కారం మానడం మధ్యముల లక్షణం అని ధైర్యంగా చెప్తూ ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. ఇక చాగంటి వారి భక్తి, సదాచార ప్రబోధం, గరికపాటి వారి వైజ్ఞానిక సామాజిక చైతన్యం, ఈ రెండు మన తెలుగు సమాజానికి రెండు కళ్లలాంటివి. వారి ప్రవచనాల నుంచి ప్రేరణ పొంది విమర్శల మేఘాలను దాటుకుని ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన జీవితాన్ని సాగించడమే మనం వారికిచ్చే అసలైన గౌరవం.
1: అవునమ్మా, చాగంటి గారు గరికపాటి వారి ప్రవచనాల నుంచి విమర్శల్ని తట్టుకునే మానసిక దృఢత్వాన్ని ఎలా పెంపొందించుకోవాలో చెప్పుకున్నాం. కానీ మన తెలుగు సమాజంలో ఆలోచన విప్లవాన్ని తీసుకురావడంలో, పాఠకుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంలో మన తెలుగు నవల రచయితలు, రచయిత్రులు చేసిన కృషి అత్యంత అద్భుతమైందని చెప్పుకోవచ్చు. తమ పదునైన నవలల ద్వారా, పాత్రల ద్వారా విమర్శల్ని, ఎదురుదెబ్బల్ని తట్టుకుని నిలబడే మనోధైర్యాన్ని మన తెలుగు ప్రజలకి నూరిపోశారు.
0: మన తెలుగు సాహిత్యంలో నవల అనేది కేవలం ఒక కథ కాదు, అది లక్షలాది మందికి జీవన మార్గదర్శి. ఉదాహరణకి మన మహోన్నత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి గారు లేదా విజయలక్ష్మి గారు రాసిన నవలలు తీసుకుంటే అందులోని కథానాయకులు సమాజం చేసే విమర్శలను, ఆర్థిక ఇబ్బందులను, నెగటివ్ కామెంట్లను లెక్క చేయకుండా తమ సొంత కాళ్లపై నిలబడి విజయం సాధిస్తారు. ఆ పాత్రలను చూసి ఎంతో మంది మహిళలు తమ జీవితాల్లో విమర్శలను ఎదుర్కొనే ధైర్యాన్ని పుడిగిపుచ్చుకున్నారు.
1: అలాగే మన యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన తులసిదళం, వెన్నెల్లో ఆడపిల్ల, లేదంటే ఆయన రాసిన పాపులర్ వ్యక్తిత్వ వికాస

0: పుస్తకం విజయానికి 5 మెట్లు గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సమాజంలో మనల్ని వెనక్కిలాగే విమర్శకుల్ని ఎలా ఎదుర్కోవాలి, మైండ్ పవర్ ద్వారా నెగిటివిటీని ఎలా తుడిచిపెట్టాలి, అపజయాల్ని జయించి శిఖరానికి ఎలా చేరుకోవాలో ఆయన తన నవలలు పుస్తకాల ద్వారా ఎంతో శాస్త్రీయంగా ఆకట్టుకునేలా విశ్లేషించారు.
1: అలానే మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు కూడా తన నవల్లోని పాత్రల ద్వారా ఎంతో చమత్కారంగా తేలికైన భాషలో విమర్శల్ని నవ్వుతూ ఎలా దాటికెళ్లాలో చూపించారు. విమర్శించేవారి నోళ్లు మోయించడం కంటే మన పనితో సమాధానం చెప్పడమే నిజమైన విజయం అనే సూత్రాన్ని ఆయన కథలు మనకు నేర్పిస్తాయి. ఇక విశ్వనాథ సత్యనారాయణ గారు, ఉన్నవ లక్ష్మీనారాయణ గారి మాలపల్లి నవలల కాలం నుంచి నేటి ఆధునిక రచయితల వరకు సమాజంలో మార్పు కోసం, ఆత్మవిశ్వాసంతో జీవించడం కోసం నవలలను ఒక శక్తివంతమైన ఆయుధంగా మలిచారు.
0: అవునమ్మా, మన తెలుగు పుస్తకాలు చదివే అలవాటున్న ఏ వ్యక్తి కూడా జీవితంలో చిన్న చిన్న విమర్శలకి, అపజయాలకి లొంగిపోడు. నవలల్లోని పాత్రల ప్రయాణమే మనకి ఒక గొప్ప కేస్ స్టడీలా పనిచేస్తుంది. పుస్తకాలు మన మనసుకిచ్చే ఆత్మవిశ్వాసం విమర్శల్ని తట్టుకునే కవచం లాంటిది. మన ప్రయాణంలో ఎదురయ్యే విమర్శలు, అపజయాలు, ఇతరుల నెగిటివ్ కామెంట్లు అనేవి రోడ్డు మీద ఉండే స్పీడ్ బ్రేకర్ లాంటివి మాత్రమే. అవి మన ప్రయాణ వేగాన్ని కాసేపు తగ్గిస్తాయేమో కానీ మన గమ్యాన్ని మాత్రం ఆపలేవు. ఇతరుల మాటలకి మన మనశ్శాంతి అనే తాళించవిని అప్పగించకుండా మన శ్రమని, మనలోని ప్రతిభని, మన సంస్కృతిని నమ్ముకుని ముందుకు సాగడమే మనం నేర్చుకోవాల్సిన అసలైన జీవన సత్యం.
1: తెలివైన వాడు విమర్శల్ని విని తనని తాను దిద్దుకుంటాడు. ధైర్యవంతుడు అనవసరమైన విమర్శలను నవ్వుతూ దాటికెళ్తాడు. విజేత మాత్రం ఆ విమర్శల్ని తన గెలుపుకు పునాది రాళ్లుగా మార్చుకుంటాడు. మనం కూడా జీవితంలో ఈ మూడో రకం విజేతల్లా మారుతాం. మనపై విసిరే ప్రతి నెగిటివ్ మాటను మన ఎదుగుదలకు ఇంధనంగా మార్చుకుంటూ విజయ తీరాలకు చేరుకుందాం. ఇతరులు ఏమనుకుంటారు అని భయపడటం మానేద్దాం. మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకుంటూ ఆత్మవిశ్వాసంతో ప్రశాంతంగా ఆనందంగా జీవిద్దాం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి విమర్శకు సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో వెళ్ళగలుగుతాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నాడమని కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి శ్రావణ మాసంలో కడుగు పెట్టేశాం కదండి మొదటి శుక్రవారం, మరి ఈ శ్రావణ మాసం అంతా కూడా చాలా సందడిగా ఉంటుంది కదా ఎక్కడ చూసినా. మరి ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం కాబట్టి మరి లక్ష్మీదేవికి సంబంధించి ఏదైనా ఒక చక్కని టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి క్షీరసాగర మథనం గురించి మాట్లాడుకుందాం. మరొకసారి దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దూర్వాస మహర్షి దేవతలు శక్తిహీనులగుదురు అని చెప్పించాడు. అందువల్ల దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు. మరి రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుణ్ణి బ్రహ్మను వెంట పెట్టుకుని శ్రీ మహావిష్ణువు వద్దకు వైకుంఠం వద్దకు వెళ్ళి చెప్పుకుంటారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి మొర ఆలకించి, ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి, మరి వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మదనం జరపండి అని చెప్తాడు. మరి ఆ మదనానికి కవ్వంగా మందరగిరిని వాడండి, త్రాడుగా వాసుకుని వినియోగించండి. మరి ఆ మదన సమయంలో అమృతం పుడుతుంది, దానిని మీరు ఆరగించి చిరంజీవులుగా ఉండండి అని శ్రీ మహావిష్ణువు సెలవిస్తాడు. ఇక ఆ తర్వాత కాలంలో మరి కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకొస్తుంటే బలిచక్రవర్తి వారిని వారిస్తాడు. మరొకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మదనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరిచేరదని చెబుతాడు. మరి దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మదనానికి ముందుకొస్తారు.

మరి దేవతలు ఆ బృహత్ కార్యం కోసం అందుకు తమకంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు. మందరగిరిని తవ్వి తీసుకుని రాగా అది మహాభారమై కింద పడబోతే శ్రీ మహావిష్ణువు గరుడారుడై వచ్చి మందరగిరిని క్షీరసాగరంలో వదిలాడు. మరి మందర పర్వతం కవ్వంగా వాసుకి తాడుగా క్షీరసాగర మథనం మొదలైంది. కానీ ఆ మందరగిరి బరువుకి మునిగిపోసాగింది. కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించి ఆ కొండ కిందకు వెళ్ళి మునిగిపోకుండా కాపాడాడు. అలా దేవదేవుని అండతో సముద్ర మదన కార్యం కొనసాగింది. ముందుగా జగములను నాశనం చేయగల హలాహలం ఉద్భవించింది. దేవతల మొరవిని శ్రీ మహావిష్ణువు ఆజ్ఞతో పరమశివుడు హలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు. అంచేత ఆయన్ని గరళకంఠుడు అని నీలకంఠుడు అని అంటూ ఉంటారు. ఇక తర్వాత సుర అనగా మధువు, ఆపై అప్సరసలు, కౌస్తభం, ఉచ్చైశ్రవం, కల్పవృక్షం, కామధేనువు, ఐరావతం వచ్చాయి. ఇక ఆ తరువాత మరి త్రిలోక జగన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది. సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి కానుకలు సమర్పించుకున్నారు. ఆమె శ్రీ మహావిష్ణువును వరించింది. చివరకు ధన్వంతరి అమృత కలశాన్ని చేతబట్టుకుని బయటకు వచ్చాడు. ఆ అమృతాన్ని రాక్షసులు తీసుకుని దేవతలకు దక్కకుండా వారే సేవించాలని చూడగా శ్రీ మహావిష్ణువే జగన్మోహినిగా అవతారం దాల్చి ఆ అమృతాన్ని దేవతలకు దక్కేలా చేశాడు. లిజనర్స్, మరి క్షీరసాగర మథనం గురించి చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదా. లక్ష్మీదేవి ఎలా ఉద్భవించింది అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదండి. అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి పిన్నిగారు బాబే గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి శుభ మధ్యాహ్నం విజయమ్మ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి పిన్నిగారు, బాబే గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి క్షీరసాగర మథనం గురించి, లక్ష్మీదేవి ఉద్భవించడం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశావు, చాలా సంతోషం అంటున్నారు. అలానే మరి ఉండమ్మ బొట్టు పెడతా చిత్రం నుండి ఒక చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి శ్రావణ మాసం అని చెప్పుకున్నాం, ఆడవారికి ఎంతో ప్రీతికరం మొదటి శ్రావణ శుక్రవారం, మరి అమ్మవారు ఎలా ఉద్భవించారు అనే దాని గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం ఒక చిన్న స్టోరీ తెలుసుకుందామండి. అమ్మ నాన్న స్వార్థపు అమెరికా పిల్లలు. మరి ఇప్పుడు నేను చెప్పబోయే కథ సగటు తెలుగు తల్లిదండ్రుల పరిస్థితిని ప్రతిబింబింపచేసేది. మరి చాలామంది అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటూ ఉంటారు. మరి లేని మిగతా వారిని ఉద్దేశించింది ఈ కథ కదండి. అంటే చాలామంది అమెరికాలో ఉంటారు, అందరూ ఇలా ఉంటారా ఏంటని చెప్పి అనుకోవచ్చు కదా. మరి అమెరికాలో ఉన్న పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఎంతో బాధ్యతాయుతంగానే ఉంటూ ఉంటారు. మరి లేని మిగతా వారిని ఉద్దేశించిన కథే ఇది. మరి అది కనువిప్పు తెలుసుకుందామా. మరి అమ్మా నేనే, మరి 16 తారీఖున నా స్నేహితురాలు సుమ హైదరాబాద్ వస్తుంది. మరి దాంతో 2-3 రకాల పొడులు, మరి నేను మొన్న వచ్చినప్పుడు వదిలేసి వెళ్ళిన పట్టు చీరలు, అలానే పుల్లారెడ్డి స్వీట్స్ పంపించమ్మా. ఇక వాళ్ళైతే హైదరాబాద్లో ఉంటారు, నాన్నను వెళ్ళి ఇచ్చిరమ్మను. మరి నేను వచ్చేటప్పుడు వాళ్ళకి బోలుడు వస్తువులు తెచ్చాను కదా. మొదలైంది ప్రొద్దుటి కృష్ణవేణికి కూతురు స్రవంతి నుండి ఈ ఇండియా అమెరికాల మధ్య సరఫరా చర్చలు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి ఏడాది 2-3 సార్లు జరిగే తంతే ఇది. మరి వేణి ఆలోచించు, తల్లికి పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది కానీ అది ఇలా ఉండకూడదే. ఏ వస్తువులు అవసరమో అనవసరమో ఎక్కడ ఉన్నా అక్కడి సమాజంలో ఎలా కలిసిపోవాలో నేర్పాలి. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళకి మన జీవితాన్ని అందించాలన్న తపనలు తప్పటడుగులు వేస్తున్నాం అన్నాడు భర్త వెంకటేశ్వరరావు. అబ్బా చలి ఊరుకోండి, పిల్ల అంత దూరంలో ఉంది, ఒక అచ్చట ముచ్చట లేదు, పాపం ఎంత కష్టపడుతుందో అక్కడ, ఇంత మాత్రం మనం భరించలేమా కన్న తల్లిదండ్రులుగా అంది. వేణి ఖర్చులు నువ్వు లెక్కరాయు కానీ నువ్వు చేసే సరఫరాతో మనం ఇంకో సంసారాన్ని కూడా పోషించవచ్చు అంటాడు. ఆపండి మీరు మీ పిచ్చి మాటలను. 2 వారాలకు తల్లికి స్రవంతికి ఫోన్. అమ్మా నాకు 2వ నెల నవంబర్ నెలాఖరులో డెలివరీ, మరి నువ్వు నవంబర్ మధ్యకు వచ్చి మే మధ్య వరకు ఉండాలి. నేను చేసుకోలేను, మరి మా ఆయన టికెట్ బుక్ చేస్తాడు, నాన్నను ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పు. నువ్వు డాక్టర్ దగ్గర అన్ని పరీక్షలు చేయించుకుని 6 నెలలకి సరిపడా మందులు, నాకు పుట్టబోయే బిడ్డకు హోమియో మందులు తీసుకురావాలి. మరి నాన్నకు టికెట్ పెట్టలేను, 1-6 నెలలు ఆయన్ని చెల్లయ్య దగ్గర ఉండమని చెప్పు. ఒక పక్క కూతురు గర్భవతి

ఈ అన్న సంతోషం. మరోపక్క కూతురు తమ ఇద్దరినీ కాకుండా తనను ఒక్కదానిని రమ్మని చెప్పటం. ఈ మాట్లాడిన పద్ధతి కృష్ణవేణి కాసేపు నలిగిపోయింది. తేరుకుని, ఏమండి విన్నారు కదా, డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకోండి నా కోసం అంది. బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు కృష్ణవేణికి ఉన్న వ్యాధులు. మరి మందులతో, ఎక్సర్సైజులతో ఏదో కొంత అదుపులోనే ఉన్నాయి. పని ఎక్కువైతే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక పెద్ద కూతురు స్రవంతి అమెరికాలో, మరి చిన్న కూతురు హైదరాబాద్లో. మరి ఇటీవలే వివాహమైంది. ఇక ఆంధ్ర బ్యాంకులో పనిచేసి స్రవంతి పెళ్లి కాగానే 5 ఏళ్ల ముందే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది కృష్ణవేణి. ఇక భర్త వెంకటేశ్వరరావు SBIలో సర్వీస్ చేసి రిటైర్ అవ్వబోతున్నాడు. ఇద్దరి సర్వీసులో దాచుకున్న సొమ్ము కృష్ణవేణి రిటైర్మెంట్ డబ్బుతో ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్ళు చేసేశారు. నిజం చెప్పాలంటే ఇంకా పెద్దగా బ్యాంకులో డబ్బులు లేవు, నెల నెల వచ్చే పింఛన్ తప్ప. మరి ఇంటి అద్దెలాంటి ఖర్చులు లేవు. సంసారం పెద్ద ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. దంపతులిద్దరూ జాగ్రత్త పరులే కాబట్టి. మరి శ్రావణి, అక్క అమెరికాకు నన్ను ఒక్కదాన్ని రమ్మంటోంది. నాన్న ఒక్కరు ఉండటం కష్టం కదా, అంత మంచిది కాదు. మరి నీ దగ్గర అమ్మా, నాకు నా అత్తగారితోనే సరిపోతుంది. ఆఫీసు, ఇల్లు, అత్తగారు, ఇంకా నాన్న కూడానా? అందులో నాన్నేమో అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈయనకేమో అవి ఇష్టం ఉండదు. సర్ది చెప్పే ఓపిక, సమయం నాకు లేదు. మీరే ఏదో ఒకటి చేసి నాన్నను కూడా అమెరికా తీసుకెళ్ళండి అంది చిన్న కూతురు. అవాక్కయింది కృష్ణవేణి. ఎంత కష్టపడి పెంచాం పిల్లల్ని. ఆడపిల్లలని లెక్క చేయకుండా వారికి కావలసినంత స్వేచ్ఛనిచ్చి మంచి చదువులు చదివించి పెళ్ళిళ్ళు చేస్తే ఒక్క నిమిషంలో ఇద్దరూ ఇలా తమ సౌకర్యాన్ని, స్వార్థాన్ని వాళ్ళెలా చూసుకుంటున్నారు అని నిర్ఘాంతపోయింది. భర్తకు విషయాలు తెలిస్తే నొచ్చుకుంటాడని అబద్ధమాడింది. ఏమండి, మీరు రాకుండా నేను 6 నెలలు ఉండలేను. స్రవంతికి ఎన్ని డబ్బులు ఇబ్బందులున్నాయో అల్లుడేమంటున్నాడు. కాబట్టి నా గ్రాట్యుటీ డబ్బులు పెట్టి మీకు కూడా టిక్కెట్ కొంటాను, ఇద్దరం కలిసే వెళదాం అంది. వేణి, ఇలా ప్రతిదానికి మన రిటైర్మెంట్ డబ్బులు వాడేస్తే ఇక మన వృద్ధాప్యానికి ఏం మిగులుతాయి? నేనొక్కడే ఉంటాను. శ్రావణిని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదులే, నాకు కొంటొచ్చు, పని మనిషి ఉంటుందిలే అని అన్నాడు. ఏమండి, మీరు లేకుండా నేను 1 వారం రోజులు కూడా ఇంతవరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళలేదు. మీరు రావాల్సిందే, ఇది నా నిర్ణయం. మరి 1 లక్ష రూపాయల గ్రాట్యుటీ నుండి ఈ టిక్కెట్ కోసం స్వాహ. వెంకటేశ్వరరావు అయిష్టంగానే ఒప్పుకున్నాడు. ఇక ప్రయాణానికి 2 నెలల ముందు నుండి స్రవంతి ఫోన్లలో ఆర్డర్లు. అమ్మా, ఆ గాగ్రాచోళి, ఫలానా పట్టుచీర, మరి శ్రీవారికి ఫలానా కుర్తా పైజామా, రకరకాల పిండి వంటలు, ఖరీదైన ఇతర వస్తువులు, డబ్బు. డబ్బు మాత్రం వేణి వెంకటేశ్వరరావు దంపతుల జేబులోవే. దాదాపుగా ఈ దుబరా ఖర్చులు 50,000 పైగాని. మరి సార్, అమెరికా ప్రయాణం అంటున్నారు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకోండి. ఇవి కాకుండా గుండెకు, కిడ్నీలకు సంబంధించిన కొన్ని పరీక్షలు చేయాలి. మరి దంపతుల ఫిజిషియన్ డాక్టర్ శ్రీధర్ సలహా. మరి తప్పదు కదా అని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఎంత అని అడిగారు. మరి 2 నిమిషాల్లో టకటక కంప్యూటర్లు అన్నింటికీ లెక్క వేసి మొత్తం పరీక్షలకి 40,000 అవుతుందండి అని బిల్లు చేసే వ్యక్తి చెప్పాడు. వెంకటేశ్వరరావుకు గుండె ఆగినంత పనైంది. ఎక్కడి నుండి తేవాలి ఇన్ని డబ్బులు? ఎందుకింత ఖర్చు ఇప్పుడు? వెనుతిరిగి వెళ్ళిపోయారు దంపతులు. అమ్మా స్రవంతి, మా హెల్త్ చెకప్కి 40,000 అవుతాయట. మేము ఏం చేయించుకోం, రోజు వేసుకునే మందులే 6 నెలలకి తెచ్చుకుంటాం, చాలదా అంది. నాన్న, మీకు అర్థం కాదేంటి? ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే, ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోతే నా ఆస్తిపాస్తులన్నీ అమ్మి కట్టాలి. మీకున్న క్రానిక్ డిసీజ్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల ఖర్చులు విజిటర్ ఇన్సూరెన్స్లో కవర్ అవ్వవు. మీరు పరీక్షలు చేయించుకుని మీ ముఖ్యమైన భాగాలు ఆరోగ్యంగా ఉన్నాయని తెలుసుకోవాల్సింది అంది కూతురు కర్కచ్చిగా. ఇక కూతురి కర్కశత్వం విని వెంకటేశ్వరరావు దిగులు పట్టాడు. తన సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బులతో ఇద్దరికి పరీక్షలు చేయించాడు. భగవంతుని దయ వల్ల ఏమీ పెద్ద ఇబ్బందులు అనేవే లేవు. 6 నెలలకు సరిపడా జలుబు, దగ్గు, జ్వరం, మోకాళ్ళ నొప్పులు, విరోచనాలు, వాంతులు, తలనొప్పి వగేరా మరి సమస్త రోగాలకి అలోపతి మందుల ఖర్చు 15,000. మరి ఇవి కాక కూతురికి, పుట్టబోయే బిడ్డకు హోమియోపతి మందుల ఖర్చు మరో 5,000.
తడిసి మోపాడు. మరి భార్యాభర్తలు ఈ అపరిమితమైన అలవికాని ఖర్చులతో నీరసపడ్డారు. ఇక ప్రయాణం వారం 2 రోజుల్లోకి వచ్చింది. మరి విమానంలో ఎకానమీ క్లాస్ టిక్కెట్తో ఒక్కరికి 46 కేజీల బరువు మాత్రమే తీసుకువెళ్ళచ్చు. ఇక దంపతుల బట్టలు, అప్పటికి కొన్న సామాన్ బరువు కలిపి

వచ్చి ఒక్కొక్కరికి 50 కేజీలు దాటాయి. మరి తమకు కావలసిన వస్తువులను తీసేసి కూతురి ఆనందం కోసం, తమ ఆరోగ్యం కోసం అతి ముఖ్యమైనవి పెట్టుకుని అతి కష్టం మీద సూట్ కేసుల బరువు సరిచేశారు. మరి వెళ్లే ముందు రోజు రాత్రి స్రవంతి అత్తగారి నుండి ఫోన్. మరి వదిన గారు, నేను మర్చిపోయాను, మా వాడికి జీడిపప్పు పాకం చాలా ఇష్టం. మరి 2 కేజీలు అవి వాడికి, అమ్మాయికి బట్టలు, అలానే మా అమ్మాయికి కొన్ని వస్తువులు ఇస్తాను, పట్టుకెళ్ళండి. మరి 1000 ప్రాలు కావటంతో మొహమాట పడి అలాగే అంది కృష్ణవేణి. వేణి, మన లగేజీ నిండింది, ఎక్కడ పెడతావు ఇవన్నీ అని చెప్పి అన్నాడు. మరి ఏమండి, హ్యాండ్ లగేజీలో పెట్టుకుందాం, బాగుండదు, అల్లుడు వియ్యాల వారు ఏమైనా అనుకుంటారు అంది. 7 కేజీల హ్యాండ్ లగేజీలో మరి వియ్యాల వారి వస్తువులు పట్టించేసరికి అవి కూడా నిండాయి. ఇక అన్నీ సర్దుకుని ఇల్లు తాళం పెట్టి బయలుదేరారు దంపతులు. ఇక వాషింగ్టన్ విమానాశ్రయంలో స్రవంతి అల్లుడు రిసీవ్ చేసుకున్నారు. మరి బయటకు రాగానే కారు ఎక్కేలోపు ఒళ్ళు గడ్డ కట్టుకుపోయేంత చలి. బ్రతుకు జీవుడా అని ఆ ప్రయాణపు అలసటతో ఇంటికి చేరారు. ఇక మొదలైంది వారికి నరకం. మరి అది కూడా తెలుసుకుందాం. ఇక ఈనాటి మరి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, సూర్యకుమారి, లలిత, వశిష్ట, ప్రవళిక, కౌండిన్య, తేజ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమ్మకి నమస్తే, శుభోదయం అంటున్నారు. శుభోదయం అండి. మరి శ్రావణ మాసం మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే ఈరోజు మపురూప స్నేహమాల ఫ్రెండ్స్ అందరికీ కూడా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి అలానే పెళ్ళాన్ని చెప్తే వినాలి చిత్రం నుండి శ్రావణ లక్ష్మి అనే చక్క దీవెనలిచ్చే శ్రావణ లక్ష్మి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరీ చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, అలానే ఒక చక్కని స్టోరీ కూడా తెలుసుకుంటున్నాం కదా. ఇక మొదలైంది వారికి నరకం. మరి స్రవంతి నిండు చూలాలు కావటంతో ఇంటిల్లపాది వంట భారం వేణిపైనే పడింది. మరి ఇవి కాక రెండు పూటలా సింక్ నిండా అంట్లు, వారానికి ఒకసారి ఇల్లు వ్యాక్యూమ్ క్లీనింగ్, బండెడు బట్టలు ఉతకడం, రోజంతా ఊపిరి పీల్చుకునే సమయం లేకుండా వేణి పగలు రాత్రి పనిచేస్తోంది. మొదట్లో వెంకటేశ్వరరావు భార్యను పెద్దగా పట్టించుకోలేదు. మెల్లమెల్లగా వేణిపై ఉన్న పనిభారం అర్థమైంది. సహాయం చేయడం మొదలుపెట్టాడు. అంట్లు తోమడం, బట్టలు వాషర్ డ్రైయర్లో వేయడం, భారంగా రోజులు గడుస్తున్నాయి. పిల్ల కానిపోయింది, బారసాల చేశారు. మొత్తం వంటంతా కృష్ణవేణి, దాదాపు 50 మంది. ఆ రోజు మొదలయ్యాయి ఆమెకు ఆరోగ్య సమస్యలు. విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, మెడ చేతుల నొప్పులు, గ్లాసు ఎత్తలేదు, అడుగు వేయలేదు, చంటిబిడ్డకు స్నానం చేయించాలి, కూతురికి సాయం చేయాలి, బండెడు పని ఇంట్లో. అతి కష్టం మీద ఎవ్వరికీ చెప్పకుండా 1 నెల గడిపింది వేణి. తర్వాత మెల్లగా స్రవంతికి చెప్పింది. స్రవంతి, నాకు విపరీతమైన మెడనొప్పి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, పెయిన్ కిల్లర్స్ పనిచేయడం లేదు, ఇక్కడ ఎవరైనా డాక్టర్? వెంటనే స్రవంతి, అమ్మా నేను ముందే చెప్పాను, ఇండియాలో ఆరోగ్య సమస్యలకు ఇక్కడ డాక్టర్లు అక్కడ్లా అందుబాటులో ఉండరు. మరి ఇక్కడ ఒక ఇండియన్ డాక్టర్ ఉన్నాడు, అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తాను, కానీ నువ్వు హైదరాబాద్ డాక్టర్కి ఫోన్ చేసి కనుక్కో, ఏమైనా మందులు చెప్తే తెప్పిస్తా అంది. మరి స్రవంతి, అవన్నీ కూడా అయిపోయాయమ్మా, డాక్టర్ ఫోన్లో చెప్పలేను అని అంటున్నారు, నువ్వు ఇక్కడ అపాయింట్మెంట్ తీసుకో అంది. అది కష్టం మీద మరో వారం తర్వాత డాక్టర్ అపాయింట్మెంట్ దొరికింది. ఫీజు $100, ఇన్సూరెన్స్లో కవర్ అవ్వదు. మరి తెచ్చుకున్న డాలర్లలో 100 ఇచ్చింది వేణి. స్రవంతి, మరి యువర్ మదర్ మే నీడ్ కంప్లీట్ రెస్ట్ ఫర్ ఎ వీక్, మరి ఇఫ్ ఎవెన్ ఆఫ్టర్ దట్ ద పెయిన్స్ డోంట్ రిడ్యూస్, వి నీడ్ టు డూ ఎ స్కాన్ ఆఫ్ అవర్ నెక్స్ట్ అండ్ నీడ్ అని చెప్పాడు డాక్టర్. ఇక స్రవంతికి గుండెల్లో రాయి పడింది. $2,000 అంటే 1-2 కాదు, $2,000 అని మారు మాట్లాడకుండా తల్లిని ఇంటికి తీసుకొచ్చింది. 1 వారం పాటు పని తనే చేసుకుంది. మరి వేణి నొప్పులు తగ్గలేదు. నాన్న ఏం చేయను, $2,000 పెట్టి పరీక్షలు చేయించే స్తోమత నాకు లేదు. మరి మా ఆయనేమో ఏంటి గోళాన్ని విసుక్కుంటున్నారు. అమ్మ ఓర్చుకోవాల్సిందే, ఇంకా 4 నెలలుంది మీ 6 నెలలు పూర్తవడానికి. నాకు బిడ్డ, మీకు సాయం కావాలి, ఎలా? ఇంకో వారం చూద్దామని వేణి సర్ది చెప్పింది. మరి నొప్పులు తగ్గకపోగా మానసిక ఒత్తిడితో చలి విపరీతం కావటంతో అసలు వ్యాయామం లేకుండా బయటకు వెళ్లలేని మంచు కురిసే సమయంలో రోగం మరింత తీవ్రమైంది. వేణి పూర్తిగా మంచాన పడింది. వెంకటేశ్వరరావు వెంటనే ఒక నిర్ణయానికి వచ్చాడు. అమ్మ స్రవంతి, మీ అమ్మ ఇలానే ఉంటే చాలా కష్టం, మేము వెంటనే ఇండియా వెళ్ళిపోతున్నాం, టికెట్ మార్పించుకో.

0: చేసుకున్నాం. రేపు ఆదివారం మా ప్రయాణం అని తెగేసి చెప్పేశాడు. షాక్ తింది స్రవంతి. అమ్మ పరిస్థితి చూసి ఏమీ అనలేకపోయింది. ముఖాలు నల్లగా పెట్టుకుని స్రవంతి, ఆమె భర్త వేణి దంపతులను ఇండియా విమానం ఎక్కించారు. 2 రోజుల ముందు నుండి ఇండియా అనగానే వేణిలో ఉత్సాహం మొదలైంది. హైదరాబాద్లో దిగారు. డాక్టర్స్కు చూపించుకున్నారు. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ చలికి, శారీరక ఒత్తిడికి తీవ్రతరం అయ్యాయని డాక్టర్ చెప్పాడు. తగిన వ్యాయామాలు, మందులు వాడి కుదుట పడటానికి 1-2 నెలలు పట్టింది. పిల్లల సహాయం లేకుండానే మొత్తం భారాన్ని వెంకటేశ్వరరావు మోశాడు. భార్యను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. 2 నెలలు వారిద్దరి మధ్య అమెరికాలో ఇంటికి బందీ అయ్యే జీవితం, ఆ చలి, పిల్లల స్వార్థంతో కూడిన నిస్సహాయత, చర్చాంశాలు, భారతదేశం స్వర్గం అన్న భావన కలిగింది. మరి స్రవంతి నుండి తల్లికి ఫోన్. అమ్మా, మీరు ముందొచ్చేసారని మా అత్తగారు బయలుదేరుతున్నారు అమెరికాకు. నాకు చాలా వస్తువులు కావాలి, మీరు కొనివ్వండి. వేడి మనసు ఉగ్రమైంది. స్రవంతి, మా దగ్గర ఇంకా వనరులు లేవు. మా సేవింగ్స్ అంతా ఖర్చైపోయాయి. మా జీవితం మొత్తం మీకోసం అన్నట్లుగానే బతికాం. ఇప్పటి వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం. కానీ ఇక మా వల్ల కాదు. నీ ఆడంబరాలకు, నీకు నిరంతరం సప్లై చేయడానికి మా దగ్గర డబ్బులు లేవు. మీ ఆయన, నువ్వు మీ అత్తగారికి డబ్బులు పంపించి మీకు కావలసిన వస్తువులు తెప్పించుకోండి. మేము చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్టాం. అంతేకాదు, ఇక ముందు నీకు ఏది కావాలన్నా మీరు ఇండియా వచ్చినప్పుడు మీ డబ్బుతో కొనుక్కోండి. మీరు మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు. నాకు చేతనైంది వండి పెడతాను, కానీ మీ గొంతెమ్మ కోరికలు తీర్చలేను. సారీ అమ్మా, ఈ విషయం ఆయనకు కూడా చెప్పు. స్రవంతి నోటమాట రాలేదు, ఫోన్ పెట్టేసింది. వెంకటేశ్వరరావు ఆశ్చర్యపోయాడు. వేణి, ఈ పని 2 ఏళ్ల నాడు చేస్తే ఎంత బాగుండేది. మన చరమాంకానికి డబ్బులు మరింత మిగిలేవి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను ప్రైవేట్ బ్యాంకులో కన్సల్టెంట్గా చేరతాను. నాకు ఓపుకున్ననాళ్ళు చేస్తాను. మన ఇద్దరి వరకు హాయిగా జరిగిపోతుంది. ఇక పిల్లల పెళ్ళిళ్ళు చేసేసాం చాలు. మన బాధ్యత అంతటితో ముగిసింది. ఇకనైనా వారి కోసమే బతకకుండా మన ఆనందం, మన స్వీయోత్తరణకు సమయాన్ని వెచ్చిద్దాం. ఏమంటావు అన్నాడు. అవునండి, నాకు కూతుళ్ళిద్దరూ కూడా కనువిప్పు కలిగించారు. పూర్తిగా తమ స్వార్థం కోసం నా వైపు నుండి మానవతా దృక్పథం కూడా చూపించలేదు. మీ మాటే నా మాట. మన ప్రతీ క్షణం ఇక పూర్తిగా మన కోసమే సద్వినియోగం కావాలి. అలానే చేసుకుందాం అంది. మర్నాడు స్రవంతి ఫోన్ చేసింది. వెంకటేశ్వరరావు ఇలా చెప్పాడు. చూడమ్మా, మా జీవితం అంతా ఎంతో కష్టపడి మిమ్మల్ని పెంచాం. ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ వరకే మా బాధ్యత. మీ పిల్లలు, మీ అమెరికా అవసరాల కోసం మా వైపు నుండి ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా, అక్కడి పరిస్థితులకు భయపడి, అక్కడ అడ్జస్ట్ అవ్వకుండా, ఇక్కడి మా ఆర్థిక పరిస్థితి అర్థం చేసుకోకుండా మీరు వ్యవహరిస్తున్నారు. మీ పిల్లలు మీ బాధ్యత, మాది కాదు. మేమిప్పుడు సంపాదించే వయసు దాటిపోయాం. మీరు 25 ఏళ్ళు దాటినా కూడా స్వావలంబన లేకపోవడం ఒక రకంగా మా పెంపకంలో లోపమే. మేము దీన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. మీకు కష్టమైనా ఇదే సరైన నిర్ణయం. ఇకనైనా మా పరిస్థితులను అర్థం చేసుకుని మీ పనులు, మీ అవసరాలు మీరే పరిష్కరించుకోండి అని చెప్పాడు. 1 నెల రోజుల తర్వాత దంపతులిద్దరూ కూడా ఉత్తర భారతదేశ యాత్రకు 20 మంది స్నేహితులతో కలిసి రైలు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. దానికోసం ప్రణాళికలు సిద్ధం చేయడంలో మునిగిపోయారు వారిద్దరు. లిజినెస్, మరొక చక్కని స్టోరీ గురించి తెలుసుకున్నాం కదండి. అమ్మా నాన్న స్వార్థపు అమెరికా పిల్లల గురించి చక్కని విషయం తెలుసుకున్నాం కదా. ఇక ఇలా నేనటువంటి కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుండి మరి పూజారి ధనంజయ్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి శ్రోతలందరికీ మీకు కూడా అడ్వాన్స్గా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మాకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
1: Do you hear me?
2: Yeah.
1: Ladies and gentlemen, do you love me?
2: Yeah.
1: Do you love your mommy and daddy?
2: Why not?
1: So that

లిజనర్స్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు.

నమస్తే అండి, శుభోదయం, శుభ మధ్యాహ్నం. మరి ఆగస్టు 14 కనుక ఈరోజు ప్రముఖ రచయిత అనువాద బ్రహ్మగు రాజశ్రీ గారి వర్ధంతి అని చెప్పేసి అంటున్నారు. మరి వారికి నివాళి అని చెప్పి అంటున్నారు. అలానే మరి నాకు ఆరో ప్రాణమైన రేడియో విష్ణు రథసారి దగ్గ మా విజయ బంగార్ తల్లికి, మరి రేడియో విష్ణు స్టేషన్ డైరెక్టర్ గారైన సుబ్రహ్మణ్యం గారికి, పేరు పేరున అందరికీ కూడా కాస్తంత ముందుగా మరి 80వ భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి రోజా చిత్ర నుండి దేశం మనదే తేజం మనదని చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దన్ రావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి సరదాగా కసిపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. అలానే ఈరోజు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మరి విష్ణు ఎఫ్ఎం యాజమాన్యం వారందరికీ మరి విజయ మేడంకి శుభాకాంక్షలు అని చెప్పి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే క్షీరసాగర్ మదనం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అంటున్నారు. అలానే మీరు చెప్పిన కనువిప్పు అనే కథానిక చాలా చక్కగా ఉంది. మరి కథ వాస్తవానికి నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంది, మాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ సందర్భంగా ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి లిజినెస్ విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు.

విక్రమం. మరి మరొక ఎస్ఎంఎస్ కూడా పంపించారండి, మహబూబ్ నగర్ నుండి పులిపాటి వెంకటేష్ గారు, సత్యవతి గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మామ అంటున్నారు. నమస్తే అండి, కలియుగ కృష్ణుడు మూవీ నుంచి ఒక చక్కని పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలను అయితే ప్లే చేస్తున్నాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా, తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఓస్ ఇంతేనా కథ వింటారు. గోపాలం గారు, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఫ్యూన్ వచ్చి చెప్పటంతో చూస్తున్న ఫైల్ కాస్త మూసేసి హడావిడిగా బాస్ గదిలోకి వెళ్లాడు గోపాలం. బాస్కి గోపాలంతో ఏదో పర్సనల్ పనుంటే తప్ప పిలవడు. అది తెలిసి ఈసారి గోపాలానికి ఏం మూడిందో అని అనుకుంటూ స్టాఫ్ అంతా కూడా ఒకరి ముఖాలొకరు చూసుకుని నవ్వుకుంటున్నారు. ఓ 5 నిమిషాల తర్వాత సంతోషంతో కాలరెగరేసుకుంటూ వచ్చి కూర్చున్నాడు గోపాలం. ఏంటి సంగతి? పక్క సీట్ రమేష్ చిన్నగా అడిగాడు. ఆ, ఏముంది? రేపు మహేష్ బాబుది కొత్త సినిమా రిలీజ్ కదా, బాస్ వాళ్ళ చిన్నమ్మాయి మహేష్ బాబు ఫ్యానట, అందుకని మొదటి రోజే ఫ్రెండ్స్తో ఆ సినిమా చూడాలని పట్టుపట్టిందట. మా అమ్మాయి గొడవ పడలేకపోతున్నానోయ్, ఓ 5 టిక్కెట్లు తెప్పించి పెట్టవయ్యా అంటూ పాపం ఓ 500 డబ్బులు కూడా ఇచ్చాడులే మన బాస్ అన్నాడు. బాస్ ఇంతేనా? ఆ థియేటర్ ఓనర్ నాకు బాగా తెలుసు, చిటికలో తెప్పించిస్తానని చెప్పుంటావు అంతేగా. రమేష్ మాటలకి హిహి వైలే కరెక్ట్గా చెప్పావే, నా గురించి నీకు బాగా తెలుసు అంటూ నవ్వాడు గోపాలం. నీ గురించి, నీ గొప్పల గురించి, ఆ తర్వాత నువ్వు పడే తిప్పల గురించి తెలియందెవరికి, ఒక్క నీకు తప్ప అనుకున్నాడు రమేష్ మనసులోనే. రమేష్ గోపాలం చిన్నగా మాట్లాడుకోవడంతో విషయం ఎవరికీ అర్థం కాలేదు. ఈసారి బాస్ గోపాలానికి ఏం టెండర్ పెట్టాడోనని స్టాఫ్ అందరికీ కూడా ఒకటే టెన్షన్గా ఉంది. ఏమిటి ఈ సంగతి అంటూ విక్స్ వేపరప్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఒకరి నుండి మరొకరికి విషయం తెలుసుకుని మహేష్ బాబు సినిమాకి ఫస్ట్ షోకి టిక్కెట్లంటే మాటలా, ఈసారితో మన గోపాలం పని గోవింద అనుకున్నారు స్టాఫ్ అంతా కూడా ఎవరికి వారే మనసులో. ఇక్కడ మనం కాస్తంత గోపాలం గురించి కూడా చెప్పుకోవాలండి. ఎవరైనా కాస్తంత పొగిడి ఏదైనా పని చెప్పారంటే చాలు, ఓస్ ఇంతేనా చిటికలో చేసేను అంటూ అష్ట కష్టాలు పడి చివరికి ఎలాగైతేనే ఆ పని పూర్తి చేస్తాడు. అన్నీ తనకే తెలుసునని, తన వల్ల కాని పనంటూ ఏదీ లేదని తేగ గొప్పలు చెప్పుకుంటాడు. అమెరికా దగ్గర్నుండి ఆముదాల వలస వరకు, అప్పడాల కర నుండి అపార్ట్మెంట్ల వరకు అన్నీ నాకు కొట్టిన పిండే, ఏ విషయమైనా సరే చిటికలో చేసేస్తానంటూ చిటికలేసి మరీ చెప్తాడు. గోపాలానికున్న ఈ వీక్నెస్ ని ఆసరాగా చేసుకుని కొంతమంది తమ తమ పనుల్ని గోపాలానికి అప్పచెప్పి చాటుగా నవ్వుకుంటూ ఉంటారు. చెప్పిన పని పూర్తి చేసి వీర లెవెల్లో కాలరెగరేసుకుంటూ తను చేసిన ఘనకార్యం గురించి ఓ నెల రోజుల పాటు అందరికీ చెప్పి తేగ మురిసిపోతాడు గోపాలం. మరి ఎదుటి వాళ్ల కోసం తన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నాడో, తన జేబులో డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాడో కూడా ఆలోచించడు. ఇలా అయితే ఎలా అండి, ఓ పక్క పిల్లలు ఎదిగి వస్తున్నా పట్టించుకోకుండా ఊళ్ళో వాళ్ల సమస్యలన్నీ నెత్తికెక్కించుకుని ఇల్లు గుల్ల చేస్తుండే ఎలా అని భార్య ఎన్నిసార్లు మొత్తుకున్నా తన పద్ధతి మార్చుకోలేదు. ఏదైనా గట్టి ఎదురుదెబ్బ తగిలితప్ప గురుడిలో మార్పనేదే రాదు అనుకుంటారు అందరూ కూడా. ఇక మర్నాడు ఉదయం నుండే క్యూలో నిలబడి ఆ తొక్కిసలాటలో షర్టు చినిగిపోయినా పట్టించుకోకుండా ఎంత ప్రయత్నించినా టిక్కెట్లు దొరకలేదు గోపాలానికి. మరి టిక్కెట్లు దొరకలేదని బాస్తో చెప్తే ఆఫీసులో తన పరువు పోతుందని భయపడి పాపం బ్లాక్లో టిక్కెట్ కొని 150 ఎక్స్ట్రా పెట్టుకుని సూపర్మ్యాన్లా ఫీలవుతూ వీర లెవెల్లో కాలరెగరేసుకుంటూ బాస్ చేతికి మహాప్రసాదంలా అందించాడు సినిమా టిక్కెట్లని గోపాలం. వెరీ గుడ్, వెరీ గుడ్, నీ సంగతి నాకు తెలుసోయ్, మన ఆఫీసులో ఏ పనైనా సరే పర్ఫెక్ట్గా చేసేది నువ్వొక్కడవేనోయ్, అందుకే అందరిలోకి నువ్వంటేనే నాకెంతో ఇష్టం, ఎంతేనా గోపాలం అంటే గోపాలమే అని బాస్ భుజం తట్టి మెచ్చుకునేసరికి తన జేబులో డబ్బులు వదిలేయన్న బాధ కూడా మర్చిపోయి ఉబ్బి తబ్బిబ్బై పార్వతమంతా ఎత్తుకు ఎదిగిపోయినట్లు ఫీలైపోయాడు. ఈ సంగతి తెలిసి ఏం మనిషో ఏమో, ఈయన గారి తెక్కచేష్టలు చూడలేక చస్తున్నా అంటూ విసుక్కుంది గోపాలం భార్య. 1 నెల రోజుల తర్వాత, సార్ బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు, ఫ్యూన్ వచ్చి చెప్పగానే చూశారన్న గొప్పదనం, బాస్ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్నే పిలుస్తాడు అన్నట్లు అందరివైపు ఓ చూపు చూసి రజనీకాంత్ స్టైల్లో తెలగరేసుకుంటూ గర్వంగా బాస్ గదిలోకి వెళ్లాడు. ఓ పావుగంట తర్వాత తన సీట్లో కూర్చున్న గోపాలాన్ని చూసి పక్క సీటు రమేష్ ఎప్పట్లాగే అడిగాడు, ఏమిటి సంగతి అని. హా, ఏముంది, మన బాస్ గారి పెద్దమ్మాయి అల్లుడు సంక్రాంతి పండక్కి అమెరికా నుండి వస్తున్నారట,

0: పిల్లుడు గారికి అరిసెలంటే పంచప్రాణాలట. అందుకని వాళ్లు వచ్చేలోపే పిండి కొట్టి అరిసెలు వండి పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే చూసి పెట్టమన్నారు. ఈ రోజుల్లో హైదరాబాద్ మహానగరంలో ఎంతిచ్చినా ఇంటికొచ్చి పిండి కొట్టి మరీ అరిసెలు వండి పెట్టేవాళ్ళు ఎవరున్నారు? ఒరే గోపాలం, అయిపోయావురోయ్, ఈసారితో నీ పని సరి అనుకున్నాడు రమేష్ మనసులో. రెండు రోజులు తిరిగాడు. ఎంత తిరిగినా ఎంతమంది అడిగినా పిండి కొట్టి అరిసెలు వండి పెట్టేవాళ్లు ఎవరూ దొరకలేదురా. మొహం వేలాడేసుకుని దిగులుగా చెబుతున్న గోపాలంతో ఆ మాటే వెళ్ళి మన బాస్తో చెప్పరా అన్నాడు రమేష్. ఛ, ఇంత మాత్రానికేనా, రేపు ఈ పాటికి ఎవరో ఒకరిని చూడు అంటూ దీర్ఘం తీశాడు. రెండు రోజుల తర్వాత బాస్ మళ్లీ పిలిచి, అమ్మా రేపు రాత్రికి బియ్యం నానపోస్తానంది, ఎల్లుండి నువ్వు ఆఫీస్కి లేటుగా వచ్చినా పర్లేదు, కాని పిండి కొట్టేవాళ్ళని తీసుకుని మా ఇంటికి వెళ్లి అమ్మకి అప్పగించరా అన్నాడు. మర్నాడు ఆఫీస్కి రాగానే ఎవరైనా దొరికారా అన్న రమేష్తో, లేదురా అన్నాడు దిగులుగా. నీకెందుకు వచ్చిన గొడవరా, వెళ్లి మన బాస్తో ఆ విషయమే చెప్పు. శుభ్రంగా బజార్లో నేతి అరిసెలు అమ్ముతున్నారుగా, కొనుక్కు తెచ్చుకుంటారు.
1: బజార్లో అమ్మేవి వాళ్ళమ్మగారికి ఇష్టం ఉండవట, బాస్ ముందే చెప్పాడు. చూస్తాను, ఈ రాత్రికి ఎవరైనా దొరుకుతారేమో.
0: ఆ రోజు మొదలు వారం రోజుల వరకు ఆఫీస్కు వెళ్లలేదు గోపాలం. విషయం తెలియక ఏం జరిగిందోనని స్టాఫ్ అంతా కూడా కంగారుపడ్డారు. అసలు జరిగిందేంటంటే పిండి కొట్టేవాళ్లు ఎవరూ దొరక్కపోయేసరికి ఆ సంగతి బాస్తో చెప్పటానికి మొహం చెల్లక ఇంట్లో ఆడవాళ్లకి చెబుదామని నేరుగా బాస్ ఇంటికి వెళ్లాడు గోపాలం. అలా ఇంటికెళ్తే ఫుల్గా బుక్కైపోతానేమోనన్న ఆలోచనే రాలేదు పాపం గోపాలానికి. కాలింగ్ బెల్ కొట్టి తలుపు తీసిన బాస్ వాళ్లమ్మగారితో తన గోడంతా చెప్పుకున్నాడు గోపాలం. అంతా విని, భలేవాడివే, బెల్లం నెయ్యి కొనుక్కొచ్చి బియ్యం నానపోసుకునుంటే ఇప్పుడొచ్చి చాబు కబురు చల్లగా చెప్పినట్లు ఎవరు దొరకలేదు అంటావా? అన్నీ రెడీ చేసుకుని పిండి కొట్టే మనిషి కోసం ఎదురుచూస్తూ ఉంటే ఇలా చేస్తే ఎట్లాగయ్యా? భలేవాడివే నువ్వు, నానపోసిన బియ్యం పాడైపోవు, దీర్ఘందీసింది. ఏం చేయనండి, నాలుగు రోజుల నుండి తిరుగుతూనే ఉన్నాను, ఎంతమందిని అడిగినా ఎవ్వరూ దొరకలేదు. అయినా ఇప్పుడు పిండి మరలున్నాయిగా, మరాడించేస్తే సరిపోతుంది. ఆ ఆ సంగతి నాకు తెలియక మరపిండితో చేసినవి అంత బాగా రావు, విరిగిపోతాయి. పైగా కొట్టిన పిండితో చేసినట్లుగా రుచిగాను మెత్తగా కూడా ఉండవు. అందుకే నేనెప్పుడు అరిసెలు చేసినా రోట్లో దంపించే చేస్తాను. మా ఊళ్ళో అయితే ఎవరో ఒకరు పిండి కొట్టి పెట్టేవాళ్లు, ఏం సిటీయో ఏమో, ఒక్కళ్ళు దొరకరు. బామ్మ సణుగుడు విని, ఇక్కడంతే బామ్మగారు, ఏ పనికి ఎవ్వరూ దొరకరు అని దీర్ఘం తీశాడు. బామ్మగారు ఓ క్షణం గోపాలం వైపు యగాదిగా చూసి, ఎవరూ దొరక్కపోతే ఏంలే, నువ్వున్నావుగా పదబాబు అంది. బామ్మగారి మాటలు అర్థం కాలేదు గోపాలానికి. ఓ క్షణం అయోమయంగా చూసి, ఎక్కడికండి అన్నాడు. ఎక్కడికేమిటయ్యా, పిండి కొట్టడానికి? అదేంటండి, నాకేం వచ్చని భయపడిపోయాడు గోపాలం. ఏంటయ్యా వచ్చేది, అందరూ పుడుతూనే నేర్చుకుంటారా? ఓసారి చేస్తే అదే వస్తుంది, పద దొడ్లో రోలు రోకలి ఉన్నాయి. బిత్తరపోయి చూస్తున్న గోపాలాన్ని చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళింది. అయ్యో అయ్యో, నాకు అసలు రాదమ్మా అంటూ లబలబలాడాడు. ఏంటయ్యా వచ్చేది, సినిమాలు చూడవా? అదేదో సినిమాలో బాలకృష్ణ చెప్పలా, ఎడం చేత్తో ఎత్తిపట్టు కుడి చేత్తో దింపికొట్టు అని, అంతే అంటూ రోకలు చేతికిచ్చి రోడ్లో బియ్యం పోసింది. లోపలే బావరమంటూ నాలుగు సార్లు దంచాడో లేదో ఆయాసం వచ్చింది. బామ్మగారు మంచినీళ్లు అన్నాడు. అదేంటబ్బాయి, ఈ మాత్రానికే అంతలా ఆయాసపడిపోతున్నావు? నీ వయసులో నేను ఒంటి చేత్తో నాలుగు మాణికల పిండి కొట్టి అరిసెలెత్తేదాన్ని అంటూ మంచినీళ్లు తెచ్చిచ్చింది. హీరోలొకటి నా ప్రాణం తీయడానికి, ఎక్కడ దొరికిందో కాని అనుకుంటూ, బామ్మగారు ఇంత పెద్ద రోళ్లు ఇప్పుడు ఎవరిళ్లలోనూ లేవు కదా, ఎక్కడ్నుండి తెచ్చారు? రోలు వైపు రోకలు వైపు కోపంగా చూస్తూ పళ్ళు కొరికాడు. అవునయ్యా, ఇదిక్కడిది కాదు, మావాడు ఇల్లు కట్టుకోగానే ఇంట్లో రోలు లేకపోతే ఎలా అని మా ఊరు నుండి పంపాను. కాని అలా నుంచుంటే ఎలా, దంచు అంది. ఓసారి ఏమైందనుకున్నావు, మా మనవరాలి అత్తగారు మామగారు భోజనానికి వస్తున్నారంటే గారెలకని మినప్పప్పు నానపోసాం. తీరా గ్రైండర్లో వెయ్యబోయేసరికి కరెంటు కాస్త పోయింది. సమయానికి ఈ రోలుండబట్టి బరబరా నాలుగు తిప్పులు తిప్పి గారెలు వండి పెట్టాం, లేకపోతే మా పరువేముండేది. అయినా ఈ సిటీల్లో ఎప్పుడు కరెంటు తీస్తారో తెలీదు, అందుకే ప్రతి ఇంట్లో రోలనేది ఉండాలి. అలా అలా కబుర్లు చెబుతూ మధ్యలో ఆయాసంతో గోపాలం ఆపినప్పుడల్లా, ఆపవేం దంచు అంటూ

0: అదిలించసాగింది. ఇక ఆపసోపాలు పడుతూ మొత్తానికి ఎలాగోలా 4 కేజీల బియ్యాన్ని పిండికొట్టాడు.
1: అమ్మయ్యా అయిపోయింది
0: అని ఊపిరి పీల్చుకోబోయేంతలో, ఇదిగో అబ్బాయి ఇలారా అని ఓ పెద్ద డేగిషలో బెల్లం పోసి స్టవ్ మీద పెట్టించి పాకును రాగానే పిండి పోస్తూ గోపాలం చేత తిప్పించింది. తర్వాత అరిసెలు వండి గోపాలం చేత నెయ్యంతా కారేలా ఒక్కొక్క అరిసెని వత్తించింది. అంతా అయ్యాక గోపాలం వెళ్లబోతుంటే, ఉండవయ్యా, రోట్లో దంపిన పిండితో చేసిన అరిసెలు ఎంత రుచిగా ఉంటాయో చూడు, ఇందా ఇంటికి తీసుకెళ్లి మీ ఆవిడకు కూడా రుచి చూపించు అంటూ ఓ అరడజను అరిసెలు పొట్లం కట్టి చేతికిచ్చింది. సాయంత్రానికి ఏడుపు ముఖంతో జబ్బల నొప్పులతో అరచేతులు బొబ్బలెక్కించుకుని ఇంటికొచ్చిన మొగుణ్ణి చూసి, ఏవైందండి కంగారుగా అడిగింది గోపాలం భార్య సీత. వెక్కిళ్లే తక్కువగా జరిగిన ఘోరాన్నంతా లైవ్ షో చూపించినట్లుగా వివరించి చెప్పాడు. అంతా విని, చిచ్చి నీలాంటి వాణ్ణి కట్టుకుని నేను కాబట్టి సంసారం చేస్తున్నాను, ఇంకా ఇంకొకత్త అయితే ఎప్పుడో పుట్టింటికి పారిపోయేది, అయినా వంటింట్లోకొచ్చి ఏనాడు గుక్కెడు కాఫీ పెట్టుకుని తాగడం చేతకాని వాడివి, ఊళ్ళో వాడికి పిండి కొట్టి మరీ అరిసెలుండి చేతులు బొబ్బలెక్కించుకుని వచ్చావా, తీరిగ్గా వచ్చి ఏడుపుఖం పెట్టుకుని ఇలా చెప్పడానికి సిగ్గులేదు, తగుదునమ్మా అని వండిన అరిసెలు కూడా రుచి చూపించడానికి తెచ్చావా, ఇదిగో నిన్నే ఆఖరిసారిగా చెప్తున్నా, అయ్యిందేదో అయ్యింది, ఇంకోసారి ఇలా ఊళ్ళో వాళ్ళ పనులేమైనా చేసి పెట్టినట్లు తెలిసిందా, పిల్లల్ని తీసుకుని పుట్టింటికెళ్ళిపోయి డైవర్స్ నోటీస్ పంపిస్తా, జాగ్రత్త అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది. అలవాటు లేని పని కావడంతో గోపాలానికి జ్వరం కూడా వచ్చింది. వారం రోజుల తర్వాత ఆఫీస్కొచ్చిన గోపాలాన్ని తన గదిలోకి పిలిచి, ఏం గోపాలం జ్వరం తగిలిందట కదా, తగ్గిందా, అబ్బా నీ అరిసెల మహత్యమేమిటో కాని మా ఇంట్లో అందరూ కూడా నీ ఫ్యాన్స్ అయిపోయారనుకో, మమ్మ అయితే నిన్ను మరీ మరీ మెచ్చుకుంది, ఆఖరికి మా చిన్నమ్మాయి కూడా మహేష్ బాబుని వదిలి నీ ఫ్యాన్గా మారిపోయిందంటనమ్ము, ఇన్నాళ్ళు బయట పల్లె చేస్తామనుకున్నాను కాని అరిసెలు చేయటంలో నీకింత ప్రావీణ్యముందని ఇప్పుడే తెలిసింది, ఏమో అనుకున్నాను గాని నువ్వు నిజంగా ఆల్రౌండర్వి, నీకు చేతకానిదంటూ ఏదీ లేదు. బాస్ అలా ఆపకుండా పొగుడుతూ ఉంటే ఉబ్బి తబ్బిబ్బైపోయి, ఏదో మీ దయ అంటూ మెలికలు తిరగసాగాడు. ఆ అన్నట్లు గోపాలం, ఆదివారం మమ్మాయి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు, అరిసెలు చాలా బాగున్నాయంటున్నారు, నోట్ల వేసుకుంటే కరిగిపోతున్నాయట, మళ్ళీ చేయించు బామ్మ అమెరికా పట్టుకెళ్తాను అందట, అందుకని అమ్మ రేపోసారి నిన్ను మా ఇంటికి రమ్మని చెప్పమందోయ్, ఆఫీస్కొచ్చి రిజిస్టర్లో సంతకం పెట్టేసి వెళ్ళిపో, నేను మేనేజ్ చేస్తాలే, బాస్ మాటలు పూర్తి కాకుండానే ఎప్పట్లా హోస్ ఇంతేనా అనుకుండానే కళ్ళు తిరిగి దబీమని కింద పడిపోయాడు పాపం గోపాలం. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఓస్ ఇంతేనా కథకున్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది మన రేడియో విష్ణు 90.4.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. రేడియో విష్ణు 90.4 శ్రోతులందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. విభిన్న వాతావరణం దోబూచులాడుతోంది. జూన్ వరకు ఎండలతో అల్లాడిపోయిన ప్రజలకు ఊరటనిస్తూ కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నా అంతగా ప్రయోజనం ఉండడం లేదు. ఒక్కపోత తగ్గడం లేదు. వేసవిని మరిపించేలా ఎండలు టారెత్తిస్తూ ఉన్నాయి. 3 రోజులుగా అర్ధరాత్రి దాటిన తర్వాత ఉరుములు గాలులతో వర్షం కురుస్తోంది. తెల్లవారిన తర్వాత 6 గంటల వరకు చల్లగానే ఉంటోంది. కొద్దిసేపటికే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తూ ఉన్నాడు. ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత చెమటలు పట్టడంతో ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతూ ఉంది. ఆర్ఓబీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జిల్లాలో రైల్వే అండర్ పాస్లు, ఫ్లైఓవర్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. అత్యంత రద్దీగా ఉండే విజయవాడ విశాఖ మధ్య రైల్వే లైన్ కావడంతో ఈ మార్గంలో ఎక్కువ ప్రమాదాలు సంభవిస్తూ ఉండడంతో ఈ మార్గంలో అండర్ పాస్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ బ్రిడ్జిలు 43 కావాలని అధికారులకు ప్రతిపాదనలు చేశారు. ఈ మార్గంలో తాడేపులగూడెం నియోజకవర్గంలోనే 4 ఉన్నాయి. వాటిలో తాడేపులగూడెం, నిడదవోలు మధ్యలో 6 ఉళ్ళ, జగన్నాథపురం, ఆరుగొల్లు మధ్య అండర్ పాస్లకు అనుమతి లభించింది. దీంతో రెవెన్యూ అధికారులు భూసేకరణకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అంగన్వాడీ కేంద్రాలలో పూర్వ ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆసక్తి కలిగిన మహిళా సీనియర్ సిటిజన్లు విశ్రాంత మహిళా ఉద్యోగుల సేవలు వినియోగించుకునేందుకు వివరాలు సేకరిస్తోంది. మిషన్ సంక్షం అంగన్వాడీ పోషణ్ 2.0లో భాగంగా కేంద్రాల్లో ఈ కార్యక్రమం అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఆరోగ్య సూత్రాలు, కుటుంబ బంధాలు, జీవిత పాఠాల అనుభవంతో విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు వీరు కృషి చేస్తారు. రోజుకు 2 గంటల పాటు కేంద్రంలో 6 ఏళ్ల పిల్లలకు

0: రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు వీలైన సమయంలో వచ్చి సేవలు అందిస్తారు. జిల్లాలో 1,626 కేంద్రాలు ఉండగా 73,551 మంది చిన్నారులు ఉంటూ ఉన్నారు.
1: బులియన్ మార్కెట్లో శ్రావణమాసం సందడి నెలకొంది. కొద్ది రోజులుగా దుకాణాలన్నీ రద్దీగా కనిపిస్తున్నాయి. సాధారణంగా శ్రావణమాసంలో మహిళలు కొత్త ఆభరణాలు ధరించడం ఆనవాయితీ. ముందుగానే ఆర్డర్లిచ్చి చేయించుకుంటూ ఉంటారు. వరలక్ష్మి వ్రతం రోజున వాటిని పూజలో పెట్టుకుని ధరిస్తూ ఉంటారు. చాలామంది రూపులు, చిన్న చిన్న బంగారు వస్తువులు కొంటూ ఉంటారు. బంగారం ధర కొంత తగ్గడం కూడా కొనుగోళ్లకు ఒక కారణమైందని వ్యాపారులు చెబుతూ ఉన్నారు. జిల్లాలోని మీడియం డ్రైన్లలో కీలకమైన రాయలం మురుగు కలవ ప్రస్తుతం రైతుల పాలిట దుఃఖదాయనిగా తయారైంది. ఎక్కడికక్కడ తూడు గురపడక్క పెరిగిపోయింది. మురుగునీరు దిగువకు సక్రమంగా వెళ్లే మార్గం లేక వేల ఎకరాల్లో పొలాలు ముంపుబారిన పడుతున్నాయి. ఈ ఖరీఫ్లో వర్షాలు పెద్దగా కురవకపోయినా రాయలం, కొమరాడ, కొవ్వాడ, అన్నవరం పరిధిలోని చేలల్లో నీరు నిలిచిపోయింది. దీంతో సాగు ప్రారంభించేందుకు ఆటంకం ఏర్పడిందని రైతులు వాపోతూ ఉన్నారు. ఏపీ ఈఏపీ సెట్ 2026లో ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ గురువారం ముగిసింది. మొదటి విడతలో నచ్చిన కళాశాలలో మెచ్చిన సీటు రానివారు, మొదటి విడతలో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రెండో విడతను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఇందుకు గడువును ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు ఇస్తూ ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. వెబ్ కౌన్సిలింగ్లో భాగంగా రిజిస్ట్రేషన్, ఆన్లైన్లోనే విద్యార్హతల పత్రాలు పరిశీలన, ఐసికాల ఎంపికకు ఇచ్చిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అభివృద్ధికి రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకుని గతంలో ప్రణాళికలు రూపొందించేవారు. అయితే గతంలో గ్రామాలు, పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే జిల్లా ఒక యూనిట్గా తీసుకోవాలని భావించారు. ప్రస్తుత ప్రభుత్వం నియోజకవర్గాన్ని ఒక యూనిట్గా తీసుకుని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తోంది. దీని ప్రకారం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లు ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా 2029 వరకు ప్రస్తుత కార్యాచరణను రూపొందించారు. దీనిలో స్థానికంగా ఉన్న వనరుల ఆధారంగా వ్యవసాయం, తాగునీరు ఉత్పత్తులు, స్వచ్ఛభారత్, సాంకేతికత, ఉపాధి అవకాశాల కల్పన, సంస్కృతి సాంప్రదాయాలు, మౌలిక వసతులు మెరుగుపరచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. పచ్చదనం పెంపొందించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవచ్చని కలెక్టర్ నాగరణి అన్నారు. దేశభక్తి, జాతీయ ఐక్యత, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు కాళ్ల మండలం కోపెల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే ప్రకృతి పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. జిల్లాలోని ఎల్పీజీ వినియోగదారులు ఈ నెల 15లోపు ఈకేవైసీ చేయించుకోవాలని ఇన్ఛార్జ్ డిఎస్ఓ ప్రతాప్రెడ్డి తెలిపారు. వినియోగదారులు తమ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ కార్యాలయాన్ని సందర్శించి ఆధార్ ఫోన్ నంబర్తో వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని అన్నారు. జాతీయ ప్రతిజ్ఞ దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిందని పలువురు ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో బీవీరాజ్ పార్కులో ఉన్న తెలుగు తల్లి విగ్రహం వద్ద బహుభాషావేత్త, జాతీయ ప్రతిజ్ఞా రచయిత పైడిమర్రి సుబ్బారావు వర్ధంతి కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడారు. ముందుగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. సుబ్బారావు జీవితం, ఆలోచనలు, దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని వక్తలు ప్రశంసించారు. పిఎస్ఎం బాలికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ప్రసాద్, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతి, అహింస ఆయుధాలుగా మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం సాధించారని, దాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని డిఎస్పీ రఘువీర్ విష్ణు గురువారం అన్నారు. క్విట్ ఇండియా స్థూపం పునర్నిర్మాణ కమిటీ జిల్లా సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్థూపం వద్ద నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యతో పాటు దేశభక్తిపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో స్వాతంత్రోద్యమం, మహనీయుల త్యాగాలు అనే అంశంపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలు 10 మందికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు అందించారు. వేడుకలో దేశ నాయకుల వేషధారణలో పాల్గొన్న 32 మంది విద్యార్థులను అభినందించి బహుమతులు అందించారు. ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా సమాజానికి అవయవదానంపై అవగాహన కల్పించే విధంగా గురువారం ఆక్వీడులో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆక్వీడులోని 4 లయన్స్ క్లబ్లు, ఆర్యవైశ్య సంఘం, హైందవ శంఖారావం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక హై డాక్టర్ ఆసుపత్రి నుంచి గాంధీ విగ్రహం కూడలి వరకు అవగాహన ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎక్సైసీఏఏ వాసువేణి అన్నారు. ఆకివీడ్లోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. వ్యసనాలకు బానిసైతే జీవితం సర్వనాశనం అవుతుందని అన్నారు. మాదక ద్రవ్యాలు సేవించడం, రవాణా చేయడం, చట్టరీత్యా నేరంతో పాటు కఠిన శిక్షలు ఉంటాయని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, డాక్టర్ సత్య

0: ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ, ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
5: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
5: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
5: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
6: హాయ్, హలో లిజనర్స్, వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో రాజశ్రీ గారి గురించి తెలుసుకుందాం. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాటల మూటలతో, మధురమైన పాటలతో ప్రేక్షకులను దశాబ్దాల పాటు ఓడలాడించిన మహోన్నత రచయితగా, పాటల రచయితగా, అనువాద మాటల మాంత్రికుడిగా వేల చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా జానపద, పౌరాణిక, సాంఘిక చిత్రాలలో ఆయన రాసిన సంభాషణలు, హాస్య సన్నివేశాలు థియేటర్లలో ఈలలు వేయించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబుల నాటి స్వర్ణయుగం నుండి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ల కాలం వరకు వందలాది చిత్రాలకు మాటలు, పాటలు అందించి బాక్సాఫీస్ రికార్డులో భాగమయ్యారు. మన రాజశ్రీ గారి అసలు పేరు ఇందుకూరి రామకృష్ణంరాజు గారైనా, వెండితెరపై రాజశ్రీగా ఆయన సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు తెలుగు సినీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయాయి. రాజశ్రీ గారి కలం ప్రతిభ, సాహితీ వైభవం ఈనాటి మన సిల్వర్ స్క్రీన్ కార్యక్రమంలో తెలుసుకుందాం. రాజశ్రీ గారికి ఉన్న ప్రత్యేకమైన నైపుణ్యం ఏంటంటే, ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చే అనువాద చిత్రాలకు ఆయన రాసే సంభాషణలు, పాటలు ఎంత సహజంగా ఉండేవి అంటే, అవి నేరుగా తెలుగులోనే తీశారా అన్నంతగా ప్రేక్షకులు లీనమైపోయేవారు. ముఖ్యంగా తమిళం నుండి వచ్చిన కమల్ హాసన్, రజనీకాంత్ చిత్రాలకు ఆయన రాసిన మాటలు తెలుగులో కూడా ఆ సినిమాలను ఇండస్ట్రీ హిట్లుగా నిలబెట్టాయి. సాగర సంగమం వంటి చిత్రాలలో కమల్ హాసన్ పాత్రకు ఆయన అందించిన అనువాద మాటల పదును భావోద్వేగాలు నేటికీ ప్రశంసలు అందుకుంటూనే ఉన్నాయి. ఒక రచయిత కలం పడితే వెండితెరపై వేల మైలురాయిలు రూపుదిద్దుకుంటాయనడానికి రాజశ్రీ గారే నిలువెత్తు సాక్ష్యం. బీఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసిన తర్వాత విజయనగరం తహసీల్దార్ వద్ద 2 ఏళ్లకు పైగా పీఏగా ఉద్యోగం చేసిన ఆయనకు ఆ తర్వాత మూసు ధోరణి నచ్చక తనలోని రచనా

ఆహాన్ని తీర్చుకోవడానికి మద్రాసు నగరం వైపు అడుగులు వేశారు. అక్కడే తమిళ సినీ రంగాన్ని శాసిస్తున్న దిగ్గజ నటుడు ఎంజీఆర్ గారిని కలిసే అరుదైన అవకాశం రాజశ్రీ గారికి దక్కింది. ఎంజీఆర్ కోసం ఆయన రాసిన ఒక అద్భుతమైన కథను వినిపించగా అది ఎంతగానో నచ్చడంతో ఎంజీఆర్ గారు వెంటనే ఆ కథను తేడివంద ముప్పిళ్ళై పేరుతో నిర్మించి సంచలన విజయాన్ని అందుకున్నారు. ఆ తొలి ప్రయత్నమే విజయవంతం కావడంతో ఆ తరువాత దాదాపు 10 తమిళ చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే అందించి తమిళనాట కూడా తన పట్టు నిరూపించుకున్నారు. ఇక ఆ తరువాత తెలుగు సినీ రంగానికి వచ్చి దాదాపు 1000 చిత్రాలకు పైగా మాటలు, పాటలు, అనువాద రచనలు అందించి డబ్బింగ్ చిత్రాల బ్రహ్మగా నిలిచిపోయారు. ఇతర భాషా చిత్రాల అనువాదాలకు ఆయన రాసిన మాటలు ఎంత సహజంగా ఉండేవి అంటే అవి అనువాద చిత్రాలు అంటే ఎవరూ నమ్మలేనంతగా తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసేవి. రచయితగానే కాకుండా ఎంకన్న బాబు, మామా కోడలు, పెళ్లి చేసి చూపిస్తాం చిత్రాలతో పాటు పుదియ సంగమం అనే తమిళ చిత్రానికి కూడా స్వయంగా సంగీత దర్శకత్వం వహించి తనలోని స్వరకర్తను ఆవిష్కరించారు. ఆ తర్వాత దర్శకుడిగా మారి చదువు సంస్కారం, నిజం నిద్రపోదు, ఓ ప్రేమ కథ చిత్రాలకు దర్శకత్వం వహించి తన మేకింగ్ స్టైల్తోనూ అలరించారు. ఇక తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన క్లాసిక్ ప్రేమ కావ్యంగా నిలిచిన ఒకే ఒక సినిమా దర్శకరత్న మణిరత్నం గారు తెలుగులో నేరుగా తెరకెక్కించిన గీతాంజలి. ఆ చిత్రంలో నాగార్జున, గిరిజల నడుమ సాగే ప్రతి సంభాషణలో భావోద్వేగాలను, కవిత్వాన్ని పండించిన ఆ సినిమా అమరకావ్యంగా నిలవడంలో రాజశ్రీ గారి అత్యంత కీలక పాత్ర పోషించారు. ఆయన కలం నుండి జారిన సంభాషణలు నేటికీ యువతరం గుండెల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా ఆయన అందించిన సాహితీ ప్రతిభకు గాను మట్టిలో మాణిక్యం, బంగారు గాజులు చిత్రాలకు గాను ప్రభుత్వం నుండి అత్యున్నత బంగారు నంది పురస్కారాలను అందుకోవడమే కాకుండా అనువాద చిత్రాల స్థాయిని మైలురాయిలుగా మార్చిన మహోన్నత కళాకారుడిగా తెలుగు సినీ చరిత్రలో రాజశ్రీ గారు చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజశ్రీ గారి కలం నుండి జారిన ప్రతి సినిమా తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఆయన నేరుగా అందించిన చిత్రాలైనా, ఇతర భాషల నుండి తెలుగులోకి వచ్చిన అనువాద చిత్రాలైనా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాయి. ఆయన నేరుగా మాటలు, పాటలు, కథా రచన అందించిన శ్రీ సింహాచల క్షేత్ర మహిమ, పెళ్లి పందిరి, పెళ్లి రోజు, సత్యకాలపు సత్తయ్య, సంబరాల రాంబాబు, బుల్లెమ్మ బుల్లోడు, దేవుడమ్మ, కన్నవారి కలలు, తులాభారం, స్వయంవరం, ఖైదీ, డార్లింగ్ డార్లింగ్, ఆడదాని అదృష్టం, పరువు ప్రతిష్ట చిత్రాలు తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా బంగారు గాజులు చిత్రానికి కథ అందించి మట్టిలో మాణిక్యం చిత్రానికి సంభాషణలు రాసి బంగారు నంది పురస్కారం కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా చదువు సంస్కారం చిత్రానికి కథ, మాటలు, పాటలు, చిత్రానువాదం అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించి తన ప్రజ్ఞను చాటుకున్నారు. ఇక మణిరత్నం గారి ఆల్ టైమ్ క్లాసిక్ గీతాంజలికి ఆయన రాసిన సంభాషణలు నేటికి అమరకావ్యంగా నిలిచిపోయాయి. ఓకే లిజనర్స్, మరి విన్నారు కదండి మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: తగిట తదిమి తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడపడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తగిట తగిట తదిమి తంతాన హృదయ లయల జతుల గతుల తిల్లాన.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
4: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒక అనువాద చిత్రాల విషయానికి వస్తే రాజశ్రీ గారి పేరు వినగానే గుర్తొచ్చేవి ఆయన కలం పవర్. తమిళం నుండి ప్రేమ సాగరం, ప్రేమ సామ్రాజ్యం, మౌనరాగం, నాయకుడు, సిస్టర్ నందిని, విచిత్ర సోదరులు, పగలే వెన్నెల, సూర్యోదయం, ఎవరు కట్టిన తాళి, క్రోధం, టైగర్ శివ, పోలీస్ అధికారి, మా ఇంటి కృష్ణుడు, ఓ పాపాలాలి, నా రూటే వేరు, దళపతి, జెంటిల్మెన్ ఆడవాళ్లకు మాత్రమే, ప్రేమికుడు, బొబ్బిలిరాయుడు, మైకేల్ మదన కామరాజు, ఘర్షణ వంటి ఇండస్ట్రీ హిట్లను తెలుగువారికి సొంత చిత్రాలుగా మార్చేశారు. ఒక కన్నడం నుండి అర్జున గర్వభంగం, వింత శోభనం, మలయాళం నుండి వైశాలి, హిందీ నుండి ప్రేమ పావురాలు వంటి చిత్రాలను అద్భుతంగా అనువదించారు. ఈ ప్రయాణంలో చిలిపిపెల్లం చిత్రం ఆయన కెరీర్లో 4

1900 చిత్రంగా నిలిచి ఒక మైలురాయిగా మారింది. రాజశ్రీ గారు రాసిన ప్రతి పాట ఒక తేనె ఊట. ఆయన కలం నుండి జారిన ప్రతి అక్షరం లలితమైన పదబంధాలతో, వినసొంపైన భావాలతో తెలుగువారి గుండెలోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. బుల్లమ్మ బుల్లోడు చిత్రంలో కురిసింది వాన నా గుండెలోన అంటూ తొలకరి చిలుకల అనుభూతిని అందించిన గౌరవం అనువాద చిత్రంలో యమునా తీర రాధా అంటూ ప్రేమ మురళీరవాన్ని వినిపించిన అది రాజశ్రీ గారికి చెల్లింది. సింహాచల క్షేత్ర మహిమలో సింహాచలము మహాపుణ్యక్షేత్రము అంటూ భక్తి పార్వశ్యంలో ముంచెత్తిన మట్టిలో మాణిక్యం చిత్రంలో మళ్ళీ మళ్ళీ పాడాలి గీతం ప్రతి సంగీత ప్రేమికుడి పెదవులపై నేటికీ రీసౌండ్ ఇస్తూనే ఉంటుంది. అలాగే కన్నవారి కలలు చిత్రంలో మధు అలకబోసే తులాభారంలో రాధకు నీవేరా ప్రాణం, నీ నీడగా నన్ను కదలాడని అంటూ ఆత్మీయ బంధాలను ఆవిష్కరించారు. స్వప్నలో ఇదే నా మొదటి ప్రేమలేక, మా దైవం చిత్రంలో మానవత్వాన్ని చాటే ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అలాగే తలంబ్రాలు చిత్రంలో ఇది పాట కానే కాదు అంటూ ఆయన రాసిన గీతాలు రాజశ్రీ గారి సాహితీపటుత్వానికి సరళమైన శైలికి మకుటాయమనంగా నిలిచాయి. ప్రతిభావాన్ని లలితమైన పదాలతో అమరమైన గీతాలతో మలిచి తెలుగువారి హృదయాలను దోచుకున్న మహోన్నత కవి రాజశ్రీ గారు. కేవలం సంభాషణలే కాకుండా మధురమైన పాటలతో మనసులను దోచుకున్న రాజశ్రీ గారి కలం ప్రతిభ, సాహితీ వైభవం తెలుగు చలనచిత్ర జగత్తు ఉన్నంత వరకు చిరస్మరణీయం. వేలాది పాటలు వందలాది చిత్రాలకు పదునైన సంభాషణలు అందించి తెలుగు చలనచిత్ర రంగాన్ని ఏలిన సాహితీ దిగ్గజం రాజశ్రీ గారు రచయితగా పనిచేసిన చివరి అద్భుతమైన చిత్రం ప్రేమికుడు. శంకర్ దర్శకత్వంలో ప్రభుదేవ నగ్మ కథానాయకులుగా వచ్చిన ఈ సంచలన చిత్రానికి రాజశ్రీ గారు అందించిన మాటలు పాటలు టోటల్ ఆంధ్ర బాక్సాఫీస్ని ఊపేశాయి. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఓ చెలియా నా ప్రియ సఖియా, ముక్కాల ముక్కాబులాల వంటి పాటలకు రాజశ్రీ గారు రాసిన లలితమైన పదబంధాలు తెలుగునాటి ప్రతి ఒక్కరి నోట మైలురాయిగా మోగాయి. ఆ పాటల ఊపు, ఆ సంభాషణల పదును చూస్తే ఇది ఒక రచయిత చివరి చిత్రం అంటే ఎవరూ నమ్మలేరు. ఓకే లిజనర్స్, మీరు విన్నారు కదండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9867425588.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు సిల్వర్ స్క్రీన్. ఒక రచయిత సాధించిన నభూతో నభవిష్యత్ విజయానికి, ఆయన కలం అందించిన అక్షర నైవేద్యానికి నిజమైన నిదర్శనం ఆయనను వరించిన ప్రతిష్టాత్మక పురస్కారాలే. తెలుగు చలనచిత్ర రంగానికి రాజశ్రీ గారు అందించిన సాటిలేని సాహితీ సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అత్యున్నత పురస్కారం లభించాయి. ఆయన కథా సంభాషణను అందించిన మట్టిలో మాణిక్యం చిత్రానికి, అలాగే ఆయన కథా రచన చేసిన బంగారు గాజులు చిత్రానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన బంగారు నంది బహుమతులు లభించాయి. కేవలం ప్రభుత్వ పురస్కారాలే కాకుండా 1000కు పైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించి, ముఖ్యంగా ఇతర భాష చిత్రాలను తెలుగువారికి స్వదేశీ చిత్రాలుగా మార్చేసి అనువాద రంగానికి ఆయన తెచ్చిన గుర్తింపుకు గాను సినీ విమర్శకుల నుండి, అనేక సాంస్కృతిక సంస్థల నుండి ఎన్నో జీవితకాల సఫలతా పురస్కారాలను, గౌరవ సత్కారాలను అందుకుని డబ్బింగ్ చిత్రాల బ్రహ్మగా నిలిచిపోయారు. అయితే ఆయన సాధించిన అత్యంత గొప్ప పురస్కారం ఏంటంటే, దశాబ్దాలు గడిచిన నేటికి కోట్ల మంది తెలుగు సినీ ప్రేమికుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకోవడమే. కాలం నిరంతరం ముందుకు సాగిపోతున్నా కొందరి అక్షరాలు మాత్రం తెలుగువారి గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి అమర రచయిత మనందరి ప్రియతమ సినీ కవి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు నిద్రలోనే అనంత లోకాలకు తరలి వెళ్ళి మనల్ని విడిచిపోయిన రోజు 14 ఆగస్టు. మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట అంటూ మన పెదవులపై అమృత గీతాలను నింపిన, ఓ చెల్లియా నా ప్రియసఖియా అంటూ ప్రేమ కావ్యాన్ని పండించిన, గీతాంజలి నుండి దళపతి వరకు మాటలతో గుండెలోతులను స్పృశించిన, అది ఒక్క రాజశ్రీ గారికే సాధ్యమవుతుంది. శరీరంగా ఆయన మన మధ్య లేకపోయినా రేడియోలో మోగే ప్రతి మధుర గీతంలో, వెండితెరపై పలికే ప్రతి భావోద్వేగ సంభాషణలో రాజశ్రీ గారి కలం సదా జీవించే ఉంటుంది. ఈ వర్ధంతి సందర్భంగా ఆ సాహితీ దిగ్గజం రాజశ్రీ గారి దివ్య స్మృతికి, వారి అక్షర కుసుమాలకు మన సిల్వర్ స్క్రీన్ తరపున, తెలుగు శ్రోతల తరపున హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాం. ఓకే లిజనర్స్, మీరు విన్నర్ కదండి. మళ్ళీ రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే అక్షయ.

0: బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

FM 90.4 శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. మన మనసుకి ప్రశాంతత కలిగించేది సంగీతం. ఆ సంగీత సమన్వయంతో కూడినవి సినిమా పాటలు. ఈ సినిమా పాటలు వినేందుకు మీకు మంచి వేదిక మన రేడియో విష్ణు 90.4. అలనాటి పాటలతో సాగిపోయే మంచి కార్యక్రమం ఆణిముత్యాలు. రేడియో విష్ణు 90.4 లో సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం ఒక గంట పాటు మీకు నచ్చిన, మీరు మెచ్చిన అలనాటి పాటలు ప్రసారం చేస్తూ ఉన్నాం. విని ఆనందించండి. రేడియో విష్ణు ప్రసారాలు సెల్ ఫోన్ లో యాప్ ద్వారా కూడా వినండి, విని ఆనందించండి. ఆణిముత్యాల కార్యక్రమంలో ముందుగా తోబుట్టుల సంబంధంతో యాక్షన్ డ్రామా చిత్రంగా 1975 విడుదలైన చిత్రం అన్నదమ్ముల అనుబంధం. ఎస్డి లాల్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆనాటి హృదయాల ఆనంద గీతం పాటి వింటారు. గీత రచన శ్రీ నారాయణ రెడ్డి, సంగీతం చక్రవర్తి. ఎన్టీ రామారావు, మురళీమోహన్, బాలకృష్ణ, లతా, కాంచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రంలోని పాట వినండి.

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన ఆనాటి హృదయాల ఆనంద గీతం పాఠం విన్నారు కదా. ఇప్పుడు అభిమానవతి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నీపైన నాకెంతో అనురాగం ఉందని పాట వింటారు. గీత రచన దాశరథి, సంగీతం చక్రవర్తి. కృష్ణ వాణిశ్రీ జంటగా నటించగా 1975లో ఈ చిత్రం విడుదలైంది. మరి పాట విందామా?

మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకొని మమత పంచుకొని మరలి వెళ్ళిపోతున్నావు. వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకొని మమత పంచుకొని మరలి వెళ్ళి

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
2: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
3: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
3: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
2: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
4: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494

0: 5858.
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. తర్వాత పాట డి యోగానంద్ దర్శకత్వంలో ఎన్టీ రామారావు, వాణిశ్రీ జంటగా 1975లో నిర్మితమైన చిత్రం కథానాయకుని కథ. ఈ చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన చెప్పనా ఒక చిన్న మాట పాట వింటారు. పాట రచన కొసరాజు, సంగీతం కెవి మహాదేవన్.

0: సబ్బు పట్టినప్పుడు ఆన కురవకుంటుందా, మమత రేగినప్పుడు అది ఊరకుంటుందా?
1: అదా సరే.
0: ఇలా ఉండగా
1: ఉండగా
0: ఒకనాడు ఆ అమ్మాయి చల్లగా ఆ అబ్బాయి దగ్గరకు వచ్చింది. వచ్చి
1: ఇక నే చెప్పనా?

ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన ఓ చెలి ఓహో చెలి పాట విన్నారు కదా. తర్వాత పాట కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో 1975లో విడుదలైన చిత్రం చీకటి వెలుగులు. కృష్ణ వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన చీకటి వెలుగుల కౌగిటిలో పాట వింటారు. రచన దేవుల్పల్లి, సంగీతం చక్రవర్తి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு MD DM గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, JP రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CBRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్, యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ G ఫణీంద్ర గిరినాథ్, MD పీడియాట్రిక్స్,
2: డాక్టర్ S పూర్ణచంద్, MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
3: డాక్టర్ P ప్రవీణ్, MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్, MBBS DNB, MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ N మాధురి, MBBS MS, MCH సర్జికల్ ఆంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.
4: SP బాలసుబ్రహ్మణ్యం, P సుశీల గానం చేసిన చీకటి వెలుగుల కౌగిట్టిలో పాట విన్నారు కదా. తర్వాత పాట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రంగనాథ్, శారద, రాజబాబు, గుమ్మడి తదితరులు నటించిన చిత్రం జమీందారు గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి రామకృష్ణ గానం చేసిన లోకపు చెదరం.

0: ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆణిముత్యాల కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: బాబు, నిన్న నా మేనల్లుడింటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు

0: రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు, అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంతొచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనలోడ్ అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేననుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐ

0: Vishnu FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆర్జే భవ్య. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మన కార్యక్రమంలో చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ఆరోగ్య తాండవమట, మరి అదేంటో తెలుసుకుందాం. హుషారైన పాటొస్తే డాన్స్ పరిచయం లేని వారు కూడా శరీరాన్ని కదిలిస్తుంటారు. దాన్ని ఆరోగ్యం కోసం వినియోగిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచించారు ఆర్ఎం అంజన. తాండవ్ పేరుతో బాలికలు మహిళలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రముఖ డయాబెటాలజిస్ట్, మద్రాస్ డయాబెటీస్ రీసెర్చ్ ఫౌండేషన్ అధ్యక్షురాలి విడ డాన్స్ వైపు ఎందుకు వెళ్తారో మనతో పంచుకున్నారు. దేశంలో 3% మందే వ్యాయామాలు చేస్తున్నారంటోంది ఐసీఎంఆర్ పరిశోధన. అది చదవగానే మిగిలిన వారి పరిస్థితి ఏంటి? వారి ఆరోగ్యాలు ఏం కావాలి? వీళ్ళలో మార్పు తెచ్చేదెలా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో నాలో మెదిలాయి. మార్పు తేవడం ఎలా అన్న ఈ తపన నుంచి వచ్చిందే తాండవ్ ప్రాజెక్ట్. అమ్మాయిలు మహిళలు అనారోగ్యాల బారిన పడొద్దని దీన్ని డిజైన్ చేశాం. ఇది 10 నిమిషాల కాన్సెప్ట్ మాత్రమే. వారంలో 3 రోజులు 10 నిమిషాల చొప్పున డాన్స్ చేస్తాం. ఇందులో ఆంగ్లం, హిందీ, తెలుగు, పంజాబీ, తమిళం ఇలా అనేక భాషల్లో పాపులర్ అయిన 4 పాటలకి నృత్యం చేయిస్తాం. తొలి 2 నిమిషాలు హై ఇంటెన్సిటీది వేస్తాం. తరువాత కాస్త నెమ్మదైంది. ఇలా ఒక్కో పాట ఒక్కోలా ఉంటుంది. ప్రతి 2 నిమిషాలకు 30 సెకండ్ల విరామం ఉంటుంది. వారంలో కేటాయించేది అరగంటే కానీ 6 గంటలు వ్యాయామం చేసిన సామర్థ్యం పొందుతారు. ఇందుకోసం ప్రత్యేకంగా కొరియోగ్రాఫర్ని కూడా నియమించుకుందాము. నెలలో 1/2 గంట అదనపు కార్యక్రమం కూడా ఉంటుంది. దీంతో ఎన్నో సానుకూల మార్పులను గమనించాము. పైగా చాలా మంది జంక్ ఫుడ్ కి కూడా దూరం అయ్యారు. ఇదంతా ఉచితమే. మరి ఈ ఆలోచన వెనక ఏముందో తెలుసుకుందాం. 10 ఏళ్ల క్రితం నృత్యం ద్వారా ఫిట్నెస్ పెంచుకోవచ్చనే ఒక వీడియో చూశాను. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి డాన్స్ తో సాంత్వన కలిగిద్దామని రీసెర్చ్ చేశాను. అదే తాండవ్ ఆలోచన తెచ్చింది. ముందు ఆడ మగవారిని కలిపి ట్రయల్స్ చేశా. కానీ చాలా మంది మహిళలు వ్యాయామాలు చేయడానికి మా సంస్కృతి సాంప్రదాయాలు ఒప్పుకోవు, ఇంట్లో వారు అంగీకరించరు అని చెప్పారు. మగవాళ్ళ ముందు డాన్స్ చేయలేమని అన్నారు. వారి పరిస్థితి అర్థమయ్యాక కేవలం మహిళలు ఆడపిల్లలకు కోసమే ఈ ప్రాజెక్ట్ తీసుకురావాలనుకున్నాను. నేను నా సహ పరిశోధకురాలు డాక్టర్ రంజని హరీష్ కలిసి తాండవ్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశాము. పాల్గొనే వారికి ఉత్సాహం, ఆసక్తి రావాలని హై ఇంటెన్సిటీ ఇంటర్వల్ ట్రైనింగ్ విధానాన్ని జోడించాము. రంజని NDRF డిజిటల్ అండ్ ప్రివెంట్ రీసెర్చ్ హెడ్. ముందు మా ఇద్దరిపైనే ప్రయోగం చేసుకున్నాం. తర్వాత బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఆసుపత్రిలో శాస్త్రీయంగా పరిశోధన చేశాం. సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శారీరక మానసిక ఆరోగ్యాలు మెరుగవ్వడం, బరువు తగ్గడం వంటివి బాగా గమనించాము. ఆపై చెన్నైలోని కొన్ని బాలికల పాఠశాలలోని విద్యార్థులపైన పరిశోధన చేశాము. ఇక్కడ మెరుగైన ఫలితాలు వచ్చాక 2018 నుంచి తాండవ్ అందుబాటులోకి తెచ్చాము. మరి దీనికి మా నాన్న మెచ్చుకున్నారు అంటోంది అంజన. తాండవ్.

10,000 మందికి పైగా మహిళలు బాలికలు చేరింది. భారత్తో పాటు యూకే ఆస్ట్రేలియా దేశాల వారి శిక్షణ ఇచ్చాం. చెన్నైలో ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నాం. విద్యార్థులు గృహిణులు ఉద్యోగినిలే కాదు, ఇతర రాష్ట్రాల వారు కూడా ఆసక్తి చూపడం మొదలుపెట్టారు. మధుమేహము అదుపులో ఉండటం గమనించాము. దీనిపై ఇంకా పరిశోధనలు చేస్తున్నాం. నా లక్ష్యం ఇంతటితో ఆగదు, సమాజం కోసం పాటుపడాలని అమ్మా నాన్నలు ఎప్పుడు చెప్పేవారు. వాళ్ళిద్దరూ వైద్యులే. నాన్న మోహన్ ప్రముఖ డయాబెటీస్ స్పెషలిస్ట్. ఆయనకి తాండవ్ ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు చాలా ప్రోత్సహించారు. నిజానికి ఆయన స్ఫూర్తితోనే నేను డయాబెటాలజిస్ట్ అయ్యాను. నా వంతుగా దేశ ప్రజలకు సాయపడాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఆ సేవలకు సేనా మెడల్. సముద్ర ఘట్టానికి 19,400 అడుగుల ఎత్తులో సరిహద్దు రేఖ పొడవున కల్నల్ పొనుంగ్ డోమింగ్ రహదారి నిర్మాణాన్ని చేపట్టారట. రోడ్ టాస్క్ ఫోర్స్ కమాండర్గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారినిగా నిలిచారు. దేశ రక్షణలో సేవలందించి సేనా మెడల్ కూడా అందుకున్నారట. సవాళ్ళెన్నెదురైనా సరే సంకల్పంతో లక్ష్యాన్ని ఛేదించొచ్చు అనే కల్నల్ పొనుంగ్ది అరుణాచల్ ప్రదేశ్లోని పాసిఘాట్. సివిల్ ఇంజనీరింగ్ చదివారు ఈవిడ. సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షల్లో ర్యాంకు సాధించి చెన్నై ఓటీఏలో శిక్షణతో ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్గా జాయిన్ అయ్యారు. లద్దాఖ్లోని డేమ్చోక్ సెక్టర్లో ఎత్తైన రహదారి నిర్మాణంలో యూనిట్కు నాయకత్వంగా వహించారు. భారత్ చైనా మధ్య నియంత్రణ రేఖను సమీప ప్రాంతమది. -20 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిత్యం మంచు పేరుకుపోతుందట. బార్డర్ రోడ్ టాస్క్ ఫోర్స్ కమాండర్గా అటువంటి చోట రహదారి నిర్మించానని చెప్పే పోనుంగ్ 2019లో లెఫ్టినెంట్ కల్నల్ అయ్యారు. అత్యంత ఎత్తైన ప్రాంతంలో సరిహద్దు రహదారులు అవుట్ పోస్టును కమాండ్గా చేసిన తొలి భారతీయ మహిళ అధికారినిగా నిలిచారట. మరి రాష్ట్రపతి చేతుల మీద కూడా ఈవిడ సేనా మెడల్ అందుకున్నారట. మరి ఇప్పటిదాకైతే కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: భోజన కుతూహలం అనే గ్రంథంలో పనసకాయ, పనస పండుల గురించి, వాటి ఆహార ఔషధ ధర్మాల గురించి అనేక విశేషాలు ఉన్నాయట. ఈ గ్రంథం ప్రకారం పక్వం కాని పనసకాయ వగరు తీపి రుచులు కలిగి ఉంటుంది, చాలా కష్టంగా అరుగుతుందట, బాగా వేడి చేస్తుంది, స్థూలకాయాన్ని పెంచుతుంది, దప్పికని కూడా బాగా కలిగిస్తుంది, వాతాన్ని అదుపు చేస్తుంది. అందుకనే పనస పొట్టు కూరని వండిన తర్వాత తేలిగ్గా అరగటం కోసం చివరిలో కొద్దిగా ఆనపిండి కలుపుతుంటారు. ఇక బాగా మగ్గిన పనసపండు శీతల స్వభావం కలిగి ఉంటుందట, శరీర ధాతువులను పెంచుతోందట, శారీరక మానసిక ఉత్తేజాన్ని కూడా ఇస్తుందట, నడుము, మణికట్టు, నరాలకు బలం చేకూరుస్తుంది. వాత వ్యాధులు ఉన్నవారికి పనస తొనులు మేలు చేస్తాయి. అయితే జీర్ణశక్తి సమస్యలు ఉన్నవారు పనసపండును చాలా దూరంగా ఉంచటమే మేలని భోజన కుతూహలం గ్రంథంలో పేర్కొన్నారు. పేవుల్లో వాపు, అసిడిటీ ఉన్నవారు పనస పండును తీసుకోవటమే మంచిది. పనస గింజలు, తొనలు ఎక్కువగా తినకూడదు. పనస తొనలు తిన్న తర్వాత పాలు, పాల పదార్థాలు తీసుకోవద్దని భోజన కుతూహలం చెబుతుందట. ఇదే విధంగా చేపలు, మద్యం, అతి చల్లని పానీయాలు కూడా తీసుకోకూడదని చెప్తుంది. పొట్టెంకలు, పనసాకుల దొన్నెలో ఇడ్లీ పిండి వేసి ఉడికించిన వాటిని కోనసీమలో పనస పొట్టెంకలు అని అంటారట. పనస, అరటి, పసుపు ఆకులు, తమలపాకులు, మర్రి ఆకులు ఇలాంటి వాటితో ఇడ్లీలు, ఉండ్రాళ్ళు, ఆవిరి మీద ఉడికించిన బూరలు ఇలాంటివి చేసుకునే అలవాటు తెలుగువారిలో వివిధ ప్రాంతాల్లో ఉంది. ఆకులతో కలిపి ఆవిరి మీద ఉడికించినందువలన ఆ ఆకుల్లోని ఔషధ గుణాలు అందటమే కాకుండా అదనపు రుచి, పరిమళాలు కూడా అందుతాయట. పనస తాండ్ర, మిగల ముగ్గిన పనస పండును గుజ్జుని పలచుగా ఒక తెల్లని వస్త్రం మీద పరిచి ఎండలో వరుసగా కొన్ని రోజులు ఆరబెట్టితే దానిని పనసతాండ్ర అంటారు. దీనికి తేలికగా అరిగే స్వభావం కలిగి ఉంటుందట, అందుకే దీనికి పనసవర్ధని పేరు కూడా ఉంది. ఈ తాండ్ర పనస పండులాగా వేడి చేయదు, రక్తస్రావాన్ని అరికడుతుంది. శరీర ధాతువులు క్షీణించే వరకు ఎదిగే పిల్లలకు ఇది పోషకంగా ఉపకరిస్తుంది. మన దగ్గర పన

దాండకు తక్కువగా చేస్తుంటారు. పండగల వేళ ఎక్కడ చూడు ఆఫర్ల జాతరే. దుకాణాలే కాదు, ఆన్లైన్ వేదికల్లో కూడా చాలా తగ్గింపు ధరలతో ఆకర్షించేస్తుంటాయి. మరి దీపావళికి కాస్తైనా బంగారం కొనాలనుకునే కుటుంబాలకు కొదవే ఉండదు. దీంతో ఆ ఆఫర్లు సరే సరే తగ్గింపు ధర అని బోల్తా పడట్లేదు కదా. బంగారమైనా వస్తువులైనా అంతెందుకు, గుండు పెన్నుకి ఆన్లైన్ వేదికలపైనే ఆధారపడుతున్న రోజులివి. ఫలానా సంస్థ ప్రారంభించి 100వ ఏడాది సందర్భంగా ప్రముఖ నగల సంస్థ పండగ ఆఫర్ లక్కీ విన్నర్ చెప్పుకుంటూ వెళ్లాలి. కానీ వాట్సాప్లు, ఈమెయిల్లు, వచ్చే లింకులకు కొదవే ఉండదు. అయిన వాళ్ళు పంపారను, ప్రముఖ సంస్థ నుంచి వచ్చింది కదా అనే లింకు తెరిచామో, మోసపోయే ఆస్కారం కూడా చాలా ఎక్కువగా ఉంది. నిజమేనేమో, అన్ని నమ్మేంతలా వాటిని తీర్చిదిద్దుతున్నారు. కాబట్టి తెరిచే ముందు వచ్చిన లింకులో HTTPS ఉందో లేదో చూసుకోండి. మరి ఆకర్షణలు సరే, సోషల్ మీడియా తెరిస్తే చాలు కళ్ళు చెదిరే ఆకర్షణలు. దుస్తులు, బంగారం, వెండి, ప్రతి దాని అమ్మకాలకు ఇది నెలవైంది. నగ బాగుందని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చేద్దామనుకునేరు. హాల్మార్క్, సర్టిఫికేషన్ వంటివి చాలా చూసుకోవాలి. ఆ మాకు తెలుసు, అందుకే పేరున్న సంస్థలోనే తీసుకున్నామంటారా? ఇంతకీ ఆ వెబ్సైట్ అసలేనా? కొత్తవైతే అనుమానిస్తున్నారని పేరున్న సంస్థల పేర్లతోనే నకిలీ సోషల్ మీడియాలు, ఖాతాలు, వెబ్సైట్లు ఏర్పాటు చేస్తున్నారా అని చాలా తెలుసుకోవాలి. వీలుంటే నేరుగా వెళ్లి దుకాణంలోనే కొనుక్కోండి, లేదా అసలు అది నిజమైన వెబ్సైటేనా అని రూఢి చేసుకోండి. ముఖ్యంగా ఆన్లైన్లో కొత్త సంస్థల జోలికి అస్సలు వెళ్ళకండి. వైఫై ఏది? ఉచితంగా నెట్ వస్తుంది కదా అని దాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లో కొనుగోలు చేయడం, డబ్బులు పంపడం లాంటివి అస్సలు చేయకూడదు. హ్యాకర్లు ఇలాంటి చోట కాపు కాసుకుని మరీ ఉంటారు. ఒకసారి చిక్కారో ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం. తప్పనిసరి అయితే వీటి నుంచి రక్షణ కల్పించే పేమెంట్ యాప్ల్లోనే పంపాలి. పండగ అంటేనే సంబరం, కొనే ప్రతిదీ సంబరాన్ని రెట్టింపు చేయాలి, కానీ బాధకు గురి చేయకూడదు. కాబట్టి కొనే ముందు కాస్త ఆచితూచి అడుగులు వేయండి. మరి ఇప్పటిదాకైతే కొన్ని విషయాలు తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్.

0: సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. మరి ఇప్పుడు మన కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన భాగానికి వెళ్దాం. ఈరోజు మనం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు బాగా ఇష్టపడే ఆవకాయ గురించి తెలుసుకుందాం. వేడివేడి అన్నంలో ఎర్ర ఎర్రని ఆవకాయ పచ్చడి కలిపి తింటే వారే వా ఎంత మజా అనిపిస్తుంది కదా. అమృతం గురించి ఊరిస్తారు కానీ అది మాత్రం ఇంతకంటే కమ్మగా ఉంటుందా చెప్పండి. ఈ మహత్తరమైన మామిడికాయ పచ్చడి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా చేస్తారట. మరి కొన్ని తెలుసుకుందాం. మరి రాజస్థాన్లో దీన్ని ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 3 కిలోలు, ఆవాలు, మెంతులు, కారం, సోంపు, పసుపు 60 గ్రాముల చొప్పున, నల్ల జీలకర్ర 15 గ్రాములు, ఉప్పు 300 గ్రాములు, ఆవు నూనె 9 కప్పులు. మరి ఇప్పుడు దీన్ని తయారు చేసే విధానం ఎలానో తెలుసుకుందాం. కడిగి తొడిచిన మామిడికాయలను ముక్కలుగా కోసుకోవాలి. వాటిని శుభ్రమైన వస్త్రం మీద 4 గంటలు ఆరబెట్టాలి. ఆవాలు, మెంతులు, సోంపు, నల్ల జీరకర్రలను కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి. నూనెను పొగ వచ్చేదాకా కాగబెట్టి చల్లారనివ్వాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నూనె తప్ప అన్ని వేసి బాగా కలిపి తడిలేని జాడిలోకి తీయాలి. వాటిపైన నూనె పోసి మూత బిగించాలి. వస్త్రం బాగా చుట్టాలి. ఈ జాడిని 4 రోజులు బాగా ఎండ తగిలే చోట ఉంచాలి. అంతే, ఏడాది నిలవుండే రాజస్థాన్ వారి మామిడికాయ పచ్చడి రెడీ అయిపోతుంది. దీన్నే అక్కడ

కెరీ ఆచార్ అని అంటారు. మరి తమిళనాడులో ఆవకాయని ఎలా చేసుకుంటారో తెలుసుకుందాం. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, రాళ్ళుప్పు అరకప్పు, ఆవాలు 50 గ్రాములు, మెంతులు 3 చెంచాలు, కారం ఉప్పు, మామిడికాయ ముక్కలు 1.5 కిలో, పసుపు చెంచా, ఇంగువ 1.5 చెంచా. మరి తాలింపు దినుసులు వచ్చేసి నువ్వుల నూనె 1.5 కప్పులు, ఆవాలు 4

0: కారాన్ని ముక్కల్లో కలపాలి. నూనె వేడి చేసి ఆవాళ్ళు మెంతులు ఇంగువలతో తాలింపు వేయాలి. చివర్లో పసుపు వేసి సెగ తీసేయాలి. చల్లరాక పచ్చడి ముక్కల్లో కలపాలి. ఇది తమిళనాడు వారి ఆవకాయ పచ్చడి. మరి కాశ్మీర్లో ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం. మరి ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, మామిడికాయలు 600 గ్రాములు, పంచదార 2 కప్పులు, ఎండుమిరపకాయలు 7, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 4 టేబుల్ స్పూన్లు. మరి ఇప్పుడు తయారు చేసే విధానం తెలుసుకుందాం. చెక్కు తీసిన మామిడికాయలను టెంకులు తీసేసి చీలకలుగా కోయాలి. వాటిని కడిగి కొంతసేపు నీళ్ళల్లో ఉంచి వడకట్టేయాలి. ఎండుమిరపకాయల్లో విత్తనాలు తీసేసి కత్తెరతో గుండ్రంగా వచ్చేలా సన్నగా ముక్కలు కోయాలి. పంచదారలో 1 కప్పు నీళ్లు జోడించి కలియతిప్పుతూ మరిగించాలి. పాకం కాస్త చిక్కబడ్డాక అల్లం మామిడికాయ ముక్కలు జోడించి కలుపుతుండాలి. 5 నిమిషాల తర్వాత ఎండుమిర్చి రింగ్స్ వెనిగర్ జత చేయాలి. ఇక గరిటె వాడకుండా పాత్రను మాత్రం కదిలిస్తుండాలి. ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత సెగ తీసేయాలి. చల్లారాక తడిలేని సీసాలో భద్రం చేసుకుంటే సంవత్సరం పాటు నిలవుంటుందట. లిజనర్స్, మరి ఈ రోజైతే చాలా మంచి మంచి విషయాలు తెలుసుకున్నారు కదా. మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాగే మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, స్టే ట్యూన్ టు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వినండి, మరి వింటూనే ఉండండి. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే భవ్య.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామా ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 విత్ మీ ఆర్జే కీర్తి. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి నిన్న ప్రసారమైన ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో గుండె జబ్బుల గురించి తెలుసుకున్నాం కదా, ఇక ఈ రోజు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆ గుండె జబ్బులకు కారణాలేంటో తెలుసుకుందాం. చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారిలో ప్రధానంగా పొగ తాగటం అలాగే గుట్కా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవి పూర్తిగా నివారించుకోవాలంటే చాలా ముప్పులున్నాయండి. అంతేకాదు, ఒకప్పుడు మనం ఆందోళన, ఆగ్రహం వంటివి ఎక్కువగా ఉండే టైప్ ఏ తరహా స్వభావాలకు గుండె జబ్బుల ముప్పు ఎక్కువని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు సగటు గుండె జబ్బు బాధితులను చూస్తుంటే కొత్త రకం వ్యక్తిత్వం కనబడుతోంది. వీళ్ళు చాలా వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, రకరకాల షిఫ్ట్లలో పనిచేస్తుంటారు, పొగ తాగుతుంటారు, తరచూ ప్రయాణాలు, విదేశాలు కూడా వెళ్తుంటారు, వ్యాయామమేమో ఉండదు, కేఫెటేరియాలో దొరికే ఏదో ఒకటి తినేసి పూట గడిపేస్తుంటారు, ఎప్పుడూ టార్గెట్లతో పరుగులు పెడుతూ ఉంటారు, మళ్లీ అంతా పెద్ద పెద్ద కంపెనీల్లోనే పనిచేస్తుంటారు. ఇప్పుడు గుండె జబ్బులు ఆ మాటకొస్తే అసలు జబ్బుల ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఉన్నది వీళ్ళకే. ఇప్పుడు చిన్న వయసులో గుండె జబ్బుతో వస్తున్న సర్వసాధారణ వ్యక్తి ఎవరంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్. రాత్రి షిఫ్ట్ అనేది ఒక పెద్ద ముప్పు. వీళ్లకు జీవితంలో ఉన్నత స్థానాలు, ఆర్థిక విజయాలు చాలా త్వరగా చేకూరుతున్న మాట నిజమే. దాంతోపాటే చాలా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయండి. విజయాలనే కాదు, సాఫ్ట్వేర్ పరిశ్రమ ఈ అంశాన్ని కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది. మనం వ్యాయామం విషయంలో కూడా చాలా తప్పులు చేస్తున్నాం. చాలా మంది పొద్దున్నే లేవలేదనో కుదరటం లేదనో సాకులు వెతుక్కుంటూ మొత్తం వ్యాయామమే మానేస్తుంటారు. నిజానికి వ్యాయామం అనేది పొద్దున్నే అక్కర్లేదు. రోజులో, పగలు, రాత్రి ఎప్పుడైనా చేయొచ్చు. ఇది అన్ని వయసుల వారికి, స్త్రీ పురుషులందరికీ అవసరం. వారానికి 3 సార్లైనా 30 నిమిషాల పాటు కఠినంగా చేయగలిగితే మంచిది. ఒక దశ తర్వాత అతిగా చేయటం కూడా మంచిది కాదు. ఇలా చేయలేకపోతున్నారనుకోండి, రోజుకి 10 నుండి 15 నిమిషాలు ఎప్పుడు ఖాళీ దొరికినా చేయొచ్చు. ఇంట్లో, ఆఫీసులో, దారిలో ఎక్కడైనా చేయొచ్చు. ముఖ్య విషయం ఏమిటంటే వ్యాయామం అనేది ఎంతో కొంత మన రోజువారీ పనుల్లో భాగమైపోయేలా చూసుకోవడం చాలా మంచిది. ఉదాహరణకు మనది కూర్చుని చేసే ఉద్యోగం అనుకోండి, ఎప్పుడూ కూర్చునే ఉండొద్దు. పక్క వాళ్ళతో ఏదైనా పని ఉంది, ఇంటర్కామ్ తీయొద్దు, లేచి అక్కడ వరకు వెళ్ళిరండి. అప్పుడప్పుడు 4 అడుగులు వేస్తుండండి, మెట్లు ఎక్కి వెళ్ళండి, లిఫ్ట్ వాడద్దు. ఇలా రోజులో చాలా భాగం నడుస్తూ ఉంటే మనం ఒక మోస్తరుగా వ్యాయామం చేసినట్టే అండి. సాధారణ ఆరోగ్యవంతుడు రోజు మొత్తం మీద సుమారు 10,000 అడుగులు వేస్తారు. వెయ్యాలన్నది లెక్క. ఇందుకోసం ఇప్పుడు ఫోటోమీటర్ వంటి పరికరాలు కూడా ఉన్నాయి. దాన్ని జేబులో పెట్టుకుని నడుస్తుంటే మనం ఎన్ని అడుగులు వేశామో అది చెబుతుంది. ఇదొక రకంగా మనకు కొంత ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తాయి. రోజంతా కూర్చీలో కదలకుండా కూర్చునే వారికంటే కూడా ఎప్పుడూ కాస్త అటూ ఇటూ నడిచేవారు ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు కొన్ని అధ్యాయాల్లో తేలింది. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
1: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
0: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
1: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
0: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
1: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
0: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
1: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
0: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
1: సెయింట్ మేరీస్ హాస్పిటల్, పిపీ రోడ్, భీమవరం.
0: ఫోన్ 0818-16-23-7796-23-7295.
2: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. యోగా చేయడం కూడా చాలా మంచిదండి. యోగా చేయడం వల్ల ఉపయోగాలేంటో తెలుసుకుందాం. యోగా మంచిది, కానీ యోగా అనగానే కొందరు ఏవేవో క్లిష్టమైన భంగిమలు వంటివన్నీ చూస్తుంటారు. అవి చూసి చాలామంది మాకంత టైము లేదు, ఓపిక లేదు, మంచి గురువు లేరు, ఇలా సాకులు చెబుతుంటారు. కానీ యోగా చేయటానికి అవన్నీ అక్కర్లేదండి. అంత క్లిష్టమైన భంగిమలు అక్కర్లేదు, తేలికగా నేర్చుకుని చేయవచ్చు. యోగా అంటే ఏదేదో కొన్ని ఆసనాలే అన్న భావన సరికాదు, అది వ్యాయామమే. వ్యాయామాల్లో ఐసోమెట్రిక్, ఐసోటోనిక్ అని 2 రకాలున్నాయి. యోగా ఐసోమెట్రిక్ వ్యాయామం కిందికి వస్తుంది. యోగా చేయడం ద్వారా మనం చాలా క్యాలరీలను ఖర్చు చేస్తాం. ఒక భంగిమను నిలబెట్టడానికి కూడా ఎక్కువ శక్తినే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది దాదాపుగా నడక, పరుగు వంటి వ్యాయామాలకేం తీసిపోదు. ముఖ్యంగా ఇది కేవలం శారీరక వ్యాయామమే కాదు, మానసిక అంశాన్ని పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి దాదాపు 5,000 ఏళ్లుగా కొనసాగుతుంది. ఇది కేవలం కండలు పెంచడం, ఒళ్ళు కరిగించడం, సిక్స్ ప్యాక్ సాధించడం వంటిది కాదు. యోగా ఒక రకంగా సమగ్రమైన స్వస్థ భావన, ఆరోగ్యకరమైన ఉత్సాహాన్ని ఇస్తుంది. మనం జిమ్కు వెళ్తే కేవలం శరీరానికి సంబంధించిన అంశమే పరిగణంలోకి వస్తుంది, కానీ యోగా అలా కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. తెలిసి చేసినా తెలియక చేసినా మొత్తానికి మనం యోగా ధ్యానం ద్వారా మనకు మనం, అలాగే సమాజానికి

కూడా మంచి చేస్తున్నాం. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యక్తి యోగా చేద్దామన్న సంకల్పం తీసుకున్నాడు అనుకుందాం, దానికి అర్థం అప్పటికే తను కొంత స్వస్థత కోసం సంసిద్ధమవుతున్నాడని. సాధారణంగా ఇలాంటి వారు ఇతరత్రా కూడా మంచి అలవాట్ల వైపు నడుస్తుంటారు. సాధారణంగా వీళ్ళు పొగ తాగరు, ఏది అతిగా చేయరు, ఆవేశం కూడా తగ్గించుకుంటారు. వీరి ప్రవర్తనలోకి క్రమేపీ ఇలాంటి క్రమశిక్షణ వచ్చి చేరుతుంటుంది. అలాగే ధ్యానం కూడా గంటో అరగంటో కూర్చుని చేయాల్సిన పని లేదు. నేర్చుకుంటే 10 నిమిషాలు చేసినా మంచి ఫలితాలుంటాయండి. చాలామంది ధ్యానం అంటే అదేదో మతపరమైన వ్యవహారం అనుకుంటారు, కానీ అది మతపరమైన వ్యవహారం కానే కాదండి. ధ్యానం అంటే మనస్సును నియంత్రించుకోవటం. మనం శరీరాన్ని ఎలా నియంత్రించుకుంటామో, ఆ నైపుణ్యం ఎలా నేర్చుకుంటామో, మనసుకు ధ్యానం కూడా అంతే. ధ్యానం అనేది మనసు కోసం చేసే వ్యాయామం. మన అలవాట్లు ఎలా మారుతాయి? ఉదాహరణకు మనం స్వీట్స్ తినాలో వద్దో చెప్పేది ఎవరు? చెయ్యి నోరు కాదండి, మన మనసే. మనం దాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవడానికి ధ్యానం ఉపయోగపడుతుంది. మనస్సును నియంత్రించాలంటే మనం బరువులు ఎత్తటానికంటే ఎక్కువ సామర్థ్యాన్ని వెచ్చిస్తుంటాం. మనం లగ్నం చేయాలి కాబట్టి ధ్యానంలో భాగంగా ఏదో మంత్రం చెబుతుంటారు, కానీ నిజానికి అక్కడ మంత్రానికి ఏం పెద్ద విలువ ఉండదు. మనం మనస్సును దేని మీదైనా, చివరికి ముక్కు మీద, శ్వాస మీద లగ్నం చేసుకున్నా చాలు. ఏకాగ్రతతో లగ్నం చేయటం ముఖ్యం. పట్టణ ప్రజలకు యోగా అనేది ఎంతో విలువైన ప్రత్యామ్నాయం. దీనికోసం జిమ్ అక్కర్లేదు, ఖాళీ రోడ్లు, పార్కులు ఉండక్కర్లేదు. కావలసిందల్లా గట్టిగా ఇంట్లో 6 అడుగుల చోటు. వర్షం కురిసినా ఇబ్బంది ఉండదు, దుమ్ము ధూళి ట్రాఫిక్ బెడదా ఉండదు. మరీ ముఖ్యంగా కీళ్ల నొప్పులు వంటి సమస్యలున్న పెద్దవారికి, నడవలేని వారికి యోగా మరింత ఉపయోగకరం. యోగా కీళ్లను బాధించదు, సరిగ్గా నేర్చుకుని పద్ధతి ప్రకారం చేయటం ముఖ్యం. చాలామంది యోగా అనేది ఏదో సనాతన వైద్యమని, దీన్ని ఆయుర్వేద వైద్యులే సిఫార్సు చేస్తారని, ఆసుపత్రిలో వైద్యులు వ్యతిరేకిస్తుంటారని నమ్ముతారు. ఇది నిజం కాదు. నిజానికి అందరికంటే దీన్ని గట్టిగా సమర్థించేదే ఆసుపత్రి వారు. కానీ చెయ్యాలని చెబుతుంటే కొన్నిసార్లు రోగులే మా మాట వినటం లేదు. ఓకే లిజనర్స్, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేయండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. ఇప్పుడు మనం ఆరోగ్యం బాగుండాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. మనం చాలా తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడుతుంటాం, కాకపోతే అదేదో రోగులకు, ఇప్పటికే జబ్బులున్న వాళ్లకు అవసరమని భావిస్తుంటాం. ఇది చాలా తప్పు. ఉదాహరణకు గుండె జబ్బు ఉన్న వాళ్లకు ఉప్పు, స్వీట్లు తక్కువ తినండి, నూనెలు తగ్గించండి, పండ్లు కూరలు ఎక్కువ తినండి అని చెప్తారు. దానికి అర్థం కుటుంబంలో అతనొక్కడే ఆహారం తీసుకోవాలని కాదు, మిగతా వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు తినేయొచ్చని కాదు, అతను ఆ కుటుంబమే కాదు, సమాజంలో అందరూ తినాల్సింది అదే. కాబట్టి ఈ మార్పు ఇళ్లలోనే కాదు, కంపెనీ కేఫెటేరియాల్లో, అలాగే ప్రభుత్వ క్యాంటీన్లలో, అన్ని చోట్ల రావాలి. యాపిల్ పండు కొనుక్కునే కంటే ఒక కూల్ డ్రింక్ చౌకగా ఉందంటే దానికి అర్థం ఏమిటి? మన విధానాల్లోనే తప్పు ఉందని. ఆరోగ్యకరమైన ఆహారం తినాలని చెప్పటమే కాదు, అది అందరికీ అందుబాటులో ఉండేలా చూడాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వానికి ఉంది. ఒకప్పుడు మనం నూనె, నెయ్యి, క్రీమ్ వంటివి తగ్గించాలని కేవలం కొవ్వుల గురించి ఎక్కువగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు అవే కాదు, బాగా పాలిష్ చేసిన ధాన్యం, శుద్ధి చేసిన పిండి వంటివి తగ్గించాలని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడంతా టీ, కాఫీలు, స్వీట్లు, పాలిష్ పట్టిన బియ్యమే ఎక్కువగా తింటున్నారు. మన దక్షిణాదిలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. పాలు, పంచదార కలిపిన ఒక కప్పు కాఫీ తాగామంటే అది దాదాపు 30 నిమిషాల నడకకు ఖర్చయ్యే శక్తికి సమానం. తెల్లబియ్యం బదులు ముడి ధాన్యం తేలికగా జీర్ణమయ్యే వాటికంటే పీచు ఎక్కువ.

ఎక్కువగా ఉండే చిరుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే ఉప్పు విషయంలో మన ధరని బాగా మారాలి. మా వద్దకు వచ్చిన రోగులకు పచ్చళ్ళు బాగా తింటారా అని అడిగామంటే చాలు, నవ్వుతూ నిలబడిపోతారు. అవంటే చాలా ఇష్టం అంటారు. నిజానికి మధుమేహం, కొలెస్ట్రాల్ విషయంలో పిండి పదార్థాలు ఎలా సమస్యగా తయారయ్యాయో, హై బీపీ గుండె జబ్బుల విషయంలో ఉప్పు పాత్ర అంత పెద్దది. ఉప్పును నియంత్రిస్తే సమాజంలో గుండె జబ్బును చాలా వరకు నియంత్రించే వీలుంటుంది. ఇప్పటికీ కొన్ని కొన్ని ప్రదేశాల్లో అసలు ఉప్పు తినరు, అక్కడ హై బీపీ అన్నదే లేదు. అలాగే చెరుకు ఎక్కువగా పండించే పసిఫిక్ ద్వీపాల్లో ఊబకాయం, మధుమేహం విపరీతంగా ఉన్నాయి. కాబట్టి పెద్ద శాస్త్ర చర్చలేం అక్కర్లేదు. ఈ ద్వీపాలను చూస్తే ఏది మంచిదో అనేది మనకే అర్థమైపోతుంది. మన చుట్టూ ఉన్న జీవజాలాన్ని చూసినా కూడా మనిషి తప్పించి ఏ ఒక్క జంతువు ఉప్పు తినదు. ఆకులు, అలములు, పండ్లు, అలాగే చివరికి సింహం వేటాడి తిన్నా కూడా పచ్చిగానే తింటాయి. ఉప్పు అనేది మన జీవ పరిణామంలోనే లేదు, ఇది మధ్యలో వచ్చింది. రేపటి కోసం తిండి నిల్వ చేసుకోవాలనే ఆలోచన నుంచి వచ్చింది. అందుకే గతంలో ఉప్పు మీద పన్ను కూడా వేసేవాళ్ళు. ఉప్పు అనేది మధ్యలో మనం అలవాటు పడిన రుచి. అందుకే అన్ని సమాజాల్లోనూ ఉప్పు వాడకం ఒకే తీరులో ఉండదు. ఈ అలవాటు మీద జపాన్లో ఇంటర్సాల్ట్ స్టడీ పేరుతో ఒక అధ్యయనం చేశారు. ఆ దేశంలో ఉత్తరం నుంచి దక్షిణానికి వెళ్తున్న కొద్దీ ఉప్పు వాడకం పెరుగుతోంది. అదే క్రమంలో పక్షవాదం వ్యాధులు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఉప్పు ఎంత ఎక్కువ తీసుకుంటే వ్యాధులు అంత ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి ఉప్పు వాడకాన్ని తేలికగా తీసుకోవద్దు. ఉప్పును వాడడం చాలా వరకు తగ్గించాలండి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి, మరి ఇది ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరి రేపు ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే కీర్తి.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, MD DM, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8665585773.

0: FM 90.4. పూల మొక్కలు మనకు సాయపడే కీటకాలను ఆకర్షిస్తాయి. ఈక్వెడార్లోని ఆండెస్ పర్వతాల్లోని రైతుల పొలాల్లో పొలం సరిహద్దుల మీద పూల మొక్కలు పెరుగుతాయి. ఈ మొక్కల వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. తరచుగా పక్కపక్క పొలాల మధ్య సరిహద్దును గుర్తించడానికి మొక్కలే జీవమున్న కంచెలుగా పనిచేస్తాయి.
1: ఉదాహరణకు, మేము తయారు చేసే చిల్కో కంచె వల్ల గాలి పంట మీదకి నేరుగా వీచదు. ఇది

0: గాలిని ఆపుతుంది, మట్టిలో తేమ నిలవడానికి సహాయపడుతుంది.
1: తరతరాలుగా వస్తున్న పరిజ్ఞానంతో మందులుగా పనికొచ్చే మొక్కలను కూడా రైతులు పొలాల సరిహద్దుల నుంచి సేకరిస్తారు. పొలం అంచుల వెంబడి పెరిగే అనేక మొక్కలు గిని పందులు, కుందేళ్లు, గొర్రెలు, లామాలు, ఆవులు, పందుల వంటి వాటికి ఆహారంగా పనికొస్తాయి.
0: అండియన్ చెర్రీ చెట్లు మనకు పండ్లనిస్తాయి, అది మన ఆహారం. వాటి ఆకులని మా పశువులకు మేపుతాం, వాటి కట్టెలను వంట చెరుకుగా వాడుకుంటాం.
1: కానీ పొలాల్లోనూ వాటి చుట్టుపక్కల మొలిచిన పూల మొక్కలను తొలగిస్తే పంటల దిగుబడి తగ్గిపోవడం కద్దు అని, హాని చేసే పురుగుల దాడి పెరుగుతుందని చాలా తక్కువ మందికి తెలుసు. ఈ వీడియోలో మన పొలాల్లోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కలు మంచి దిగుబడి రావడానికి ఎలా సాయపడతాయో తెలుసుకుందాం. మనకు సాయపడే కీటకాలు ముఖ్యంగా రెండు విధాలుగా పనిచేస్తాయి. మన పంటలను పరాగ సంపర్కం చేస్తాయి, క్రిమి తెగుళ్లను చంపుతాయి. పువ్వుల రంగులు, ఆకారాలు, పరిమాణాలతో కీటకాలు ఆకర్షితమవుతాయి. పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకు చేరవేసి కీటకాలు మొక్కలను పరాగ సంపర్కం చేస్తాయి. తేనెటీగలు, బంబుల్ తేనెటీగలకి పరాగ సంపర్క కీటకాలుగా మంచి పేరుంది.
2: అన్ని మొక్కల పరాగ సంకర్పంలోనూ మనకు సాయపడతాయి, కాబట్టి అవి ప్రయోజకరమైనవి. దానివల్ల మనకు మంచి దిగుబడి వస్తుంది.
1: తేనెటీగల నుంచి మనకు తేనె, మైనం, తేనెపట్టు వస్తాయి. పూల మొక్కల మీద హోవర్ ఫ్లైస్ వంటి కీటకాలు కూడా వాలుతాయి. ఇవి కూడా తేనెటీగల్లానే కనిపిస్తాయి, కానీ వాటికి రెండే రెక్కలుంటాయి. కందిరీగలు, రకరకాల ఈగల వంటివి పువ్వులని పరాగ సంపర్కం చేసే ఇతర కీటకాలు. పళ్ళ చెట్లు, టొమాటోలు, స్క్వాష్ వంటి అనేక కూరగాయల పంటలు, బీన్స్, బ్రాడ్ బీన్స్, సోయాబీన్స్, బఠానీల వంటి పప్పులకి కీటకాల ద్వారా పరాగ సంపర్కం తప్పకుండా జరగాలి, లేకపోతే పంట నుంచి ఏమీ దక్కదు.
0: పండ్లు పెరగాలంటే పరాగ సంపర్కాలు జరిపేవి కావాలి. కూరగాయల్లో సొర, గుమ్మడి వంటి వాటికి పరాగ సంపర్కం అవసరం. ఇక పళ్ళ విషయానికొస్తే బెర్రీ, ఆపిల్, బ్లాక్ బెర్రీస్ ఉన్నాయి. పరాగ సంపర్కాలు జరిపే కీటకాలు లేకపోతే మార్కెట్ కోసమే కాదు, మన కోసమైనా మనం ఏ పళ్ళని పండించలేం, పుట్టించలేం.
1: పరాగ సంపర్కానికే కాక రకరకాల కీటకాలు మన పంటలను కాపాడడంలో కూడా సాయపడతాయి. సాలెపురుగులు, కందిరీగలు, చీమలు, లేడీబర్డ్ బీటిల్స్ మన మొక్కజొన్నలకి పట్టే ఫాల్ ఆర్మీ వామ్స్ల వంటి పురుగులను వేటాడి తింటాయి. హోవర్ ఫ్లైస్ లార్వాలు ఆఫిడ్స్ను తింటాయి. ఎదిగిన హోవర్ ఫ్లైస్ తేనె కోసం పువ్వుల మీద వాల్తాయి. వేటాడే పురుగులు వాటి పదునైన మౌత్ పార్ట్ను పురుగు తెగుళ్ల శరీరంలోకి గుచ్చి ద్రవాలను పీల్చుకుని వాటిని చంపేస్తాయి. ఈ ప్రయోజనకరమైన కీటకాలన్నీ పొలాల అంచుల్లో మొలిచే పూల మొక్కల్లో నివసిస్తాయి. అవి ఒక పొలం నుంచి మరొక పొలానికి వెళ్లి అక్కడి తెగుళ్లను తింటాయి. బొచ్చు ఈగలు గొంగళి పురుగుల్లో గుడ్లు పెడతాయి. పిల్ల ఈగలు పెరిగే కొద్దీ తెగుళ్లను తింటాయి. ఆ విధంగా బంగాళదుంప చిమ్మటలు ఇతర తెగుళ్లను బొచ్చు ఈగలు చంపుతాయి. గొంగళి పురుగులు ఇతర తెగుళ్ల లోపల గానీ లేదా వాటి మీద గానీ గుడ్లు పెట్టి చివరికి వాటిని చంపే చిన్న కందిరీగలు కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున అనేక రకాల కీటకాలు ఉన్న పొలంలో తెగుళ్లు దాదాపు ఉండవు. తెగుళ్లను చంపే కీటకాలు కూడా పుప్పొడిని తినాలి. పువ్వుల్లో తయారయ్యే తీయటి తేనెను త్రాగాలి. పువ్వులతో కూడిన చెట్లు, పొదలు, మూలికలు ఈ ఉపయోగకరమైన కీటకాలకు తేనెని అందిస్తాయి, వాటికి ఆశ్రయాన్నిస్తాయి.
0: కొన్ని మొక్కలకి పసుపు రంగు పువ్వులు పూస్తాయి, ఇవి ఎక్కువగా గుర్తించబడేవి. మరి కొన్నిటికి తెల్ల పువ్వులు వస్తాయి. ఏ మొక్కలు మంచివో, వాటి మీద ఎక్కువ కీటకాలున్నాయో మేము గమనించి వాటిని మా పొలాల చుట్టూ నాటుతాం.
1: పొద్దుతిరుగుడు, చేమమిలే, లావెండర్, ఫెన్నెల్ వంటి మొక్కలు, ఓరెగానో, రోజ్మెరీ మరియు సేజ్ వంటి సుగంధ మొక్కలు మనకు సాయపడే కీటకాలకు ఆహారమవుతాయి. మీ పొలంలోనూ చుట్టుపక్కల ఉన్న పూల మొక్కల మీద పుప్పొడి తేనె బాగా దొరుకుతుంది. మనకు సాయపడే ఎన్నో కీటకాలను అవి ఆకర్షిస్తాయి.
0: మొక్క ఎంత వాసన వెదజల్లితే ప్రయోజనకరమైన కీటకాలను అంతగా ఆకర్షిస్తుంది.
1: కీటకాలు, పూల మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలంటే మీరు మీ ఫోన్లోని యాప్లను చూడవచ్చు. యాప్ ద్వారా మొక్కలని, కీటకాలని గుర్తుపట్టడానికి కీటకాలు, పూల మొక్కలు, ఆకులు, పూలు, పళ్ళ స్పష్టమైన ఫోటోలు మీ దగ్గరుండాలి. మీ కీటకాలను సేకరించి వాటి గురించి మీ ఎక్స్టెన్షనిస్ట్తో చర్చించి కూడా వాటిని గుర్తుపట్టడం నేర్చుకోవచ్చు.

0: అన్నిటికంటే రైతులు దర్యాప్తు చేయటం ముఖ్యమని నేను నమ్ముతాను. మీ పొలం అంచుల మీద పూల మొక్కలను పెంచి ఏం జరుగుతుందో గమనించండి. ఒక మొక్క సాయపడటం లేదు అని మీకు అనిపిస్తే దాన్ని తీసేసి మీకు పనికొచ్చేదాన్ని నాటండి.
1: పూల మొక్కల గురించి, సాయపడే కీటకాల గురించి మీ ఇరుగు పొరుగు వాళ్లతో మాట్లాడండి. మీ అందరూ మీ అనుభవాలని గాని, మీ తాతల నుంచి అందుతూ వస్తున్న జ్ఞానాన్ని గాని పంచుకోవచ్చు. ఈ విధంగా ఇరుగు పొరుగు వాళ్ళందరూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
0: మీరు ఏ రకమైన మొక్కను నాటబోతున్నారని, దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని, దాన్ని కత్తిరిస్తూ ఎంతో కొంత గట్టి కంచెని బిగిస్తామని, అందుచేత అది పక్క పొలాల మీద దాడి చెయ్యదనే విషయాలని మీరు మీ చుట్టుపక్కల వాళ్లతో ముందుగా మాట్లాడాలి. అప్పుడు వాళ్లు నిశ్చింతగా ఉంటారు. ఆ తర్వాత మనం అన్ని రకాల కీటకాలు రావడానికి రకరకాల మొక్కలను నాటవచ్చు. అవి ఈ పర్యావరణ వ్యవస్థను, మనకి దక్కిన ఈ అందమైన ప్రకృతిని సంరక్షించడానికి ఈ మంచి కీటకాలు, పక్షులు ఉన్న అని మనం పిల్లలకి నేర్పడానికి సాయపడతాయి.
1: మంచి దిగుబడి రావడానికి రకరకాల కీటకాలు మనకు ఎలా సాయపడతాయో, ఈ కీటకాలకు పూల మొక్కలు ఎంత అవసరమో తెలుసుకున్నాము. కనుక మన పొలాల్లోనూ చుట్టుపక్కల పూల మొక్కల సంఖ్యని ఎలా పెంచాలో ఇప్పుడు చూద్దాం. కొన్ని పొదలు చెట్లు కలిస్తే రెట్టింపు అవుతాయి. వాటి కొమ్మలను తీసుకొని మీ పొలమంచుల్లో మెత్తని మట్టిలో నాటితే అవి పాతుకుని మొలుస్తాయి. ప్రత్యేకంగా నీళ్లు పెట్టనక్కర్లేదు, కాబట్టి వర్షాకాలంలో నాటడం మంచిది.
2: అప్పటికప్పుడు పెరిగే మొక్కలను కత్తిరించకుండా వదిలేస్తాను. పైగా ఎక్కువ పూలు పూసే మొక్కలను నాటను. ఇవి కీటకాలకి, మన పంటలకి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. అంతగా పనికిరాని మొక్కలను కూడా నాటుతాను.
1: అంచుల్లో పాతిన మొక్కలను సంరక్షించండి, అడవి మొక్కలను పెరగనీయండి. మీరు స్థానిక మొక్కలను కత్తిరిస్తే అవి మళ్లీ పెరగడానికి చాలా సమయం పడుతుంది. ఆ సమయం మొత్తం కీటకాలు తినడానికి పూలు ఉండవు, మీ పశువులకు తగినంత మేత ఉండదు.
2: స్థానిక మొక్కలను పెరిగేయకుండా వదిలితే పూలు నిరంతరం పూస్తూనే ఉంటాయి. ప్రకృతి నిజంగా తెలివైంది. కొన్ని ఒకసారి, మరికొన్ని మరోసారి పూలు పూస్తాయి. కాబట్టి తేనె తాగే ప్రయోజనకరమైన కీటకాలకు అన్ని కాలాల్లోనూ ఆహారం ఉంటుంది.
1: మీ ఇంటి తోటలో పూల మొక్కలను ఎక్కువ పెంచుకోండి. సామూహిక ప్రాంతాల్లో పూల మొక్కల గురించి మీ సంఘాల్లో మాట్లాడండి. మీకు అందుబాటులో ఉన్న స్థలాలన్నిటి నుంచి ప్రయోజనాన్ని పొందండి. మీరు తృణధాన్యాల పంటల వరుసల మధ్య కూడా పూల మొక్కల వరుసలను నాటవచ్చు.
0: మేం మొక్కజొన్న మొక్కలు మధ్య బ్రాడ్ బీన్స్ నాటడం అనే ప్రయోగాన్ని చేస్తున్నాం. ఎందుకంటే బ్రాడ్ బీన్స్ మొక్కల వేళ్లు నత్రజనాన్ని ఉత్పత్తి చేసి మట్టికి ఇస్తాయి. ఇక బ్రాడ్ బీన్స్ కి పూలు వచ్చినప్పుడు పుప్పొడి ఉంటుంది. పూలన్నిటికీ పుప్పొడి ఉంటుంది, కాబట్టి ఇది మంచి కీటకాలను ఆకర్షిస్తుంది, మొక్కలను సారవంతం చేస్తుంది, అవి తెగుళ్లని కూడా తింటాయి.
1: పురుగు మందులేవీ వాడవద్దని మీ ఇరుగు పొరుగు వాళ్ళని ఒప్పించండి. ఇవన్నీ విషయాలు మనకు సాయపడే కీటకాలను కూడా చంపేస్తాయి.
0: కొందరు తమ పొలంలో స్ప్రే చేస్తారు. చనిపోయిన కీటకాలు చాలా దూరం నుంచి మీకు కనిపిస్తాయి. కొన్నిసార్లు కీటకాలు ఇటు వైపుకు వచ్చి ఇక్కడ నా పొలంలో చనిపోవడాన్ని మీరు చూడొచ్చు. పక్క వాళ్ళు స్ప్రే చేసినందువల్లే ఇలా జరిగింది.
1: ఎట్టి పరిస్థితుల్లోనూ హెర్బిసైడ్స్ ను పిచికారీ చేయవద్దు. పూల మొక్కలు చనిపోతాయి. అప్పుడు కూడా బతికే కలుపు మొక్కలను అదుపు చేయడం చాలా కష్టమవుతుంది. పక్క పొలం వాళ్ళు తమ సరిహద్దుల్లో కలుపు సంహారక మందులను పిచికారీ చేసినప్పుడు ఏమైందో లుక్రేసియా సివింటా వివరిస్తారు.
0: పొలం సరిహద్దుల్లో కందిరీగలు నివసిస్తాయి, కాబట్టి తినడానికి ఏమీ లేదు, కాబట్టి అవి చనిపోతాయని ఊహించాను.
1: ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఏమిటి? మన పంటలను పరాగ సంపర్కం చేసి హానికరమైన కీటకాలను చంపడం ద్వారా మనకు సాయపడే కీటకాలు ఎన్నో ఉన్నాయి. మనకు సాయపడే ఈ కీటకాలు బతకాలంటే పుప్పడి, తేనెతో పాటు వాటికి ఆశ్రయమిచ్చే చోటు కూడా కావాలి. రకరకాల పూల చెట్లు, పొదలు, మూలికలను మీ పొలం చుట్టూ పెంచుకోండి. వాటి వల్ల కీటకాలకి ఏడాది పొడవునా రకరకాల ఆహారపు వనరులు అందుబాటులో ఉంటాయి. గమనించండి, తోటి రైతులు ఎక్స్టెన్షన్ నిపుణులతో ఆలోచనలను ఇచ్చిపుచ్చుకోవడం వల్ల మొబైల్ యాప్ ద్వారా ఏ మొక్కలు, కీటకాలు పనికొస్తాయో తెలుసుకోవచ్చు. పురుగు మందులని, కలుపు సంహారకాలని ఎట్టి పరిస్థితుల్లోనూ పిచికారీ చేయవద్దని మీ ఇరుగు పొరుగు వారితో మాట్లాడి ఒప్పించండి.
0: ఇతర మహిళలకు, సమాజానికి మీ పంటల చుట్టూ కంచెలుగా మరిన్ని మొక్కలని నాటమని ఆహ్వానిస్తున్నాను. ఈ మొక్కలు మనకు ఆహారం, అవి మన పంటను రక్షిస్తాయి. చాలా మంచి

0: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏంటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? మరి ఏనాటి మన కార్యక్రమంలో కొన్ని విషయాలు తెలుసుకుందామా? ఇప్పుడు ముందుగా మనం తొలి జీవాణువుల గురించి తెలుసుకుందాం. నేరుగా ఒకేసారి జీవులనేవి పుట్టలేదు. ఏమినో యాసిడ్ల నుండి మొదట నిర్జీవ మాంసకృతులు అనేవి ఏర్పడ్డాయి. ఇవి సజీవంగా మార్పు చెందడానికి మధ్య అనేక దశలనేవి గడిచాయి. ముఖ్యమైన దశ తొలి జీవాణువుల ఆవిర్భావ దశ. ఇక సముద్ర జలాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడినప్పుడు మాంసకృతులు కొన్ని నిర్జీవ కణాలతో మిశ్రమైపోయాయి. అయితే ఈ సేంద్రియ మిశ్రమ పదార్థం అనేక మార్పులు చెంది ఒక చిన్న కణం రూపంలో జీవ పదార్థం పుట్టింది. దీనినే జీవాణువు లేదా కొయ సర్వేట్ అని అంటారు. ఇది స్వతంత్ర ఆస్తిత్వం కలిగి తమ చుట్టూ ఉన్న సేంద్రియ నిరేంద్రియ పదార్థాలను

నేర్చుకోగల శక్తిని సంపాదించుకుంది. తర్వాత ఒక తల్లి జీవాణువు పిల్ల జీవాణుగా చీలిపోయి సంతానాన్ని పొందింది. ఇక తల్లిని పోలిన జీవాణువులు వృద్ధయ్యాయి, మిగతావి నశించాయి. ఈ కార్యకలాపాలన్నీ సాగడానికి కావలసిన శక్తి సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాల నుండి వచ్చింది. కొన్ని లక్షల సంవత్సరాలకు తొలి జీవాణువుల నుండి మరింత సంక్లిష్టమైన అణువులతో కూడిన సజీవ మాంసకృతులనేవి ఏర్పడ్డాయి. ఇవే ప్రాణులుగా రూపొందాయన్నమాట. ఇక జీవ మణిగొడకు మూలాధారం ఏమిటి అనే డౌట్ మీ అందరికీ వచ్చి ఉండుంటుంది, అవునా? జీవ సృష్టి ప్రకృతి పరిణామంలో ఒక వినూత్న ఘట్టం అండి. మరి అంతకుముందు మార్పులన్నీ నిర్జీవ పదార్థ పరిధిలోనే జరిగాయి. అందుకు పూర్తి భిన్నంగా గొప్ప గుణాత్మక మార్పులు అనేవి సంభవించాయి. అంటే జడ పదార్థం నుండి జీవం జనించింది. అయినా ఈ రెండిటికీ తేడా ఉంది. ఈ తేడాయి జీవ మనుగడకు మూలాధారం. అదేంటి అంటే వృద్ధి చెందడం, నశించడం జీవుల స్వాభావిక లక్షణం, అవునా? మరి వృద్ధి చెందడాన్ని నిర్మాణ క్రియ అంటే ఎనబాలిజం అని అంటారు. పరిసరాల ఆహారాన్ని గ్రహించి తన శరీరానికి జీవ ఉపయోగించుకుంటుంది. ఇక నూతన జీవకణాలనేవి పుడుతూ ఉంటాయి. నశించడాన్ని విచ్ఛిన్న క్రియ అంటే కెటాబాలిజం అని అంటారు. ఇక జీవకణాలనేవి క్షీణించి నాశనమవుతాయి. ఈ క్షీణించడం వల్ల తయారైన పదార్థాలను ప్రాణి విసర్జిస్తుంది. ఈ రెండింటినీ కలిపే జీవన ప్రక్రియ అంటే మెటాబాలిజం అని పిలుస్తారన్నమాట. ఇక పరస్పర విరుద్ధాలైన ఈ ప్రక్రియల మధ్య ఘర్షణ ప్రాణిలో నిరంతరం జరుగుతూనే ఉంటుంది. సదా ఏదో పుడుతూ మరేదో నశిస్తూ ఉంటుంది. ఇక జీవి పెరిగే దశలో పుట్టే కణాల సంఖ్య ఆధిక్యతలో ఉంటుందన్నమాట. అంటే క్షీణించే దశలో నశించే కణాల సంఖ్య, అలాగే క్షీణించే దశలో నశించే కణాల సంఖ్య ఆధిక్యతలో ఉంటుంది. ఈ విరుద్ధ ప్రక్రియల మధ్య ఘర్షణ ఉన్నంతకాలం జీవం మనుగడలో ఉంటుంది. ఇక ఈ రెండింటిలో ఏది లేకపోయినా జీవం లేనట్లే. కనుక జీవ ప్రక్రియ ద్వారానే ప్రాణి జీవించి అభివృద్ధి కాగలుగుతుంది. ఇక సంతానోత్పత్తిని పొంది ముందుకు సాగుతుంది. ఈ పనిని ఏ చీమైనా చేయగలదు, కానీ ఏ బ్రహ్మాండానికి అంటే గెలాక్సీకి కూడా సాధ్యం కాదు. ఇదే జీవులకు నిర్జీవులకు గల తేడా అన్నమాట.

0: మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధం ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
0: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
0: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఇఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిసనర్స్, మరీనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు భూగ్రహంపై తొలి జీవరాశులు ఏ విధంగా ఉండేవో ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? మతవాదులు అశాస్త్రీయ భావాలు కలవారు చెప్పినట్లుగా జీవరాశులు భగవంతుడి చేత పనికట్టుకుని సృష్టించబడలేదు. నిర్జీవ పదార్థం పొందిన చలనం అభివృద్ధుల ఫలితంగానే జీవం అనేది ఉద్భవించింది. ఇంతవరకు మనం తెలుసుకున్న పరిణామ క్రమాన్ని ఒక్కసారి మళ్ళా గుర్తు చేసుకుందాం. హైడ్రోజన్ మేఘం నుండి హీలియం, హీలియం నుండి బరువైన మూలకాలు వచ్చాయి, అవునా? అవి ఘనీభవించి 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుట్టింది. భూ వాతావరణంలో మూలకాలు సమిశ్రమమై నిరేంద్రియ పదార్థాలు, ఆ తర్వాత అంతకంటే ఉన్నతమైన సేంద్రియ పదార్థాలనేవి ఏర్పడ్డాయి. ఇక సూర్యుడి అల్ట్రావైలెట్ కిరణాల స్పర్శకు సేంద్రియ పదార్థాలు సమ్మిళితమై సంక్లిష్ట నిర్మాణం గల ఎమినోయాసిడ్లు, మాంసకృతులనేవి ఏర్పడ్డాయి. ఇవి క్రమేపీ సముద్ర జలాల్లో జీవాణువులుగా మారి ప్రాణులయ్యాయన్నమాట. భూగ్రహంపై తొలి జీవరాశుల అడుగుజాడల కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారు. ఇక 350 కోట్ల సంవత్సరాలకు పూర్వమే భూమిపై సూక్ష్మజీవులు ఉన్నట్లు ఇటీవలనే కనుక్కున్నారు. ఇక పదార్థాలన్నీ మూలకాలతో ఏర్పడ్డాయని తెలుసుకున్నాం. అలాగే సమస్త జంతు, వృక్ష జీవజాలమంతా కణాలు అంటే సెల్స్ అనే ఇటుకలతో నిర్మించబడ్డాయి. కొన్నింటిలో లక్షల కోట్లాది జీవకణాలు ఉండొచ్చు, మరికొన్నింటిలో పదుల సంఖ్యలోనే ఉండొచ్చు. ఒకే కణం గల జీవాలు అనేక ఉండొచ్చు, అవునా? ఇక ప్రప్రథమ జీవరాశులన్నీ ఏకకణ జీవులు. వీటి పరిణామం సూక్ష్మాతి సూక్ష్మం. 1 మిల్లీమీటర్లో 100వ వంతు మాత్రమే ఉంటుంది. మైక్రోస్కోప్తో మాత్రమే చూడగలం వీటిని. ఇక ఎమీబియాసిస్ కలుగు చేసే ఎమీబా ఏకకణ జీవి, అవునా? ఇక వైరస్ అనే పదార్థం ఇంతకంటే సూక్ష్మమైనది. మసూచికం, పోలియో, ఫ్లూ వంటి జబ్బులను కలుగు చేసేదే ఇది. మరి జీవ నిర్జీవ పదార్థాలకు ఇవి వంతెల్లాంటిది. కారణం, జీవ కణంలోనికి చొరబడినప్పుడు ఇది తనలాంటి వైరస్లనే సృష్టించగలుగుతుంది, అంటే జీవుల వలె సంతానాన్ని పొందుతుందన్నమాట. కాని జీవ కణం వెలుపల ఉంటే ఇసుకలాగా నిర్జీవ పదార్థమైది. మరి జీవుల పుట్టుకను విప్పి చెప్పే శాస్త్రీయ వాదనకు ఇది ఉదాహరణగా నిలబడింది. ఇక ఏకకణ జీవులన్నీ తమ జీవన చర్యలన్నింటినీ ఒక్క కణంతోనే చేస్తాయట. ఆ ఒక్క కణంతోనే చుట్టూ పరిసరాల్లో చలిస్తాయి, ఆహారాన్ని తీసుకుని జీర్ణం చేసుకుంటాయి, అలాగే విసర్జించుతాయి. ఇక సంతానాన్ని కూడా వృద్ధి చేస్తాయి. ఈ పనులన్నీ చేయడానికి శక్తి కావాలి, అవునా? మరది ఎక్కడి నుంచి వస్తుంది అంటే, కొన్ని ఏకకణ జీవులు పత్రహరితము అంటే క్లోరోఫిల్ అనే ఆకుపచ్చని పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఇవి సూర్యరశ్మి నుండి శక్తిని పీల్చుకుని క్లోరోఫిల్ సహాయంతో తమ ఆహారాన్ని తామే చేసుకోగలుగుతాయి.
3: ఇక పచ్చని ఆల్గే మొక్కలు ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ఇవే ఆ తర్వాత వృక్ష ప్రపంచంగా వృద్ధి పొందాయన్నమాట. ఇక క్లోరోఫిల్ లేని ఏకకణ జీవులు ప్రత్యక్షంగా సూర్యరశ్మిని వినియోగించుకోలేవు. ఆహారం కోసం వృక్షాలపై ఆధారపడుతూ ఉంటాయి. ఇవి క్రమంగా జంతు ప్రపంచంగా పరిణామం చెందుతాయన్నమాట. ఇక నిర్జీవ పదార్థానికి జీవ పదార్థానికి మధ్య వంతెనగా వైరస్ ఉన్నట్లే వృక్షాలకు జంతువులకు మధ్య యూక్లేనా అనే ఏకకణ జీవి అనేది ఉంది. ఇది వృక్షాల వలె ఆహారాన్ని తయారు చేసుకుంటుందన్నమాట. ఇక జంతువుల వలె నీటిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఈ రకంగా భూమి మీద మరొక పెద్ద విభజన పరిణామానికి నిదర్శనంగా ఇది నిలిచింది.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బుల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494-565-858.
3: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. లిజనర్స్, మరి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మనం బోల్డ్ అన్న విషయాలు తెలుసుకుంటాం కదా, ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. అదేంటంటే, ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యమే పరిణామం. ఇది ఎలా అంటారా? మరి ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం, సరేనా? జీవ పరిణామ క్రమంలోని ప్రధాన ఘట్టాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. ఏకకణ జీవుల నుండి బహుకణ జీవులు ఏ విధంగా వస్తాయంటే, ఏకకణ జీవులు ఆవిర్భవించడంతో సజీవ ప్రపంచానికి ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఒక కణం రెండుగా, రెండు నాలుగుగా చీలటం ద్వారా ఈ తొలి జీవరాశులు అసంఖ్యాకంగా వృద్ధి పొందాయన్నమాట. అంటే ఒక్క కణంతోనే అన్ని పనులు చేసుకునే ఈ సూక్ష్మజీవులు బహుసరళ నిర్మాణం కలవి. అయితే ప్రకృతి పరిసరాల్లో మార్పులకు ఏమాత్రం ఇవి తట్టుకోలేవు. ఇక నేలపైకి మొక్కలు రావడంతో వాటిని ఆశ్రయించుకుని బతికే జంతుజాతులు కూడా ఆ మార్గాన్ని అనుసరించాయి. ఇక నేల మీద ఉండే అధిక వేడిని తట్టుకోవడానికి వీలుగా కొన్ని జంతుజాతులు కైటిన్ అనే పదార్థంతో నిర్మితమై కవచాన్ని కప్పుకుంటాయి. అయితే చిన్న చిన్న రెక్కలను, కాళ్లను కలిగి ఉంటాయి. క్రమంగా జలచర జీవితాన్ని వదిలి భూచర జీవితానికి అలవాటు పడతాయన్నమాట. బొద్దింకలు, దోమలు, నల్లులు, తేళ్లు ఈ కోవకు చెందినవే. అయితే నేలపైకి జీవులు వ్యాపించడం గొప్ప గుణాత్మకమైన మార్పు. దీనివల్ల జీవుల భవిష్యత్ పరిణామానికి విస్తారమైన అవకాశాలనేవి ఏర్పడ్డాయి. ఇక వెన్నెముకు గల జంతువులు కూడా నేలను చేరసాగాయి. పరిస్థితుల మార్పు వల్ల నీటిలో ప్రాణవాయువు కరువై అనేక చేపజాతులనేవి నశించాయి. ఇక కొన్ని చేపజాతులు మొప్పలకు బదులుగా నేరుగా గాలి పీల్చగలిగిన ఊపిరితిత్తులను సంపాదించుకున్నాయి. అయితే నేల మొక్కలు క్రమేపీ వేళ్లను, ఆకులను పొందాయన్నమాట. వాటి పరిణామ క్రమంలో మొదట పుష్పించని మొక్కలు, ఆ తర్వాత కొంతకాలానికి పుష్పించే మొక్కలు వచ్చాయి. విత్తనాల పుట్టుకలతో వృక్షజాతి 3 పువ్వులు 6 కాయలుగా శోభిల్లింది. అయితే ప్రకృతి అవాంతరాల్ని తట్టుకుని అనుకూల కాలంలో మొలకెత్తగల సామర్థ్యం విత్తనాలకుంది. మొదట ఏకదళ బీజము, తర్వాత ద్విదళ బీజములు వచ్చాయి. ఇక వృక్షాలు సముద్ర తీరాల్లోనే కాక నేలకు 4 చెరగులా విస్తరించాయి. అరణ్యాలనేవి ఈ విధంగా వెలిసాయన్నమాట. ఇప్పుడు సరీసృపాల గురించి తెలుసుకుందాం. జలచర జీవుల నుండి భూచర జీవుల రాకకు మధ్య ఒక కొత్త జాత అనేది పుట్టింది. అవి ఉభయచరాలు. ఇప్పుడున్న కప్పల్లాంటివన్నమాట. అటు నీటిలోనూ, ఇటు నేలపైన బ్రతకగలవు. ఇక నీటి నుండి బయటకు వచ్చి బతకగల ఒక రకం ప్రాచీన ఉభయచరముల నుండి సరీసృపాలనేవి వచ్చాయి.

ఇవి నేలపై పాకే జంతువులు. నీటి సహాయం లేకుండానే సంతానోత్పత్తిని పొందగల మొదటి జంతువులు ఇవే. మరి నేలపై గుడ్లను పెడతాయి. మరి గుడ్లపై గట్టి పెంకు రక్షణ కవచం వలె ఉంటుంది. ఇక భూమిపై పరిస్థితులకు అనుగుణంగా వీటి అవయవ నిర్మాణం అనేది ఉంటుందన్నమాట. జంతువులన్నింటికంటే భారీ శరీరం కలిగి భయంకరంగా ఉంటాయి. వీటిల్లో పెద్దవి డైనోసార్లు. పక్షిలాగా గాలిలో ఎగరగల ఒక రకం సరీసృపాలు కూడా ఉంటాయి. ఇక నేటికి 28 కోట్ల సంవత్సరాల క్రితం ఈ జంతువులనేవి అవతరించాయి. వెచ్చని శీతోష్ణ స్థితి, పుష్కలంగా నీటి ప్రదేశాలు ఉండటంతో ఆ నీటిలో పెరిగే ప్రాణులను తిని హాయిగా బ్రతికాయనమాట. ఇక 15 కోట్ల ఏళ్ల పాటు భూగ్రహాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా ఏలాయి. కానీ తర్వాత హిమ ప్రళయాలు వచ్చి తీవ్రమైన చలిగాలులు వీచటం, పర్వత శ్రేణులు పెరగటం, పొడి నేలలు ఏర్పడటంతో ఈ కొత్త పరిస్థితులను తట్టుకోలేక సమూలంగా నశించాయి. ఈ జీవ పరిణామ చరిత్రలో ఒక గొప్ప అధ్యాయం అనేది ముగిసినట్టే చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, మరింతవరకు ఈనాటి మన విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో జీవ మనుగడకు మూలాధారం ఏమిటి, ఇక భూగ్రహంపై తొలి జీవరాశులు ఏ విధంగా ఉండేవి, అయితే ప్రకృతి ప్రాణుల మధ్య వైరుధ్యమే పరిణామం ఏ విధంగా అయింది అనే విషయాల గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విషయాలతో తిరిగి ప్రసారమయ్యే విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో తెలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: FM 90.4.
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ లిసనర్స్, వెల్కమ్ టు అది సంగతి. ఈరోజు అది సంగతి అంటూ మీ ముందుకు వచ్చేసాను నేను, మీ అజయ్ నవ్య. సో లిసనర్స్, ఈరోజు అది సంగతిలో ఎప్పుడులాగే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వచ్చేసానండి, అవేంటో చూసేద్దాం. మొదటి టాపిక్ వచ్చేసరికి వినోదాన్ని పంచే యాప్లు. వినోదాన్ని పంచే యాప్లు అంటే చాలా ఉన్నాయి, కానీ ఇది ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేంటో చూద్దాం. అభిమాన నటుల పుట్టినరోజు మనం సోషల్ మీడియాలో అయితే విష్ చేస్తూ ఉంటాము. అదే సెలబ్రిటీలు మనకి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందంటారు, ఎంత థ్రిల్లింగ్గా ఉంటుందో కదా. అలానే పరీక్షలు వస్తున్నాయి చదువుకో అని అమ్మా నాన్నలు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ఉండేదే కదా ఇది అని అనుకుంటాం. అదే ఏ సమంతానో కాజలో ఈ విషయాన్ని చెప్తే ఎలా ఉంటుంది, కిక్గా ఉంటుంది కదండి. మరి అలాంటి జోష్ని కావాలనుకునే వారు విష్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. హైదరాబాద్కు చెందిన మనన్, మహేష్, వరుణ్ అనే ముగ్గురు అబ్బాయిలు తయారు చేసిన ఈ యాప్ని ఇప్పటి వరకు 100,000 మందికి పైగానే డౌన్లోడ్ చేసుకున్నారంట. ఈ యాప్లోకి వెళ్ళి నచ్చిన సెలబ్రిటీకి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కొన్ని రోజుల్లో కానీ కొన్ని గంటల్లో కానీ యాక్సెప్ట్ చేసి వారు స్వయంగా శుభాకాంక్షలు చెప్పిన వీడియోని విష్ యాప్ నుంచి మన ఫోన్లోకి అయితే వచ్చేస్తుందంట. అయితే ఇందుకోసం కొన్ని డబ్బులు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఆ ధర మనం ఎంచుకున్న సెలబ్రిటీలను బట్టి అయితే ఉంటుందంట. విష్ యాప్లో అభిమానులకు శుభాకాంక్షలు చెప్పేందుకు సమంత, నాగచైతన్య, కాజల్, అదితిరావు, చిన్మయ్, శ్రీప్రద, మంచులక్ష్మితో పాటు బుల్లితెర నటులు, వ్యాఖ్యాతలు సభ్యులుగా ఉన్నారు. శుభాకాంక్షలకు 250 నుంచి 3,500 దాకా ఛార్జ్ చేస్తున్నారంట. సెలబ్రిటీని బట్టి ధర అయితే ఉంటుందంట. సమంత, కాజల్, నాగచైతన్య వంటి కొందరైతే ఉచితంగా శుభాకాంక్షలు చెప్తున్నారు. కాకపోతే అందుకు మీరు లక్కీ డ్రా విజేతలుగా నిలవాల్సి ఉంటుంది. అందుకే అలా కావాలంటే విష్ యాప్లో మీరు మీ వివరాలను అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ వివరాలు ఎలా ఉండాలంటే మనం ఎవరికి విష్ చేయాలనుకుంటున్నాము, సందర్భం వంటివి ప్రస్తావించాలి. ఈ విధంగా మనమే స్వయంగా శుభాకాంక్షలు చెప్పించుకోవచ్చు, లేదా మనకిష్టమైన వారికి ఈ యాప్లో వాళ్ళకి నచ్చిన సెలబ్రిటీలతో విషెస్ చెప్పించి గిఫ్ట్గా ఇస్తే ఎంత బాగుంటుందో కదండి. సో ఈ యాప్ని మీరు కూడా ఏమాత్రం ఆలస్యం లేకుండా డౌన్లోడ్ చేసేసుకోండి. మరి మనం ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది, లిజనిట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapatiraju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachan, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Ortho Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Baduri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon,
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram,
3: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram, Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jina. కోసా లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8866558773.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆది సంగతి. బ్యూటిఫుల్ సంగతి వినేసారు కదా లిజనర్స్. మన ఆది సంగతిలో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి వీడియోలను ఎడిట్ చేయొచ్చు. వీడియోలను ఎడిట్ చేయొచ్చు అంటే మాకు తెలిసిన వ్య అందరూ ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అంటారా. సో దాన్ని ఇంట్రెస్టింగ్గా చెప్పడానికి నేను వచ్చేసాను కదండి. అదేంటో చూసేద్దాం. చాలామంది

0: వాట్సాప్ లో చాటింగ్ చేయడం కంటే ప్రతి సందర్భంకి స్టేటస్లు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. నేను కూడా అంతే అనుకోండి. పండుగలకు, ప్రత్యేక సందర్భాలకు, బంధువులు, ఫ్రెండ్స్ ఇలాంటి వారి బర్త్డే విషెస్ చెప్పడానికి స్టేటస్లు అయితే బియ్యబచ్చంగా వాడతాం మనం. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చింది విత్ స్టేటస్ అనే యాప్. 50 లక్షల మందికి పైగా వాడుతున్న ఈ యాప్ ఓ కొరియన్ సంస్థ రూపొందించిందంట. మన దేశంలో దీన్ని నిర్వహణకు బెంగళూరుకి చెందిన సౌమ్య కేశవ చేస్తుంది. వాట్సాప్ స్టేటస్ లో షేర్ చేయడం కోసం 30 సెకండ్లు నిడి ఉన్న పాటలు, కామెడీ, ఎమోషనల్ వీడియోలు అయితే ఇందులో ఉంటాయంట. సందర్భానుసారంగా ఎప్పటికప్పుడు ఈ యాప్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. అలానే ఫోటోల్ని వీడియోల్ని మనకు నచ్చినట్టు మనం అయితే ఎడిట్ చేసేసుకోవచ్చు అండి. టిక్ టాక్ మాదిరిగానే సొంతంగా వీడియోలు చేసుకుని ఇతరుల ఖాతాల్ని ఫాలో అవుతూ నచ్చిన వీడియోల్ని డౌన్లోడ్ చేసుకుని సులభంగా ఉండే ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయంట. 2015 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ యాప్లో అయితే తెలుగు, కన్నడ, హిందీ, మరాఠీ, గుజరాతీ వంటి ఎన్నో దాదాపు 15 భారతీయ భాషల వరకు అందుబాటులో ఉందంటండి. ఏమాత్రం ఆలస్యం లేకుండా మీరు కూడా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. మరి మనం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ అయితే తీసేసుకుందాం.
1: డుమ్ డుమక్క డమ్ డమ్ డమక్క డుమ్ డుమ్ డుమక్క డమ్ డుమ్ డుమ్ డుమ్ డుమక్క డమ్ డమ్ డమక్క డుమ్ డుమ్ డుమక్క.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మన అది సంగతిలో లాస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ వచ్చేసరికి పుస్తకాలు వినొచ్చు. పుస్తకాలు వినొచ్చా? ఏం నవ్య, ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఉంది అంటారా? అదే అండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. జనరల్గా మనమైతే పుస్తకాలు చదివే అలవాటు అయితే చాలా మందికి ఉంటుందండి. ఈ మధ్య స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగాక చాలామంది పుస్తకాల ప్రియులు వాటిని కూడా డిజిటల్ రూపంలో చదివేస్తున్నారు. స్మార్ట్గా చదవడం కొంత సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ కళ్ళుకి మంచిది కాదని చాలామంది చెప్తారండి. ఫోన్ వాడడం అనేది మరీ అంత మంచిది కాదు కదా. సో అందుకే అమెజాన్ పుస్తకాలని ఆడియో రూపంలో మార్చేసిందంట. ఈ ఆడియో క్లిప్లను అడబుల్ సోనో యాప్ రూపంలోకి తీసుకొచ్చి గత ఏడాది విడుదల చేసింది. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా దీనిలో డౌన్లోడ్ చేసుకున్నారంట. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఈ యాప్లో దాదాపు 600 గంటలు నిడి ఉన్న ఆడియో క్లిప్లు అయితే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉందండి. అమితాబ్ బచ్చన్, తబు, తాప్సీ, అనిల్ కపూర్, కత్రినా కైఫ్, మనోజ్ బాజ్పేయి వంటి కొందరు సెలబ్రిటీలు స్వయంగా చెప్పిన ఆడియో క్లిప్లు కూడా మనకి ఈ ఆడిబుల్ సునో యాప్లో అయితే ఉన్నాయంట. వీటిలో 6 గంటలు నిండి ఉన్న మహాభారతాన్ని అయితే చాలామంది విన్నారంట. మహాభారతం, రామాయణం ఇలాంటి ఎపిక్స్ అయితే ఎంతమందికి ఇష్టం ఉండదు. ఇవన్నీ వింటూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. ఈ యాప్లో కథలకు గొంతుతో పాటు 3D సౌండ్ ఎఫెక్ట్ను కూడా జోడించారంట. మనం ఏదైనా దయ్యం కథలు అలాంటివి వినాలనుకున్నప్పుడు 3D ఎఫెక్ట్ సౌండ్స్ వస్తే అసలు నిజంగా కళ్ళ ముందు ఉన్నట్టుంటుంది. ఎంతో బాగుంటుందో కదండి. ఆ ఎక్స్పీరియన్స్ని మీరు కూడా అయితే ఎక్స్పీరియన్స్ చేసేయండి. తాతయ్యలు, అమ్మమ్మలు కథలు వినే అవకాశం లేని వాళ్ళు ఈ యాప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి వాళ్ళకి. ఇటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా మీ పిల్లలకి మంచి మంచి కథల్ని, మంచి మంచి నాలెడ్జ్ విషయాల్ని అయితే షేర్ చేసుకోవచ్చు. సో లిసనర్స్, అదండి ఇవాళ అది సంగతి. మరి తిరుగు ప్రసారమయ్యాది.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: மேரி விஷ்ணு எஃப்எம் 90.4.
1: హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. వెల్కమ్ టు మాస్ట్ టైం పాస్ లిజనర్స్. మరి ఈరోజు మీతో మాట్లాడేయడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను మీ అజ్జయ్ సౌమ్యనైతే వచ్చేసానండి. మరి మీరు నాతో మాట్లాడాలి అన్నా, మంచి మంచి సాంగ్స్ వినాలనుకున్నా మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704949492. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అలా కాల్ చేస్తూ ఉండండి, నేను ఒక షార్ట్ బ్రేక్ తీసుకుని చిటికెలా వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4.
2: పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకి.
3: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
2: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
3: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
2: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
3: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
2: జనరల్ శస్త్రచికిత్స మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
3: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
2: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
3: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
2: ఫోన్ 0818 16 23 77 96 23 7295. ఇన్నోవేషన్.

0: షాపింగ్ మాల్వారీ సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: చెవి పోట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్, భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: After a short break, welcome to Mast Time Pass. Listeners, మరి మన ఫస్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
4: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మ సౌమ్య.
3: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి. అమ్మ
3: వెంకటరెడ్డి గారు ఎలా ఉన్నారండి?
4: బాగా ఉన్నానమ్మా. ఈ వేళ శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం మొదలైంది కదా.
3: అవునండి.
4: మరి పరిశుభ్రంగా ఇల్లులన్నీ శుభ్రాలు చేసుకుని, మామిడి తారణాలు కట్టుకుని మంచి ఆనంద ఉత్సాహాలతో ఉన్నారమ్మా మహిళమ్మలు, వారితో పాటు మనం పురుషులందరూ కూడా.
3: అవునండి.
4: ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండి పూజలతోని గట్టా నిండి ఉంటే ఒక ప్రత్యేక ఆనందం ఉంటుందమ్మా సౌమ్య.
3: నిజమే, నిజమే, చాలా ప్రశాంతంగా ఉంటుంది.
4: నిజంగా. తర్వాత ఇంకో మాట ఏంటంటే, మనం దేవాలయాలకి కట్టి వెళ్తే అది ఏమి వృధా పోదమ్మా. ఆ ప్రశాంత వాతావరణంలో ఆ దేవుని స్మరించుకుంటూ మంచి భక్తి భావంతో అక్కడ మన ప్రదర్శనలు అక్కడ చేయటం వల్ల మంచి గొప్ప అనుభూతులు ఉంటాయమ్మా సౌమ్య.
3: నిజమేనండి.
4: ఇవన్నీ శ్రావణ మాసం సందర్భంగా అలా తెలియపరుస్తున్నానమ్మా. చాలా హ్యాపీ నీతో మాట్లాడడం మొట్టమొదటిగా నేను
3: లైవ్ ద్వారా.
4: సౌమ్య,
3: ఈ రోజు నేను ఒక పొడుపు కథ వచ్చానండి.
4: చెప్పమ్మా, చెప్పు.
3: నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోతుంది, ఏంటది?
4: నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోద్దా? అంటే ఐస్ క్రీమ్ ఏమన్నానా? ఐస్ క్రీమ్ కాదు, ఐస్ క్రీమ్ కాదు, పీస్ మెట్టే తెలుసా నీకు సౌమ్య?
3: తెలుసండి.
4: పీసుమిఠాయి ఏదేదో చక్రంలో తిప్పి ఇలాగలా తీసి చేతితో గుప్పుడుతో తీస్తాడు, అది నొక్కితే వెంటనే చిన్నదైపోద్ది. అది ఏమన్నా ఏమన్నా అవుతుందేమో అని అనిపించింది నాకు ఇలాగన్నా. మరి
3: మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాను.
4: అలాగే, తప్పనిసరిగా అమ్మా, వింటాను నేను. మరి చాలా సంతోషం.
3: ఈ రోజు మనతో కొత్త అర్జే భవ్య గారు కూడా ఉన్నారండి, ఆవిడతో కూడా మాట్లాడండి.
4: తప్పనిసరిగానమ్మా.
5: హలో అండి, వెంకటరెడ్డి గారు.
4: నమస్తే అమ్మా. ఏంటమ్మా నీ పేరు?
5: భవ్య అండి.
4: భవ్య? భవ్య కదా,
5: భవ్యనే అండి.
4: చాలా సంతోషం అమ్మా భవ్య, నీకు ప్రత్యేక శుభాభినందనలు. ఇదే మొదటిసారి రావటం నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మీరందరూ బాగా చదువుకుంటూ ఇలాంటి ఆంటీలు కూడా అన్ని తెలుసుకుంటూ సాంకేతికం కూడా కన్ని తెలుస్తుండాలమ్మా భవ్య.
5: చాలా థ్యాంక్స్ అండి.
4: భవ్య
5: చెప్పండి,
4: ఈవేళ నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఏం పాట కోరుకుందా అమ్మ భవ్య చెప్పమ్మా. నేను ఇంకా ఆలోచించలేదు, వేరే నువ్వు ఏమన్నా చెప్తావా? ఒక మంచి పాట, నీకు నచ్చిన పాటే నాకు ఈ పూట నచ్చినట్టే వినిపించేద్దాం. ఒక పాట చెప్పమ్మా భవ్య.
5: సంక్రాంతి మూవీలో ఏదైనా వింటారా అండి?
4: అమ్మా,
5: సంక్రాంతి మూవీ వెంకటేష్ గారిది.
4: చాలా సూపర్ హిట్ సాంగ్, సంక్రాంతిలో చాలా సూపర్ హిట్ సాంగ్ అమ్మా. మంచి
5: పాట, మంచి
4: ఆ పాట వినిపించేద్దాం అమ్మా.
5: మరి ఏ సాంగ్ పెట్టము దాంట్లో నుంచి?
4: ఏటమ్మా,
5: సంక్రాంతి మూవీ నుండి ఏ సాంగ్ పెట్టము?
4: ఏ సాంగ్ అంటున్నావమ్మా నువ్వు?
3: అవునండి, ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు సంక్రాంతి మూవీ నుంచి?
4: నిజంగా చెప్తావు అంటే నాకు స్టడీ ఉండదు. చూడమ్మా, ఇద్దరు పాడతారమ్మా, చాలా బాగుంటుంది. మేడ మీద కట్టి పాడతారు ఇద్దరు. కొంచెం గుర్తు చేయండి అమ్మా, రెండు చరణాలు చెప్పండి నాకు, రెండు పల్లవులు.
5: డోలీ డోలీ సాంగ్ అండి. డోలీ డోలీ సాంగ్ అండి.

0: de casa. Vem cá.
1: Ah, mano. ఓకేనండి, అయితే మీరు అడిగిన సాంగ్ ప్లే చేస్తాం.
0: చెయ్యమ్మా, అదేదో చెయ్యి, బాగుంటుంది, నీకు అర్థమై ఉంటుంది. నాకు పేరు పాటలు గ్యాప్ ఉండదమ్మా.
1: ఓకే అండి, మేము చూస్తాము. మరి మీరు ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మరి బ్రండార్ తిమ్మత్తుల గుప్త గారు, జగన్నాథరావు మాస్టర్, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, శేషగిరిరావు గారు, పిన్ని బాబాయ్ గారు, మరి మస్తాన్ బాషా గారు, బండార్ శంకరే గారు, అందరికీనమ్మా. మీరు కూడా వినండి అమ్మా, ఈ పాట బాగుంటుంది కదమ్మా. భవ్య మరియు సౌమ్య ఇరువురుగా అభినందిస్తున్నారమ్మా.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
0: పదమ్మా.

0: ఒక మంచి సాంగ్ అయితే వినేసాం కదా లిసినర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం, సౌమ్య మేడం గారికి, భయ మేడం గారికి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరుపాడు. నా పేరు బండారు శంకరయ్య మేడం.
0: అవునా శంకరయ్య గారు, మరి ఈరోజు క్వశ్చన్ అయితే అడిగేశాము, విన్నారా?
1: విన్నాను మేడం. సబ్బు
0: సబ్బా? సరే మరి మేము ఆన్సర్ అయితే లాస్ట్లో చెప్తాము. మరి ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ప్రేమాభిషేకం సినిమాలో ఒక దేవత గుడిలో ఒక దేవుని గుడిలో అని పాట వినిపించింది మేడం.
0: ఏ మూవీ అండి, ఒకసారి మళ్ళీ చెప్పరా?
1: ప్రేమాభిషేకం.
0: ప్రేమాభిషేకం, ఓకే అండి.
1: మా మిత్రుడు బండారు త్రిమూర్తులు గుప్తా గారికి, నెల్లమెల్లి వెంకటరెడ్డి గారికి, పాలెం పోలయ్య గారికి, కర్నూలు బ్రహ్మయ్య గారికి, బిచ్చి మస్తాన్ బాయ్ గారికి, అన్నమల మోహన్ గారికి, మా బావంటి సోమనాథ్ జనార్దన్ గారికి మేడం.
0: మీరు కోరుకున్న వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా లిసనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో అండి. హలో అండి.
1: హలో అమ్మ.
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు బండారు త్రిమూర్తులు గుప్తా అమ్మ, కామ్రెడ్డి.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నామ్మా. భవ్య చిట్టిశాలికి, సౌమ్య చిట్టిశాలికి నమస్తే, శుభ సాయంత్రం. త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం.
2: నమస్కారం అండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
1: విన్నానమ్మా. నేను కూడా మా సోదరులు నల్లమిల్లి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు తీర్చి మిఠాయని అనుకుంటున్నాను.
2: అవునా అండి?
1: అదే రకంగా ఒక రకమైన మొక్క ఉంటుందమ్మా, మొక్క మీద నీళ్లు చదివితే చాలా చిన్నగా చిన్నగా అయిపోద్ది, లోనకి ముడిచిపోద్ది. అది మరి మీకు తెలుసు తెలియదు, ఆ మొక్క కూడా అనుకుంటున్నాను నేను.
2: అవునా అండి? మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తాము.
1: ఎక్కువ మాత్రం 100% రెడ్డి గారు మా వెంకటరెడ్డి గారు చెప్పినట్టు తీర్చి మిఠాయి అవుతుందండి. నీళ్లు తగిలినట్టు చిన్నగా అయిపోద్ది అండి. అది
0: మరి లాస్ట్ లో ఆన్సర్ చెప్పినప్పుడు వినండి.
1: తప్పకుండా వింటానండి, ఎందుకంటే మీరు మీకు తోచిన ఆన్సర్ వేరే చెప్పండి అంటారు కాబట్టి అది కూడా చెప్పాను మాట నేను.
0: ఓకేనండి. మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు ప్రముఖ గీత రచయిత, సంగీత దర్శకులు మరియు చిత్ర దర్శకులు, నిర్మాత అయినటువంటి ఎవరంటే విజయనగరం జిల్లాలో పుట్టారండి వారు. ఇందుకు రామేశ్వరరాజు రాజశ్రీ గారు పంపండి. వేళ
0: హలో,
1: రాజశ్రీ గారు వర్ధంతి, గీత రచయిత రాజశ్రీ గారు వర్ధంతి అండి.
0: అవునా అండి?
1: మంచి మంచి పాటలు రాశారండి వారు, చాలా ప్రేమ పావురాలు, ప్రేమికుడు ఇలాంటి సినిమాల్లో రాశారు పాటలు వారు, చాలా సినిమాల్లో రాశారు.
0: ఓహో,
1: రాజశ్రీ గారికి నివాళిగా నేను మిమ్మల్ని ఒక పాట అడుగుతున్నాను.
0: అడగండి.
1: జీవన రాగం ఈ చిత్రంలో పాడిన పాట, గీత రచయిత రాజశ్రీ గారు, సంగీతం సత్యం. ఒక కొమ్మకు పూచిన పూలం దివ్యలం, మమకారం మనదేలే అన్నయ్య నీ. ఆ పాట ఉందమ్మా?
0: ఉందండి.
1: ఆ పాట వెయ్యండి. వారు ఆ 1934 ఆగస్టు 31వ తారీఖు పుట్టారు. ఈ నెలలోనే ఆగస్టు 14వ తారీఖున 1934
2: అవునా అండి?
1: అడిగాను ఈ పాటను మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు తల్లికి, సౌమ్య చిట్టు తల్లికి, భవ్య చిట్టు తల్లికి, నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, బొడ్డేడు జగన్నాథరామ కట్టారు గారికి, మంచు శేషగిరిరావు గారికి, మా పిన్నమ్మ గారు, మా బాబాయ్ గారు వారికి, తర్వాత మస్తాన్ బాషా గారికి, బండారు శంకరవి గారికి, మా తమ్ముడు శ్రీకాకుళం భాస్కర్ రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు వినేవారు అందరి కోసం ప్రసాదం చేయమని కోరుకుంటూనే అడ్వాన్స్ గా 80వ భారత స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాస్త ముందుగా మీకు అందరికి తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను చిట్టుదల్లు ఇద్దరు.
2: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికి డెడికేట్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో అండి.
1: హలో మేడం, నమస్కారం. మేడం
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం గారు, మాది నాగర్ కర్నూలు జిల్లా పెద్దపతపల్లి మండలం సాతాపూర్ గ్రామం మేడం. అదే, నా పేరు లక్ష్మయ్య.
0: చెప్పండి లక్ష్మయ్య గారు.
1: మేడం, రేపు జెండా మేడం, రేపు 15 ఆగస్టు కదా మేడం రేపు?
0: అవునండి.
1: మా భార్య బాలేశ్వరమ్మ జెండా ఎగరేస్తారు మేడం రేపు, డిప్యూటీ సర్పంచ్. అందుకని నాకు రేపు పాట మేడం, నాకు సుల్తాన్ మేడం, సుల్తాన్ మేడం, సుశీల పేరు సుల్తాన్.
0: ఓకే అండి.
1: దాని సుల్తాన్ సినిమా నుంచి జనగణమన అని పాట ఉంది మేడం, ఒకటి జెండా పాట.
0: ఓకేనండి.
1: మేడం పాట కావాలి మేడం, నాకు పాట కావాలి. బాలేశ్వరమ్మ ముఖ్యంగా, బాలేశ్వరమ్మ జెండా ఎగరేస్తారు రేపు.
0: అవునా?
1: మా భార్య మేడం డిప్యూటీ సర్పంచ్.
0: అవునా అండి?
1: అవును మేడం, పాట కావాలి మేడం. మా మిత్రులు మేడం, మన కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎందుకంటే మాకు రికార్డు తీసి పెట్టాడు మేడం. ఆయన కూడా ఒక, ఎందుకంటే ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు మేడం ఆయన కూడా.
0: ఓకేనండి.
1: పాట మేడం, పాట మేడం, అది సుల్తాన్, సుల్తాన్ మేడం సిరి పేరు, సుల్తాన్.
0: ఓకేనండి,
1: మంచిది మేడం, థ్యాంక్స్ మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్న సాంగ్ అయితే ఇప్పుడు ప్లే అవబోతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఇక్కడి హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: గుండెల్లో అగ్నికణం సూర్యుడై ఆవేశం గుండెల్లో అరుణం ఆకాశం గుండెల్లో అగ్నికణం సూర్యుడై ఆవేశం గుండెల్లో అరుణం ఒక వీరుడై భగ్గున ప్రళయించినప్పుడు వచ్చిందొక విప్లవం దిక్కులు జ్వలించి తెచ్చి ఇచ్చింది స్వరాజ్యం అందుకే అందుకే

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: నమస్తే మేడం గారు, ఇద్దరికి నమస్కారాలు, డబుల్ నమస్కారాలు మేడం గారు.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు.

0: అనంత గ్రామం అనంతపురం జిల్లా మేడం గారు.
1: పుల్లన్న గారు ఎలా ఉన్నారు?
0: బాగున్నాం మేడం గారు, దేవుని దయవల్ల. మీరిద్దరు బాగున్నారా మేడం గారు?
1: మేము చాలా చాలా బాగున్నామండి. హలో పుల్లన్న గారు
0: అంటున్నారు కదా మేడం గారు.
2: ఏంటండి?
0: నమస్తే మేడం గారు.
2: నమస్తే అండి. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
0: చెప్పండి మేడం గారు.
2: సరే, నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోతుంది, మరి ఏమిటది?
0: సబ్బే కదా మేడం గారు.
2: అవునా అండి? మరి ఆన్సర్ అయితే మేము లాస్ట్ లో చెప్తామండి.
0: ఓకే మేడం గారు. మనుషులంతా ఒకటే చిత్రం పేరు మేడం గారు.
2: ఓకే అండి. ఆ మూవీ నుండి
0: అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకు.
2: ఓకే అండి.
1: మరి ఎవరికైనా హాయ్ చెప్పాలి, హాయ్ చెప్పాలనుకుంటున్నారండి ఎవరికైనా?
0: ఈ పాటను కోరిన నా భార్య అలిగేనమ్మ, కుమారుడు వీర మేడం గారు.
1: ఓకేనండి. మీరు అడిగిన వారందరికీ ఈ సాంగ్ ని డెడికేట్ చేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: హలో అండి. హలో, వినపడుతుందా అండి?
1: వినపడుతుందండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేమా? కళాశ నుంచి మాట్లాడుతున్నామండి.
0: ఏ కళాశ అండి?
1: శ్రీకాకుళంలో పలాస నుంచి మాట్లాడుతు.
2: ఓకే అండి, మరి ఈరోజు అయితే ఒక పొడుపు కథ అడిగాం, విన్నారా?
1: లేదండి, మా కోసం మళ్ళీసారి చెప్తారా అండి?
2: నీళ్లు పోసిన ప్రతిసారి చిన్నగా అయిపోతుంది, ఏంటది?
1: దూది.
2: అవునా? అయితే ఆన్సర్ లాస్ట్లో రివీల్ చేస్తాం, వినండి.
1: ఓకే అండి.
0: మరి ఏదైనా సాంగ్, ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు ఈరోజు?
1: మేమా? దిల్లా మూవీ నుంచి మెరిసిపోయే సాంగ్ వినాలనుకుంటున్నాను.
0: ఏం మూవీ అండి?
1: విప్లవ్ మూవీ నుంచి.
0: విఘ్నమా?
1: విప్లవ్.
0: విప్లవ్. ఓకే ఓకే అండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: శైలజ అనే అమ్మాయికి హాయ్ చెప్దాం అనుకుంటున్నానండి.
0: ఓకే అండి. మరి మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: కావండి, కొంచెం బిర్యానీ కోసం చెప్పండి.
1: అన్న కొంచెం చిన్న చిన్న ముక్కలు కొట్టండి.
0: ఆ నల్లి పప్పు ఏమనండి?
1: అన్న నల్లి కూడా వేసేయండి.
0: టూ లివర్స్ ఎక్స్ట్రా ఏమని చెప్పండి.
1: వాళ్ళకి తెలుసు కదా.
0: లివర్ నేను వద్దులేండి.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదండి. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడిద్దాం.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగర్కర్ణ జిల్లా సాతాపు నుంచి నాగశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నాం మేడం, విన్నాను మేడం.
2: మరి ఈ రోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా నాగశెట్టి గారు?
1: విన్నాను మేడం, విన్నాను మేడం.
2: మరి దానికి ఆన్సర్ ఏమనుకుంటున్నారు?
1: శబ్దం అనుకుంటున్నా మేడం.
2: అవునా అండి? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తాము.
1: మంచిది మేడం.
0: మరి ఈ రోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారు
1: మేడం? రక్త సంబంధం మేడం, బంగారు బొమ్మ రావి ఆ పాట మేడం.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: కామిశెట్టి కవిత, కామిశెట్టి శ్రీనివాస పెండి రోజు శుభాకాంక్షలు మేడం.
0: ఓకేనండి,
2: ఓకేనండి. మరి మీరు కోరిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజినెస్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం.
1: హలో అండి.
2: నమస్తే అమ్మా. ఇద్దరికి ఇరువురికి సౌమ్య గారికి దివ్య గారికి నా శుభాశీస్లు అమ్మా.
1: నమస్కారం అండి.
2: ఎవరు మాట్లాడుతున్నారు?
1: వెంకటేశ్వర్లు గారు. మరి ఈ రోజు క్వశ్చన్ ఏంటో విన్నారా?
2: క్వశ్చన్ ఇంతకు ముందు నేను చెప్తాను, నేను ఆన్సర్ ట్రై చేస్తా. ఇప్పుడే కాల్ వచ్చింది నాకు. చిన్నగా ఒక క్వశ్చన్, మీకు కూడా చిన్నది ఏం అట్లేమనుకో, చిన్నగా ఒక లాజిక్ క్వశ్చన్
0: చెప్పండి
2: మేడం. అయితే మన పురాణంలో భారతంలో ఒక్కొక్క దేవునికి ఒక వాహనం ఉండేది కదా మేడం, వినాయకునికి మన ఎలుక ఉండేది, మన అయ్యప్ప స్వామికి పులి ఉండేది.
0: అవును.
2: అలాగే మరి నేను ఈరోజు శుక్రవారం కదా, లక్ష్మీదేవికి ఏంటి వాహనము? అదొకటి
0: ఓకేనండి.
2: వాహనదేవునికి ఒక వాహనం ఉంటుంది మేడం, ఇవన్నీ చెప్పండి. నేను నెక్స్ట్ మళ్ళీ అడుగుతా, అప్పుడు లాస్ట్ లో వరకు చెప్పండి. అయితే మీ క్వశ్చన్ చెప్పండి మేడం.
1: ఓకే అండి. మరి ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోతుందట, మరి ఏమిటది?
2: నేను ఏమనుకుంటున్నా అంటే, నీళ్ళు పోసే కొద్ది చిన్నగా అవుతుందా? అయితే ఏమైతే ఒకటి ఐస్ క్రీమ్ అన్న ఉంటది మేడం, ఐస్ అన్న ఉంటది.
1: అవునా?
2: సబ్ అన్న ఉంటది, ఇంకా వేరే ఉంటది మేడం. నీళ్ళు వేస్తే అవి జరగదు. నా ఆప్షన్, నా ఆన్సర్ అయితే ఇవే మేడం. మీరు తెలిస్తే లాస్ట్ లో ఎట్లా చెప్తారు కదా.
1: ఓకే అండి, మేము లాస్ట్ లో అయితే ఆన్సర్ రివీల్ చేస్తాము.
2: అయితే మనం మూవీ చెప్తాం మేడం.
0: చెప్పండి.
2: అడవి సినిమాల్లోని మూవీ
1: ఏంటండి?
2: అడవి సినిమాలు.
1: అడవి సింహాలా అండి?
2: అడవి సినిమాలు.
1: ఆ మూవీ నుండి
2: పిల్ల నచ్చింది, పెళ్లి కుదిరింది, మల్లె పూలు మంచి గంధం మాఘ మాసంలో, పాలు పక్క పాల్గొన మాసం, పాల్గొన మాసం అనే పాట మేడం. ఇది సూపర్ హిట్ ఉంటది. అయితే మన మిత్రుల కాయ చెప్తాను మేడం.
0: చెప్పండి.
2: మన మిత్రులు తాతాపుల్లో లక్ష్మయ్య గారికి, వాళ్ళ మిసెస్ మరి ఆమె భువనేశ్వర్, మన బాలేశ్వరమ్మకు

0: వాళ్ళందరి కుటుంబ సభ్యులు హాయ్ చెప్తూ కర్నూలు ఉన్న బ్రహ్మయ్య గారికి, మన మామిడినాలో బాలాజీ గారికి అందుకు హాయ్ చెప్తూ మీరు ఆన్సర్ చెప్తారా మేడం?
1: దీని ఆన్సర్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సరా?
0: లక్ష్మీదేవి వాహనం ఏంటి?
1: లక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ అండి.
0: వెరీ గుడ్. వానదేవుడు మనం, వానదేవుడు మేడం,
1: వానదేవుడు తెలీదండి.
0: ముసలి మేడం, ముసలి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. రైట్,
1: ఓకేనండి. మీరు అడిగిన వారందరికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశాం కదా లిజనర్స్. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో అండి.
1: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మాది ఏలూరు అండి. నా పేరు నాగేశ్వరరావు అండి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారండి?
1: బాగానే ఉన్నా. మీరు బాగున్నారండి?
0: మేము చాలా చాలా బాగున్నామండి.
1: చెప్పండి
2: నాగేశ్వరరావు గారు. మరి ఈరోజు ఒక క్వశ్చన్ అయితే అడిగాము, విన్నారా?
1: వినలేదండి, చెప్పండి.
2: అవునా? సరే. మరి నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోతుందట, మరి ఏమిటది?
1: నీళ్లు
2: పోసుకున్న ప్రతిసారి అది చిన్నగా అయిపోతుందట.
1: నీళ్లు పోసుకున్న ప్రతిసారి చిన్నగా అయిపోతుంది.
2: అవునండి.
1: నీళ్లు పోసుకున్న ప్రతిసారి అంటే మామూలుగా కర్పూరం అయినా వద్దండి.
2: అవునా అండి? మరి ఆన్సర్ అయితే లాస్ట్ లో చెప్తామండి.
1: ఓకే ఓకే మేడం.
0: మరి ఈరోజు ఏం సాంగ్ వినాలనుకుంటున్నారండి?
1: ఈరోజు అండి ఇదండి, రవితేజ ఉంది కదా, లాస్ట్ మూమెంట్ లో ఎస్ వాల్సన్ పాడారు పాట, అది డిస్కో రాజా ఏదో ఉంది
0: ఆ మూవీ నుంచి.
1: ఆ మూవీ నుంచి అండి, పాట మర్చిపోయానండి. రవితేజ మోగ అమ్మాయి దగ్గర పాడతాడు కదా.
0: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా పిన్ని గారికి, బాబాయ్ గారికి, అలాగే పవన్ గారికి, అలాగే పుల్లారావు గారికి స్పెషల్ స్పెషల్ గా మీకు.
2: ఓకే అండి. మరి మీరు కోరుకున్న వాళ్ళందరికి హాయ్ చెప్పేస్తూ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: లిజనర్స్, మరీరోజు పొరుపు కథకి ఆన్సర్ అయితే సబ్ అండి. ఈరోజు మనం మంచి మంచి సాంగ్స్ వినేసాం, ఇంకా మంచి కబుర్లు చెప్పేసుకున్నాం కదా లిజనర్స్. రేపు ప్రసారం అయ్యే మస్ట్ టైంపాస్ కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే సౌమ్య.
1: నేను మీ ఆర్జే భవ్య.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య.
1: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ ఆప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్త గారు.
4: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
3: మరి కరెంటు బిల్లుకు
4: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
3: ఓహో, మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
4: సరే.
5: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జీఓవీ డాట్ ఐఎన్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్లు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్ అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న రాకా సినిమాకి సంబంధించి మూవీ టీమ్ అయితే ఇప్పటి వరకు అధికారికంగా బయటపెట్టింది కొన్ని విషయాలు మాత్రమే. ఇందులో నటిస్తున్న తారాగణంపై కూడా ఇంకా పూర్తిగా స్పష్టత లేదు. హీరోయిన్గా దీపికా పదుకొనే పేరు మాత్రమే ఇప్పటి వరకు ఖరారైంది. ఆమెతో పాటు మరో 3 ప్రముఖ కథానాయకులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నట్లు ప్రచారం కొనసాగుతోంది. అతిథి పాత్రల గురించి కూడా ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఆ పరంపరలోనే షారుఖ్ ఖాన్, షాహిద్ కపూర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ సినిమాలోని హీరోయిన్ల పాత్రలపై కూడా కొన్ని కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి నుంచి ముంబైలోనే ఈ సినిమా చిత్రీకరణ సాగుతుండడం, అక్కడి నుంచి పలు విషయాలు ప్రచారంలోకి వస్తుండడం సినీ ప్రేమికులు వాటి గురించి ప్రత్యేకమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. దీపిక ఇందులో గర్భవతిగా కనిపించనున్నారని, ఆమె ప్రస్తుతం గర్భంతోనే ఉండడంతో ఈ సినిమా కలిసొచ్చిందని బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆమె నెలలోనే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో మరో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్ అయితే ఓ గిరిజన యువతిగా శక్తివంతమైన పాత్రలో కనిపిస్తారని, రష్మిక పాత్ర దీపికా పాత్ర చేసే పోరాటానికి మార్గనిర్దేశనం చేసే పాత్రలో కనిపించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ కూడా ఓ కీలక పాత్రని పోషిస్తున్నట్లు సమాచారం. రాకా ప్రపంచం పైన ఇందులోని పాత్రలపైన స్పష్టత రావడానికి మరింత సమయం పడుతుంది. పురాణాలు, ఆధునిక కాలం మేలవిప్పుగా ఈ చిత్రం రూపొందుతున్నట్లు తెలుస్తోంది. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సన్ పిక్చర్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
3: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హీరో నాగ చైతన్య, దర్శకుడు కార్తిక్ దండు కలయికలు రూపొందుతున్న చిత్రం వృషకర్మ. బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నారు.

మీనాక్షి చౌదరి హీరోయిన్, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరాం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా డిసెంబర్లోకి తెరపైకి రానున్నట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించి విడుదల తేదీ విషయమై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ అంశంపై స్పష్టత ఇవ్వనున్నారని తెలుస్తోంది. పురాణ అంశాలతో మిళితమైన ఈ మిస్టిక్ హారర్ థ్రిల్లర్ లో చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నారంట. ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. శ్రీరామ్, రామిక శివు, తపస్విని పునచ్చ ప్రధాన పాత్రధారులుగా మనోజ్ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం ప్రేమనే ఊరిలో. వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ లవ్ అనేది దీని ఉపశీర్షిక. మహారత్న ప్రొడక్షన్స్, ఎస్కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమతా దేవేంద్ర నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆవిష్కరించారు. పచ్చల గ్రామాల నేపథ్యం, విండ్ మిల్స్, ఎడ్ల బండి, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉన్న ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
3: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. నాకు బలహీనత ఉంది. ఏ ఆడకూతుల్లోనైనా నా కూతుర్ని చూసుకునే అరుదైన బలహీనత అంటున్నారు రవితేజ. ఇదంతా ఇరుముడి చిత్రం కోసమే. శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రమే ఇరుముడి. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్, బేబీ నక్షత్ర, సాయి కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా బుధవారం భీమవరంలో ట్రైలర్ ను విడుదల చేశారు. రామ్ కార్తిక్, అమ్ము అభిరామి, వైదిక సెంజలియా, అంకిత్ కొయ్య ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం మిస్సింగ్ మేఘన. వాచస్పతి దర్శకత్వం వహిస్తున్నారు. పంచుమర్తి నరేష్ బాబు నిర్మాత. పిల్ల పిల్ల పిల్ల అంటూ మొదలయ్యే ఈ చిత్రంలోని పాటని ఈ మధ్యనే ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు విడుదల చేశారు. కనసైగ చేశావే, కథలా మారావే, నువ్వే విసిరావే, మతిపోయేలా, ఈ హాయి పేరు ఏమిటంటే చెప్పడం ఎలా అంటూ సాగే ఈ పాటని ఆర్ఆర్ ధ్రువన్ స్వరపరచడంతో పాటు స్వయంగా రచించారు. జావేద్ అలీ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ప్రేక్షకుల్ని సీటు అంచును కూర్చోబెట్టేలా చేసే చిత్రమిది. ఇందులో పాట సురేష్ బాబు చేతుల మీదుగా విడుదల కావడం ఆనందంగా ఉంది అన్నారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈరోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీస్తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ ఆర్జే సౌమ్య.
5: శరణమయ్యప్పా.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: FM 90.4.
1: హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు థీన్మార్. సో ఈ రోజు థీన్మార్ లో మీకోసం మంచి మంచి తెలుగు, హిందీ అండ్ తమిళ సాంగ్స్ అయితే వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ వినే ముందు లెట్స్ టేక్ అ షార్ట్ బ్రేక్.
2: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
3: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
2: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
3: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసెటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
4: పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
2: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
5: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం, ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్, గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116.
1: సో ఈ రోజు ముందుగా బుచ్చబాబు సన్నా గారి డైరెక్షన్ లో వచ్చిన ఉప్పనా మూవీలో నుంచి దేవి శ్రీ ప్రసాద్ గారు ఆలపించిన దగ్ దగ్ దగ్ అని చెప్పి సాంగ్

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

0: ఈ రోజే మీ గ్రామ పంచాయతీని కలవండి, ఈ ఉద్యమంలో భాగస్వాములు అవ్వండి.
1: భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త, నాణ్యమైన వైద్యం, కరుణతో కూడిన సేవ ఇప్పుడు మీ చెంతకే.
2: అధునాతన సౌకర్యాలతో సేవలందిస్తోంది సెయింట్ మేరీస్ హాస్పిటల్ భీమవరం.
1: నిపుణులైన వైద్యులచే లాప్రోస్కోపిక్ మరియు జనరల్ శస్త్రచికిత్సలు, క్యాన్సర్ రోగుల కోసం ఉచిత పాలియేటివ్ కేర్ కేంద్రం, సత్వర వైద్య సేవలు పొందేందుకు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ సౌకర్యం అందుబాటులో కలదు.
2: ఫిజిషియన్ వైద్య సేవలు ప్రతి సోమవారం సాయంత్రం 4 గంటల నుండి 5:30 వరకు.
1: కార్డియాలజిస్ట్ వైద్య సేవలు ప్రతి మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5:30 వరకు.
2: పిల్లల వైద్య సేవలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం చూడబడను.
1: జనరల్ శస్త్రచికిత్సలు మరియు గైనకాలజీ వైద్య సేవలు 24 గంటలు అందుబాటులో కలవు.
2: ప్రతి బుధవారం సాయంత్రం ప్రత్యేక ఆరోగ్య సేవలు అందించబడను.
1: ఉచిత వైద్య సంప్రదింపులు మరియు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలపై 50% రాయితీ ఇవ్వబడను.
2: సెయింట్ మేరీస్ హాస్పిటల్ పిపి రోడ్, భీమవరం.
1: ఫోన్ 0818-16-237-96-23-7295.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసారు కదండి. ఇప్పుడు శ్రీకాంత్ ఓదలా గారి డైరెక్షన్ లో వచ్చిన దసరా మూవీ నుంచి రాహుల్ సిప్రిగంజ్ గారు ఆలపించిన ధూమ్ ధామ్ దోస్తాన్ అని సూపర్ హిట్ సాంగ్ ఇది మీకు ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

చేయించడానికి సాంగత వినసారు కదండి. ఇప్పుడు వార్ మూవీల నుంచి విశాల్ డడ్లాని గారు, శేఖర్ గారు కలిసి ఆరపించిన జే జే శివశంకర్ సాంగత్ ప్లే అవుతుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
2: కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ EMI వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఒక బ్యూటిఫుల్ తమిళ సంగీతం వినేసారు కదండి. ఇప్పుడు అనిల్ రావుపూడి గారి డైరెక్షన్ లో వచ్చిన F2 మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ గారు ఆలపించిన రెచ్చిపోదాం బ్రదర్ అండ్ సాంగ్ ప్లే. బట్ నీ లిజ్నెట్ అండ్ ఎంజాయ్.

చెప్పాలి చూపు రో సర్చింగ్ అప్ రో పాస్వర్డ్ మార్చాలి.

ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వినసారు కదండి. ఇప్పుడు అద్వైత్ చందన్ గారి డైరెక్షన్ వచ్చిన లాల్ సింగ్ చడ్డా మూవీలో నుంచి అజిత్ సింగ్ గారు ఆలపించిన తుర్కెలియాన్ అండ్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు సింపుల్ అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MSOBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swarup, MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Panindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team, Dr. P. Praveen, MS Orthopedics, Dr. Machavarupu Mahesh, MBBS DNB, MS Neurosurgery, Brain and Spine Surgeon, Dr. N. Madhuri, MBBS MS, MCH Surgical Oncology, FI MAS Cancer Surgeon.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: Uttara Kostalo, Gata 30 Samvatsaralaga, Bakery Rangallo, Raraju, Fresh Choice.
3: Poorthi Nanita Pramanalato, Atyuttamamaina, Ruchikaramaina, Fresh Choice, Breads, Buns, Rusk, Cakes, Mariyu, Cookies, తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
3: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
4: తమిళ సంగతి వినేశారు కదండి. ఇప్పుడు శేఖర్ కమల గారి డైరెక్షన్ లో వచ్చిన లవ్ స్టోరీ మూవీలో నుంచి అనురాగ్ కులకర్ణి గారు ఆలపించిన ఏ పిల్ల అని బిట్ సాంగ్ ప్లే అవుతుంది. లిజనెట్ అండ్ ఎంజాయ్.

0: తెలిసినాస్ మరి ఈ రోజు తిన్మార్లో మీరు మంచి మంచి తెలుగు హిందీ అండ్ తమిళ సాంగ్స్ వినేశారు కదండి. మళ్ళీ రేపు ప్రసన్నమయ్యే తిన్మార్లో మళ్ళీ కలుద్దాం. మరి వినండి వింటున్నానండి రేడియో విష 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
3: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: వెన్నెలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
1: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
0: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
0: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
1: ఆహ్లాదం ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.